శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్టమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ మాసం 1వ తారీఖు, సోమవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 42 సెకండ్లు. శుభోదయం.

0: భక్తిరంజని కార్యక్రమంలో ఇంతవరకు భక్తి గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరు వింటున్నారు 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి.
1: ప్రస్తుతం ప్రతివారు యథేచ్ఛగా ప్రవర్తిస్తున్నారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తమ మాట వల్ల కానీ ప్రవర్తన వల్ల కానీ ఇతరులకు బాధ కలుగుతుందేమో అన్న స్పృహ లేకుండానే ప్రవర్తిస్తున్నారు. ఇతరులు తమను బాధ పెట్టేటప్పుడు తమకు కలిగే స్పందన తాము ఇతరులను బాధ పెట్టేటప్పుడు తమకు కలగడం లేదు. ఇది సరికాదని భారతం తెలియజేస్తూ ఉంది. ఒరులేయది యునరించిన నరవర అప్రియము తన మనంబునకగు తా నొరులకు నది చేయకునికి పరాయణము సకల ధర్మ పదములకెల్లన్. ఇతరులు ఏమి చేస్తే తనకు బాధ కలుగుతుందో దానిని ఇతరులకు చేయకూడదు. ఇది సమస్త ధర్మాల్లోనూ ఉత్తమ ధర్మం. ఇతరులు తనను బాధ పెట్టాలని ఎవరూ అనుకోరు కదా. అలాంటప్పుడు తాము ఇతరులను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం? అలా బాధ పెట్టడం అందరిలోనూ అశాంతికి దారితీస్తూ ఉంది. ఈ స్థితి మారేందుకు మన పూర్వుల పట్ల దృష్టి సారించవలసి ఉంది. రాముడు వనవాసము చేస్తున్న రోజులవి. రాముణ్ణి చూసేందుకు గుహుడు వచ్చాడు. అతని చేతిలో చేప ఉంది. రాముడికి సమర్పించేందుకే అతడు దాన్ని తెచ్చాడు. గుహుడు వచ్చినప్పుడు రాముడు ఋషులతో పారమార్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు. గుహుని రాకను లక్ష్మణుడు రాముడికి విన్నవించాడు. అతన్ని సత్వరమే ప్రవేశపెట్టమని రాముడు లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. గుహుడు వచ్చి రాముడికి నమస్కరించాడు. అతని చేతిలోని చేప దుర్గంధాన్ని ప్రసరింపచేస్తూ ఉంది. రాముని దగ్గర కూర్చున్న ఋషులు ఆ దుర్గంధాన్ని సహించలేక ముక్కులు మూసుకున్నారు. తమ అసహనాన్ని చేష్టల ద్వారా వెల్లడించారు. రాముడు మాత్రం ఎటువంటి వికారానికి చోటు ఇవ్వలేదు. చిరునవ్వుతోనే గుహుడికి స్వాగతం పలికాడు. గుహుడు తాను తెచ్చిన చేపను స్వీకరించి భుజించుమని రాముణ్ణి కోరాడు. రాముడు తన ముఖంలోని ప్రసన్నత మారకుండానే, "దాన్ని నేను స్వీకరించి భక్షించినట్లే భావించు. నీవు నా కోసం ఈ చేపను తేవడం నాకు సంతృష్టిని కలిగించింది. నీ పట్ల అభిమానం ఇనుమడించింది" అన్నాడు. గుహుడు సంతోషంతోనే తిరిగి వెళ్ళిపోయాడు. రాముడు చేపను నిరాకరించి ఉన్నా, మనసు నొచ్చే విధంగా మాట్లాడి ఉన్నా గుహుడు బాధపడి ఉండేవాడు. వీలైనంత వరకు ఇతరుల మనసు నొప్పించని మహామనీషిగా రాముడు ఇక్కడ కనిపిస్తాడు. మహమ్మద్ ప్రవక్త కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ శిష్యులు కూర్చుని ఉన్నారు. ఒక వృద్ధురాలు వచ్చి ప్రవక్తకు నమస్కరించింది. తాను పైట కొంగులో భద్రపరిచి తెచ్చిన ద్రాక్ష పండ్లను అతని చేతిలో పెట్టింది. "అయ్యా, ఈ పండ్లన్నీ మీరు తింటేనే నాకు సంతోషం. మీరు తినడం చూశాకే వెళతానంది." నబి చిరునవ్వుతో ఆ పండ్లన్నిటినీ ఒక్కొక్కటిగా తినేశాడు. వృద్ధురాలు సంతృప్తిగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత శిష్యులు ప్రవక్తను ప్రశ్నించారు. "ప్రభు, ఎవరేదిచ్చినా మీరు కొంత తిని తక్కిందంతా మాకే పెట్టేసేవారు. ఈరోజు ద్రాక్ష పండ్లన్నిటినీ మీరే తినేశారు. కారణం తెలుసుకోవాలని ఉంది. వివరించ ప్రార్థన" అన్నారు. "ఇందులో పెద్ద విశేషం లేదు. ఆ పండ్లన్నీ మహా చేదుగా ఉన్నాయి. వాటిని నేను మీకు ఇచ్చి ఉంటే చేదు భరించలేక మీరు క్రింద ఉమ్ము ఉంటారు. వృద్ధురాలు బాధపడి ఉంటుంది. ఆమె బాధపడకూడదు కాబట్టి చేదును భరించి పండ్లన్నిటినీ నేనే తినేశాను" అని ప్రవక్త ప్రత్యుత్తరమిచ్చాడు. ప్రవక్తకు వృద్ధురాలి వల్ల జరగవలసిందేమీ లేదు. అయినా ఆమె మనసు నొప్పించకూడదని చేదును చిరునవ్వుతో స్వీకరించాడు. బాధ ఏమాత్రం ముఖంలో కనబడనీయలేదు. గొప్పవారి నైజం ఈ విధంగా ఉంటుంది. బుద్ధుడు దేశాటనం చేస్తున్నప్పుడు ఒక చండాలుడు అతనిని భోజనానికి పిలిచాడు. బుద్ధుడు అంగీకరించి వెళ్ళాడు. గృహస్థుడు చాలా రోజులు నిల్వ ఉన్న మాంసాన్ని బుద్ధుడికి పెట్టాడు. ఆ మాంసం బాగా చెడిపోయి ఉంది. అయినప్పటికీ బుద్ధుడు సంకోచించలేదు. అతని ముఖంలో చిరునవ్వు కానీ ప్రసన్నత కానీ మారలేదు. సంతృప్తిగా భోంచేశాడు. దానితో అతని ఆరోగ్యం క్షీణించింది. శిష్యులు బాధపడ్డారు. ఎందుకలాంటి మాంసం తిన్నారని గురువును ప్రశ్నించారు. "నేను ఆ మాంసాన్ని తినకపోయి ఉంటే, మధ్యలో మానుకొని ఉంటే అతడు బాధపడి ఉండేవాడు. అతడు బాధపడటం నాకు ఇష్టం లేదు.

0: అందుకే నేను బాధపడేందుకు సిద్ధమయ్యాను అని బుద్ధుడు తాపీగా సమాధానం చెప్పాడు. అదే అతనికి చివరి భోజనమైంది. హిందూ మతానికి చెందిన రాముడు గాని, ఇస్లాం మతానికి చెందిన మహమ్మద్ ప్రవక్త గాని, బౌద్ధ మతానికి చెందిన బుద్ధుడు గాని తమ వల్ల ఇతరులు బాధపడటం సహించలేదు. వీలైనంత వరకు ఇతరులకు సంతోషం కలిగించేందుకే ప్రయత్నించారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మతాతీతంగా మానవ స్వభావం అంతా ఒక్కటే అని బోధపడుతుంది. సత్స్వభావం ఇతరులను బాధ పెట్టదు, తను బాధపడవలసి వచ్చినా వినుదీయదు. ఈ మానవ స్వభావానికి భిన్నంగా ప్రవర్తించేవారు మానవులు అనిపించుకుంటారా? సమాధానం లేని ఈ ప్రశ్న సజ్జనుల సహృదయాల్లో సందడి చేస్తూనే ఉంటుంది.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి బి కల్పన, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో, వేరుశనగలో సరైన మొక్కల సాంద్రత పాటించాలి, చిరుధాన్యాల సాగు ఆవశ్యకత అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

వేరుశనగలో సరైన మొక్కల సాంద్రత పాటించాలి అన్న విషయానికి వస్తే, ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసే వేరుశనగలో సరైన మొక్కల సాంద్రత పాటించకపోవడం వల్ల ఆశించిన దిగుబడిని రైతాంగం పొందలేకపోతున్నారు. ఖరీఫ్లో ఒక చదరపు మీటరుకు సిఫారసు మేరకు 33 మొక్కలు ఉండాలి, కానీ అధిక శాతం రైతుల పొలాల్లోనే సరాసరిన 25 మొక్కలు మాత్రమే ఉంటున్నాయి. దీనికి గల కారణాలు తక్కువ విత్తన మోతాదు వాడటం, సిఫారసు చేసిన దూరంలో విత్తుకోకపోవడం, ముందుగా మొలక శాతం పరీక్షించుకోకపోవడం, విత్తన శుద్ధి చేయకపోవడం. మంచి దిగుబడినిచ్చే K6 ధరణి లాంటి రకాలను ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరానికి 60 కిలోల విత్తనాలు వాడాలి. ఇందుకోసం సుమారుగా 90 కిలోల విత్తన కాయలు కావాలి. రెండు వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం, అలాగే వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచి విత్తుకోవాలి. ఈ సిఫారసు దూరంలో విత్తినప్పుడు ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు ఉంటాయి, అంటే ఎకరానికి 1,32,000 మొక్కలు ఉంటాయి. కోత వరకు ఈ మొక్కలన్నీ బతికే పరిస్థితి ఉండకపోవచ్చు. పురుగులు తెగుళ్ళు ఆశించడం వల్ల, బెట్ట పరిస్థితుల వల్ల కొన్ని మొక్కలు చనిపోతాయి. కోత సమయంలో చదరపు మీటరుకు కనీసం 25 మొక్కలు ఉన్నా మంచి దిగుబడి పొందవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు. పంట తొలిదశలోనే కేవలం 25 మొక్కలు ఉంటే కోత సమయానికి వాటిలో మరిన్ని మొక్కలు తగ్గి నామమాత్రపు దిగుబడి పొందుతున్నారు. అన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ సరైన మొక్కల సాంద్రత లేకపోతే ఎక్కువ దిగుబడి పొందలేము. గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, కదిరి లేపాక్షి రకానికి సిఫార్సు చేసిన దూరం 30x15 సెంటీమీటర్లు. మొలక పరీక్ష ఏ విధంగా అంటే, సేకరించిన విత్తనాన్ని ముందుగా విత్తన మొలక పరీక్ష చేసి మొలక శాతం తెలుసుకోవాలి. పేపరు పద్ధతిలో కానీ ట్రే పద్ధతిలో కానీ 100 విత్తనాలను మొలక పరీక్ష చేయాలి. వేరుశనగ విత్తనాలను నిర్ధారించిన కనీస మొలక శాతం 70%. మొలక శాతం బాగుంటే పొలంలో మొక్కల సాంద్రత కూడా బాగుంటుందని ముందుగానే తెలుసుకోవచ్చు. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే, విత్తిన తరువాత నేల ద్వారా లేదా విత్తనం ద్వారా ఆశించే తెగుళ్ళ వల్ల మొలక దశలోనే విత్తనాలను నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మొదలు కుళ్ళు ఆశించడం వల్ల విత్తిన తరువాత మొలక రాకుండానే విత్తనం కుళ్ళిపోతుంది. ఒక విత్తనం తగ్గితే అక్కడ మొక్క పోయినట్లే. కాబట్టి విత్తిన ప్రతి విత్తనము ఆరోగ్యంగా మొలకెత్తడానికి విత్తన శుద్ధిని విధిగా పాటించాలి. రసం పీల్చు పురుగుల బారి నుంచి, మొదలు కుళ్ళు, వేరుకుళ్ళు లాంటి తెగుళ్ల నుంచి మొక్కలను కాపాడుకోవడానికి సిఫార్సు చేసిన మందులతో సిఫార్సు చేసిన మోతాదులో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఇక చిరుధాన్యాల సాగు ఆవశ్యకత అన్న విషయానికి వస్తే, చిరుధాన్యాలు రాగి, జొన్న, సజ్జ, కొర్ర, సామ, అండుకొరలు, ఊదలు, అరిక, వరిగలను చిరుధాన్యాలుగా వ్యవహరిస్తారు. వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. చిరుధాన్యాలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. పోషక విలువ పరంగా చూస్తే మాత్రం

0: చాలా విలువైనవి. కానీ పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన హరిత విప్లవం వల్ల వరి, గోధుమ పంటల దిగుబడి పెరగడం, వాడుకకు అనువుగా అందుబాటులోకి రావడం వల్ల చిరుధాన్యాల వాడకం తగ్గిపోయింది. ఇంతేకాకుండా చిరుధాన్యాల పొట్టు తీయడం, వంటకు సిద్ధం చేయడం శ్రమతో కూడుకున్న పని కావడం మరో కారణం. హరిత విప్లవం తర్వాత చిరుధాన్యాలను పండించడం, వినియోగించడం చాలా వరకు తగ్గిపోయింది. ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు వల్ల ఈ పంటల మనుగడ కష్టమైపోయింది. రైతులు కూడా వాణిజ్య పంటలైన వరి, చెరకు, పూలు, కూరగాయల పంటలు పండించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ చిరుధాన్యాల విలువ తెలియక ఈ మధ్యకాలంలో ఊబకాయం, చక్కెర వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్ మొదలైన రోగాలు ఎక్కువయ్యాయి. పలు పంటల్లో రసాయన పురుగు మందుల అవశేషాలు ఉండడం వల్ల కూడా మానవ శరీరంలో చాలా ప్రమాదకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే మన నిత్య ఆహారంలో చిరుధాన్యాల ఆవశ్యకతను గుర్తించాలి. చిరుధాన్యాలు సహజ పీచు పదార్థం కలిగి ఉంటాయి. ప్రతి మనిషికి రోజుకు 38 గ్రాముల పీచు పదార్థం కావాలి. 3 పూటల చిరుధాన్యాలను ఆహారంగా తీసుకున్నప్పుడు ఆ రోజుకి మనిషికి అవసరమైన 25 నుండి 30 గ్రాముల పీచు పదార్థం చిరుధాన్యాల నుండే లభిస్తుంది. మిగిలిన 10 గ్రాములు కూరగాయలు, ఆకుకూరల నుండి పొందవచ్చు. వరి, గోధుమలలో పీచు పదార్థం ఉన్నప్పటికీ అది ధాన్యపు పై పొరలలోనే ఉంటుంది, కావున పాలిష్ చేస్తే పోతుంది. కానీ చిరుధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చడంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలు పోషకాహార గనులు. వీటిలో శరీరానికి అవసరమయ్యే శక్తిని ఇవ్వగలిగే పోషక పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్ మొదలైన జీవనశైలి రుగ్మతలను అదుపులో ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ చిరుధాన్యాలలో పీచు, త్వరగా జీర్ణం కాని పిండి పదార్థాలు ఉంటాయి. పీచు నుండి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతుంది. అదేవిధంగా పిండి పదార్థాలు కూడా ఆలస్యంగా జీర్ణం అవడం వల్ల త్వరగా ఆకలి కాదు. ఇది మధుమేహాలకు చాలా మంచిది. ఈ చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకునేవారు బరువు పెరగరు. వీటిలో ఖనిజ లవణాలైన కాల్షియం, ఇనుము కూడా అధికంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త కోసం ప్రజలు చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో మరింతగా వీటికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. చిరుధాన్యాలు వర్షాధార పంటలు, తక్కువ కాలంలోనే పండుతాయి, పంట త్వరగా చేతికొస్తుంది. ఈ పంటలకు చీడపీడల సమస్య తక్కువ, ధాన్యం ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉంటుంది. చిరుధాన్యాలను కొద్ది మొత్తంలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా పండించవచ్చు. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోవడమే గాక సేంద్రియ పద్ధతుల్లో పండించవచ్చు. అలాగే వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి. చిరుధాన్యాలను తక్కువ నీటితో రసాయన ఎరువులు, పురుగుమందులు అవసరం లేకుండా సహజంగా పండించవచ్చు. లోతు తక్కువగా ఉన్న భూముల్లో సాగు చేయవచ్చు. చిరుధాన్యాలను రసాయనరహిత సేద్య విధానంలో పండిస్తే మరింతగా ప్రయోజనం ఉంటుంది. మన జిల్లాలో రాగి పంట మాత్రమే బాగా సాగవుతోంది. ఇతర చిరుధాన్యాలను కూడా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసుకోవచ్చు.
1: పొలం కబుర్లు విన్నారు.

ఆర్థికపై. పురుగు పుట్ర గురించే కాదు, మీపై జరిగే కుట్ర గురించి కూడా చెప్పే వాణి మీ కిసాన్ వాణి. రైతన్న మాటే కిసాన్ వాణి బాట. వింటూ ఉండండి కిసాన్ వాణి ప్రతి పూట.

వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు. డాక్టర్ ఎం గిరిజారాణి, ప్రిన్సిపల్ శాస్త్రవేత్త ఆర్ఏఆర్ఎస్ మారుటీరు, వీరి ప్రసంగాన్ని వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇక వార్తల్లోని వివరాలు. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధాని పేర్కొంటూ,
1: आपने भी देखा होगा, जैसे जैसे गर्मी बढ़ती है वैसे वैसे घर की रसोई का स्वाद बदल जाता है, रसोई का प्रकार बदल जाता है, कहीं मटके का पानी निकल आता है, कहीं दही जमने लगता है, तो कहीं कच्चे आम उबलने लगते हैं, और फिर शुरू होता है देसी पेय का दौर. देसी पेय से आप भी परिचित हैं.
0: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత మంత్రులు, జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఉదయగిరి

0: కావలి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై
3: ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం
2: భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్
3: డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: గ్రామీణ భారతం నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: శక్తి కేంద్ర ప్రముఖ్
1: డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: గ్రామీణ భారత నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
3: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3,501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తిదాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్టంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలో కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంటైనా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు, అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
3: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన

0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతినా యూ మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యనేన సహ చర్చాం కరిష్యతి. ఉభయోః దేశయోః మధ్యే ఐతిహాసికానాం సభ్యతానాం చ సంబంధాన్ ఇతోపి సుదృఢీకరణాయ వార్తాలాపః భవిష్యతి. వార్తాలాపావధౌ మ్యాన్మార్ భారతయోః మధ్యే సురక్షా సంపర్కౌ చ సమేత్య సంపూర్ణేషు విభిన్నేషు విషయేషు చర్చాః భవిష్యంతి. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః గతరాత్రౌ దిల్ల్యాం అతిథిగణమాన్యైః సహ మేలనం విహితవాన్. అవధేయం యత్ మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతిః శనివాసరే భారతస్య పంచదివసీయ యాత్రాయాం బిహారస్య గయానగరం సంప్రాప్తవాన్ ఆసీత్. మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతేః భారతస్య ఆధికారిక యాత్రాయాః కారణాత్ ఉభయోః దేశయోః మధ్యే బహుపక్షీయ సంబంధః ఇతోపి సుదృఢః భవిష్యతి ఇత్యపేక్షాస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రకృతి సంరక్షణే స్థానీయ సమాహ్వానానాం నిరాకరణే అన్య సామాజిక కార్యేషు చ తేషాం ప్రేరక ఉపక్రమాణాం ఉపలబ్ధీనాం చ విషయే అనేకేషాం నాగరికాణాం ఉత్కృష్ట యోగదానాయ ప్రశంసా కృతా. ఆకాశవాణ్యాః స్వకీయే మాసిక కార్యక్రమే మన్ కీ బాత్ ఇత్యనేన కార్యక్రమేణ రాష్ట్రం అభిసంబోధయన్ శ్రీమోదీ ఝార్ఖండ్ రాజ్యస్య రాంచీనగరే ఆయోజితే రాష్ట్రీయ వరిష్ఠ ఎథ్లెటిక్స్ ఫెడరేషన్ స్పర్ధాయాం ఉదయోన్ముఖ క్రీడకానాం ఉత్కృష్ట ప్రదర్శనస్య ప్రశంసాం అకరోత్. ప్రవర్తమానాయాః ఉష్ణతరంగస్య స్థితిం ప్రతి చింతాం ప్రకటయన్ ప్రధానమంత్రిణా జనాన్ అధికృతాన్ ఉపదేశాన్ అనుసృత్య సురక్షితం స్థాతుం పూర్వసూచనానుసారం కార్యం చ కర్తుం ఉద్బుద్ధవాన్.
2: ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్ గర్మ హవాయే ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ హై. పానీ పీతే రహీ హై. ధూప్ మే అగర్ నికల్నా హీ పడే తో థోడా సంభల్ కర్ నికలే. ఇస్ దిశా మే సర్కార్ కీ భిన్న భిన్న డిపార్ట్మెంట్స్ నే జో గైడ్లైన్స్ జారీ కీ హై వో భీ భూలియేగా నహీ.
1: పశ్చిమ బంగాల రాజ్యస్య ముఖ్యమంత్రి శుభేందు అధికారీ అద్య స్వమంత్రిమండలస్య విస్తారం కరిష్యతి. పంచత్రింశత్ నూతనాః మంత్రిణః మంత్రిమండలే సమావిష్టాః భవిష్యంతి. శపథగ్రహణం ప్రాతః ఏకాదశవాదనె లోకభవనే భవిష్యతి. నూతనేన సమావేశేన శుభేందు ప్రశాసనే మహత్వపూర్ణరూపేణ సంవర్ధనం భవిష్యతి, యేన మై మాసస్య నవమే దినాంకే పంచమంత్రిభిః సహ కార్యభారం స్వీకృతమాసీత్. అనేన విస్తారేణ రాజ్యమంత్రిమండలస్య మంత్రిణాం కులసంఖ్యా ఏకచత్వారింశత్ యావత్ వర్ధితా భవిష్యతి. నిర్వాచనాయోగేన దశ రాజ్యాణాం చతుర్వింశతిః రాజ్యసభాసదస్యానాం ద్వివార్షిక నిర్వాచనస్య కార్యక్రమస్య ఘోషణా అద్య క్రియతే. భూతపూర్వః ప్రధానమంత్రి HD దేవగౌడ, కేంద్రీయమంత్రిణో జార్జ్ కురియన్ తథా రవనీత సింహశ్చ తేషు సదస్యేషు అంతర్భవంతి. ఆంధ్రప్రదేశే గుజరాతే తథా కర్ణాటకే ప్రత్యేకస్మిన్ రాజ్యే చత్వారి చత్వారి ఆసనాని సంతి. రాజస్థానే తథా మధ్యప్రదేశే ప్రత్యేకస్మిన్ రాజ్యే త్రీణి త్రీణి ఆసనాని సంతి. ఝార్ఖండే ద్వే ఆసనే స్థః. మణిపురే మేఘాలయే అరుణాచలప్రదేశే చ మిజోరమే చ ప్రత్యేకస్మిన్ రాజ్యే ఏకైకం ఆసనం రిక్తమస్తి. ఆయోగస్యానుసారం జూన్ మాసస్య అష్టాదశ దినాంకే మతదానం భవిష్యతి, మతగణనా అపి తస్మిన్నేవ దిన భవిష్యతి. మహారాష్ట్రస్య తమిళనాడురాజ్యస్య ఒడిశారాజ్యస్య చ ప్రత్యేకస్య ఏకస్య ఆసనస్య కృతే రాజ్యసభాయాః ఉపనిర్వాచనస్య కార్యక్రమస్య అపి ఆయోగేన ఘోషణా క్రియతే. ఏతద్ నిర్వాచనమపి అగ్రిమమాసస్య అష్టాదశ దినాంకే భవిష్యతి. ఏకోననవతి వర్షీయా ప్రఖ్యాత గాయికాయాః సుమన కళ్యాణపురస్య ముంబైనగరే స్వనివాసస్థానే మృత్యుః అభవత్. 50-29 వర్షాత్ 70-29 వర్షం యావత్ చలచిత్ర సంగీతస్య స్వర్ణయుగే నైకాసు భారతీయ భాషాసు కృత కార్యాణాం కృతే ఏషా వయోవృద్ధ గాయికా ప్రసిద్ధా ఆసీత్. అపిచ IPL క్రికెట్ క్రీడాయాం గత

0: रात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे अन्तिमस्पर्धायां गुजरात टाइटन्स दलं पञ्चस्तोभैः पराजित्य गतविजेतृदलेन रॉयल चैलेंजर्स बेंगलुरु इत्यनेन अस्य वर्षस्य श्रृंखलापि विजिता इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు వేయి పడగలు నాటిక ధారావాహిక నవలా మూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మల గారు. 2వ భాగం ఈ ఉదయం 7:15 వినవచ్చు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. ఎనిమిది ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈ ఉదయం 8:35 రత్నదీపికావళి. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం. విశ్వవిఖ్యాత కళాకారులైనటువంటి మహాశిల్పి శ్రీ నందలాల్ బోస్ గారి వారి గురించిన వివరాలు, వారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ఈ ఉదయం 8:35 ప్రసారమవుతుంది. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు 10:15 ప్రారంభమవుతాయి. ఈ మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగులో జాతీయ వార్తలు, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు. ఈ మధ్యాహ్నం 3:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు 3:10 నుంచి. సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో రాయలసీమ జానపదుల బాలగేయాలు డాక్టర్ వి కృష్ణవేణి గారు పాడినటువంటి ఈ కృష్ణవేణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది సాయంత్రం 5:00 వనితా లోకం కార్యక్రమంలో. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఇందులో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు, అనంతరం ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గురించిన కొన్ని వివరాలు మీరు వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. 6:30 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, ఆ తర్వాత కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:05 ఆంగ్లం తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 వ్యవసాయ పాఠశాల. ఇందులో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు డాక్టర్ ఎం గిరిజారాణి ప్రిన్సిపల్ శాస్త్రవేత్త, రైస్ ఆర్ఎస్ మారుటేరు వీరి ప్రసంగాన్ని వినవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం గురించిన ప్రత్యేక కార్యక్రమం, కొత్తగూడెం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇక 8:00 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 తిరిగి చిత్రకుసుమాలు ఉంటాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్.

ఢిల్లీ నుండి 9:30 ఆపాత మధురాలు, 10 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సమయం 7:05 అవుతుంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైలంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్పై గెలిచి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైలంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకు వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైలంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11 గంటలకు కోల్కతాలోని లోక్భవన్లో జరుగుతుంది. 9వ తేదీన 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు

అలాగే ఈ ప్రచారం ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడం పైన ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్ట్రాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చెరో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుండి చెరొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్ట్రలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డు చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్ కే ప్యార్ కర్ కే బెఠే, తుమ్నే పుకార్ ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతాన్ని కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, సునీత్ర పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ బ్యాట్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడి ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ సారి కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లాయింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్

0: ఈ రోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 13 సెకండ్లు.

0: ప్రభాత రేఖలు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు మనం చరిత్రలో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు జూన్ మాసం 1వ తారీఖు. ఈరోజు జరిగిన ఈరోజు జన్మదినాలు, మరణదినాలు, స్పెషల్ డేస్ గురించి తెలుసుకుందాం శ్రోతలు. ఈరోజు ప్రపంచకప్, 1978 సంవత్సరం ఇదే రోజున ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు అర్జెంటీనాలో ప్రారంభమైన రోజు ఈరోజు. ఓకే, ఇక జన్మదినాలకు వెళ్ళిపోదాం. ఈరోజు 1946 సంవత్సరం ఇదే రోజున బాబు అంటే ఈయన చిత్రకారులు కొలను వెంకట దుర్గా ప్రసాద్ పేరు. బాబు అనేది ఆయన కలం అంటే కుంచి పేరు అన్నమాట. తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులు ఒకళ్ళు బాబు. ఆయన బాబు అన్నది కుంచె పేరుగా అందరూ తెలుసుకుంటారు. ఆయన జన్మించిన రోజు ఈరోజు. తర్వాత 1950 సంవత్సరంలో కలిదిండి బిఆర్ వర్మ వీరు జన్మించిన రోజు. వీరు భారతీయ భౌతిక శాస్త్రవేత్త. 1958 సంవత్సరం ఇదే రోజున గుమ్మా సాంబశివరావు గారు జన్మించారు. వీరు తెలుగు, ఆధునిక తెలుగు కవి. ఓకే, ఇక కొంతమంది మరణదినాలు కూడా తెలుసుకుందాం.

0: 1968 సంవత్సరం ఇదే రోజున హెలెన్ కిల్లర్ జన్మించిన రోజు. వీరు అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా వికలాంగుల ఉద్యమాల సారథి హెలెన్ కిల్లర్. వారు మరణించిన రోజు ఈరోజు. తర్వాత 1996 సంవత్సరం ఇదే రోజున భారత రాష్ట్రపతి మాజీ నీలం సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్సభ సభాపతి వీరు మరణించిన రోజు ఈరోజు. ఇక స్పెషల్ డేస్లోకి వెళ్ళిపోయే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఓకే శ్రోతలు, ఇప్పుడు మనం ఈరోజు స్పెషల్ డే ప్రపంచ పాల దినోత్సవం. ఈ పాల దినోత్సవం ఏంటి స్పెషల్ అంటే, 100% పోషక విలువలు, విటమిన్ B12 అధికంగా కలిగిన ఆహారమైన పాలు టీనేజ్ పిల్లల్లో, విద్యార్థుల్లో మానసిక శారీరక ఉత్సాహాన్ని, పెరుగుదలను, అలాగే ఎముకల బలాన్ని, పటుత్వాన్ని కలిగిస్తాయి. కాబట్టి రాను వాతావరణ సమస్యలు లోపం వల్ల వర్షాలు సరిగ్గా పడక, మేత దొరకక పశుపోషణ కష్టమైపోయింది. కాబట్టి దీంతో పాల ఉత్పత్తులు తగ్గిపోతాయేమో బాధ ఉంది. ఈ పాలను మంచి వ్యాపార వస్తువుగా మలుచుకొని దీన్ని డైరీలు వెలిసాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు తాగండి. పాలు తాగడం వల్ల మంచి ఆరోగ్యం పొందుకోండి. కల్తీ లేని పాలు తాగడం ఎంతో మంచిది. అలాగా ప్రతి ఒక్కరూ పాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్న విషయ ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును నిర్వహిస్తారు. ప్రజలకు పాలపై ఉన్నటువంటి అవగాహన మరింత ఎక్కువ చేస్తుంది ఈరోజు అన్నమాట. సో మరి ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం రోజున అందరూ పాలు తాగాలని ఆశిస్తున్నాం. మరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు మరొక వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం 1000 పడగలు నాటిక 2వ భాగం.

వేయి పడగలు ధారావాహిక నాటకం రెండవ భాగం. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజా నిర్మల. జరిగిన కథ జమీందారు కృష్ణమనాయని వారు ఆలయ ధర్మకర్త రామేశ్వర శాస్త్రి అత్యంత సన్నిహితులు. మాట పట్టి

వచ్చి కొంతకాలం ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పుడు ఇద్దరినీ కలిపేందుకు గోపన్న ప్రయత్నిస్తూ ఉంటాడు. రామేశ్వర శాస్త్రి నలుగురు భిన్న వర్ణాల స్త్రీలని వివాహమాటం, వారి వల్ల సంతానం పొందటం ధర్మబద్ధమని సుబ్బన్నపేట ప్రజల నమ్మకం. వినండి 1000 పడగలు ధారావాహిక నాటకం 2వ భాగం.

0: మా నాన్న ఇచ్చిన ఒక్క పిల్లతో సరిపెట్టుకోలేకపోయారు. మరో నలుగురు సవతుల్ని నాకు తోడుగా తెచ్చారు. బహుభార్యాత్వం అంటే మీకు బహుమోజు. మీ ధర్మబుద్ధి అప్పుడేమైంది? చంద్రుడిలో మచ్చలాగా ఈ మీ వివాహాలు మిగిలిపోవా?
1: మిగిలిపోవు. నేను ఒక మహత్తరమైన ఉద్దేశంతో మాత్రమే ఈ వివాహాలు చేసుకున్నాను. వేదాంతసారమైన గీతలో భగవానుడు స్వయంగా చెప్పాడు, అన్ని వర్ణాలను నేనే సృష్టించాను అని. ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అని కాదు, అందరూ ఒక్క కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలని తెలియచేయాలనుకున్నా. అందరినీ శిరస్సుపై పెట్టుకున్నాను. మన ధర్ముణ్ణి వేదవేత్తను చేయాలనుకున్నా. రామచంద్రుణ్ణి అస్త్రశస్త్ర విద్యాపారంగతుణ్ణి చేయాలనుకున్నాను. ఇంకా
0: ఉండండి, పర్వా ఏమీ పడలేదు. అందరూ బుద్ధిమంతులే, మీ ధర్మమే వాళ్ళకి శ్రీరామ రక్ష. కానీ ఒక్క మాట ఏమండి, మీ నర్తకి రత్నగిరి కూతురుంది చూడండి, అది మాత్రం మీ తపోవృక్షానికి కాచిన మధుర ఫలం అంటే నమ్మండి. మీ జన్మని కూడా దాని జన్మ ద్వారా పునీతం చేసింది.
1: సావిత్రి, నీది ఎంత విశాల హృదయం.
0: ఉండండి మరి, ఆ మంగమ్మ సామాన్యురాలా? ఇటు సుబ్రహ్మణ్యేశ్వరుడు రూపాన్ని కడుపున మోసింది. వాడికి మీరు పసరిక అని సరైన నామకరణం చేశారు. ఏమండి, వాడు పైరపచ్చ, పైర్లు పచ్చగా ఉన్నన్నాళ్ళు వాడు, వాడు పచ్చగా ఉన్నన్నాళ్ళు పైర్లు పచ్చగా ఉంటాయండి.
1: సావిత్రి, నీ భర్తకు నీ సపత్నుల ద్వారా పుట్టిన పిల్లలంటే ఇంత అభిమానమా?
0: ఒక్క పిల్లలనే కాదు, నా సపత్నుడన్నా కూడా నాకు చెప్పలేని అభిమానము గౌరవము కూడా. పాప, ఆ ఇల్లాళ్ళు కూడా నాలాగానే మిమ్మల్ని నమ్ముకుని వచ్చారు. నాలాగానే వారికి మీరు దైవస్వరూపులు, నాలాగానే వారు కూడా పాతివ్రత్యాన్ని శిరోధార్యం చేసుకున్నారు.
1: మరి అప్పుడప్పుడు చిచ్చుబుడ్డిలాగా నా మీద చిటపటలాడతావు కదా, నీ కోపం చూస్తే నాకు అప్పుడప్పుడు భయం వేయక మానదు.
0: అదంతేలేండి, మీకేం తెలుస్తుంది, నాకెప్పుడు ఏదో ఒక అనుమానమే మీకు నాకంటే వాళ్లే ఎక్కువైనారేమోనని. మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుంటాను, మీకు నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఎప్పుడూ నేను వండి పెడితేనే తింటారు కదండి. మీకు మనసారా వండి పెట్టుకునే భాగ్యం నాకే దక్కింది కదా అని తృప్తిగా కూడా ఉంటాను.
1: ఎందుకో సావిత్రి, నాకిప్పుడు నా రామచంద్రుణ్ణి కూడా చూసుకోవాలని ఉంది. రంగాజమ్మ కొడుకు కోసం కళ్ళు కాయలు కాయించుకుంటోంది, ఎప్పుడొస్తాడో పట్నం నుంచి.
0: ఎంతైనా ఆవిడ మిమ్మల్ని వలచి వచ్చిన క్షత్రియకాంత, రామచంద్రుడికి ఎంతో రాతఠీవి ఉందండి. నిజంగా మంగది కూడా ఎంతో అదృష్టమే.
1: తన కొడుకు నిజంగా పాములాగే ఉంటాడు, సుబ్రహ్మణ్యేశ్వరుడి దయ.
0: ఎంతైనా రంగాజమ్మ, హైమవతి, మంగ, రత్నగిరి మీకు తగిన ఇల్లాళ్ళు, వాళ్ళు తగిన పిల్లలు.
1: నీది ఎంత గొప్ప మనసే అమ్మి, ధర్మాన్ని ఎంత సూక్ష్మంగా గ్రహించావు.
0: మరి ఏమనుకున్నారు సామాన్యురాలనా? మా తండ్రి గారు సోమయాదులు, మరి మీరో త్రయీ విద్యకు భాష్యకర్తలు, నేను తమ ధర్మపత్రిని. నాకు ఈమాత్రం తెలియకపోతే ఎలాగండి?
1: అహో శాస్త్రి, అదృష్టం అంటే నీదే కదయ్యా. నిన్ను చేపట్టిన స్త్రీలు మహాపతివ్రతలే, లోకానికి ఆదర్శమూర్తులైనారు.
0: ఆగండి ఆగండి, చాలండి, మీకు మీరే దిష్టి కొట్టుకుంటున్నారు. అటు రంగాజమ్మ సౌందర్యం, ఆహా ఆ అందం, ఆ కళ, ఆ వర్చస్సు భువనమోహనంగా ఉండదు? అంతటి ఉత్తమ క్షత్రియ కన్య మిమ్మల్ని వలచి వచ్చిందంటే మీ ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసే కదా.
1: వీరాధి వీరుడైన ఆమె తండ్రి రంగరాజును ధనుర్విద్యలో గెలిస్తేనే నన్ను ఆమె వివాహం ఆడింది. ఒక వివాహితుణ్ణి ఎలా కట్టుకున్నావమ్మా అంటే ఏముందో తెలుసా సావిత్రి? నిన్ను ఏ కన్యలు కోరరు, కోరదేమును రమాకాంతాలలామంబు అన్నది సావిత్రి.

0: నీకానాడు ఎంత బాధ కలిగించానో కదా. పురుషులు కఠిన హృదయులు కదా.
1: ఏమండి, రంగాజమ్మ చెప్పినట్లు మీ స్ఫురద్రూపము, మీ ధర్మచింతన, మీ హృదయ వైశాల్యము మీ జీవితాన్ని ఇలా నడిపింపజేశాయి.
0: అమ్మీ, ఈరోజెందుకో నా హృదయం గాలిలో తేలిపోతుంది. ఎన్నడూ లేనంతగా నా సంతోషాలన్నీ సముద్రాలే నన్ను ముంచేస్తున్నట్లున్నాయి. నీ మాటలు నన్ను ఏవేవో లోకాలకు తీసుకెడుతున్నాయి. ఆ వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళి ఆ రసరాజుకు కృతజ్ఞత తెలుపుకొని వస్తా.
1: వద్దండి, వద్దు. ఈ అర్ధరాత్రి ఆలయం మూసి ఉంటుంది. రేపొద్దున ఇద్దరం వెళదాం.
0: కళ్యాణ మండపంలోనైనా విన్నవించుకుంటా. నన్ను వెళ్ళని సావిత్రి, వెళ్ళని.
1: వద్దండి, ఏమండి, నా మాట వినండి. మనం కలిసే వెళదాం. ఏమండి.

0: బాబు ధర్మారావు.
1: కృష్ణ మా నాయని వారికి నమస్సులు.
0: 10 రోజుల నుంచి వచ్చి నాన్నగారిని చూడాలని అనుకున్నాను, కానీ ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. వేణుగోపాల స్వామి కళ్యాణ మంటపంలోనే కన్ను మూశారట. ధన్యజీవులు.
1: నాన్నగారు తమరిని తలుచుకోని రోజు ఉండదు. ఏ ప్రసక్తి వచ్చినా అది తమరిని స్పృశించకుండా మానదు.
0: అవునవును, అవి బ్రతికిన రోజులు. ఇప్పుడు నేను జీవంతో ఉన్నానని అనుకోవటం లేదు. ఏదో యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి. కొద్ది రోజులు అటు ఇటు అంతే.
1: ప్రభు ప్రభు, ఇంకా ఈ గోపాలను బ్రతికేదా? సగం ప్రాణం శాస్త్రి గారితోనే పోయింది బాబు.
0: రే రే గోపా,
1: ప్రభు
0: నువ్వు మాకన్నా ఎంతో చిన్నవాడివి. 10 కాలాల పాటు సుబ్బన్నపేటను చూసుకోవాలి. సరే, జరగవలసింది చూడు. ఆ ధర్మారావు చిన్నవాడు. నాగన్న సేటు శ్రీరాములు వచ్చారెందుకు? వాళ్ళు గోతి దగ్గర నక్కలాగా అలా చూస్తున్నారు. గోపా,
1: ప్రభు
0: వాళ్ళని లాపిలు.
1: చిత్తం.
0: ఏం నాగన్న, శాస్త్రి గారు నీకు రుణపడ్డారని తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామని వచ్చావు? అబ్బాయిని ఇబ్బంది పెట్టాలనా? శాస్త్రి గారు నిన్ను కొరడా దెబ్బల నుంచి రక్షించింది మరిచావా? వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ నేను పిలుస్తాను, అప్పుడు రండి. మీ డబ్బు శాస్త్రి గారు పట్టుకుపోరు, అందరికీ న్యాయం జరుగుతుంది. గోపన్న.
1: ప్రభు.
0: కొత్త దివాను గారికి చెప్పి దివాణం నుంచి బియ్యం, పప్పులు, ఉప్పులు, సమస్త ద్రవ్యాలు శాస్త్రి గారింటికి గంటలో చేరాలి. అంతిమ సంస్కారాలకి ఎట్టి లోటు రాకూడదు. లోటు కాదు, రాజలాంఛనాలతో జరగాలి. ఇది నా ఆజ్ఞ.
1: అలాగే ప్రభు.
0: గోప.
1: ప్రభు.
0: అక్కడున్న వారంతా ఎవరు?
1: అయ్యగారి బావమరుదులు, అల్లుళ్ళు, మేనత్త, మేనమామ పిల్లలు, పెత్తండ్రి, పినతండ్రి పిల్లలు, వారి కొడుకులు, అల్లుళ్ళు, బంధుబలగం బాగానే ఉంది బాబు.
0: ఎవ్వరికీ బుద్ధిబలం ఉన్నట్లు లేదు. ఎవ్వరూ ముందుకు రావడం లేదు. చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు. ఆ పిల్లవాడు ధర్మారావు దిక్కుతోచక రాయైపోయాడు. ఆ తల్లి భర్త పోయాడన్న దుఃఖం కంటే మర్యాద ఎలా నిలుస్తుంది అన్నట్లు బిత్తరగా చూస్తోంది. అందరినీ కదలమను.
1: అలాగే ప్రభు. పనులు మొదలు పెట్టండి అయ్యా.

0: గోప, ధర్మయ్య చాలా అందమైన వాడురా.
1: అందమేమిటి బాబుగారు? ఆయన ముఖం చూసినట్లయితే నిత్యమల్లెలు రెక్క విడిచినట్లుండవు. నాకు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయనగా అవతరించాడా అనిపిస్తుంది. బక్కపలచగా నిగనిగలాడే శరీరం, కోల కళ్ళు, అంతెందుకు? ఆ తెలివంతా ఆయన మొహంలో కొట్టొచ్చినట్లుంటుంది. సముద్రాలెండి చెరువులైనట్లు వారి స్థితి నేటికి ఇలా ఉంది.
0: అవునరా గొప్ప, ఒకరికి పెట్టారు గాని ఎన్నడూ లేదనే మాట లేదు. కొందరికి అనుమానం వచ్చేది జమీందారు ఆయన లేక ఈ కృష్ణమనాయనింబారా అని.
1: అడగని వారిది పాపం. ఆయన సొమ్ము తిన్నవారే తిరిగి ఎక్కిరించినట్లయింది. ఆ నాగన్న శాస్త్రిగారి సొమ్ము ఎరగడా? ఆ శ్రీరాములు అసలే ఎరగడు పాపం.
0: అవును గోప, ఇందాక ఏదో ఉత్తరం ధర్మన్న ఇచ్చాడన్నావు, మళ్ళీ నాకు చూపకనే చింపేశాడన్నావు, ఏమిటి సంగతి?
1: ఎంత వారికి ఎంత ఇక్కట్టు వచ్చింది. ఇంగువ కట్టిన గుడ్డ వాసన ఎక్కడికి పోతుంది? పులి కడుపున మేక పుడుతుందా? వారి వంశంలో తక్కువవాడు పుడతాడా?
0: ఆ ధర్మారావు ప్రసక్తి వస్తే సామెతలన్నీ నీ బుర్రలో గిరగిరా తిరుగుతాయి. రే, నాకేం వడ్డిస్తున్నావో తెలుస్తోందా? ఇంతకీ గోప, ఉత్తరంలో ఏముందిరా?
1: ఆ ఉత్తరంలో ఏముందో నాకు తెలియదు బాబు. మొన్న సాయంత్రం ధర్మన్న బాబు ఒక ఉత్తరం ఇచ్చి తమకియ్యమన్నాడు. నిన్న తెల్లవారకుండానే మా ఇంటికొచ్చి ఉత్తరం ఇచ్చావా అన్నాడు. లేదు అన్నాను. తీసుకొని చించేశాడు. ఎందుకలా చేశావు నాయనా అంటే, గోప, నా పూర్వులెవ్వరూ ఆయనను యాచించలేదు, నేను మాత్రం ఎందుకు యాచించాలి అన్నాడు బాబు.
0: అలాగా అయితే ఆ ఉత్తరం సంగతి అదన్నమాట. మహారాజశ్రీ మన్నె సుల్తాన్ సుబ్బన్నపేట పరగణ జమీందారులు, మహాప్రభువులు కృష్ణమనాయనింబారు తమ పూర్వ దివానుగారి కుటుంబం వారు అనుభవిస్తున్న అష్ట కష్టాలలో ఒక్క కష్టాన్నైనా ఆదుకోలేకపోయారన్నమాట.
1: వారి నాయనగారికి తమకు గల స్నేహము, ప్రేమ ప్రత్యక్షంగా చూసి కూడా తమను యాచించడం వంశగౌరవానికి అప్రతిష్ట అని ధర్మారావు బాబు భావించాడు ప్రభు.
0: ఇవేరా ఇవేరా ధీరోదాత్త గుణాలు. నీకులాగానే నాకు కూడా చాలా సామెతలు గుర్తుకొస్తున్నాయి.
1: తండ్రి రుణాలకు బాధపడటం లేదు, ప్రస్తుతాన్ని ఎలా గడపాలన్నదే ఆ తండ్రి బాధ. ఆస్తికి అప్పుకు సరిపోతుంది, కానీ రుణదాతలొకడు ఏటికి లాగితే ఒకడు కోటికి లాగుతున్నాడు.
0: ఈ సుబ్బన్నపేట అనే పట్టణం ఒకప్పుడు గ్రామం కూడా కాదు, ఒక చిట్టడివి. మా పూర్వులను ఇక్కడ నిలిపింది రామేశ్వర శాస్త్రి గారి పూర్వులే. ఈ మాట మేమెన్నడూ మరువరాదు. మేమిలాగే ఇక్కడ ఉన్నాము అంటే అది వారి చలవే. ఆ వంశం కష్టాల పాలైతే మేము చూస్తూ ఊరుకోరాదు గోప.
1: ఆ సావిత్రమ్మ తల్లి కొడుకు దగ్గరకొచ్చి, నాయనా బియ్యం నిండుకున్నాయిరా అన్నది. అప్పుడు నేను ఇంకా గడపలోకి అడుగు పెట్టలేదు. ఆ బాబు ఎవరినో 2 రూకలు అప్పడిగారట. అదిగో ఇదిగో అంటూ 10 మాటలు తిప్పి చివరాఖరికి మొండిచేయి చూపాడట. అప్పుడు ఆ అమ్మ గొల్లు మంది, తండ్రి జమీందారు గారిని ఒకసారి చూసిరారా అంది. అప్పుడు ఆ బాబు ఏమన్నాడంటే ప్రభు,
0: చెప్పకురా గోప చెప్పకు, నా గుండె చెరువు అవుతోంది అన్నట్లు. శాస్త్రి గారి త్రైపాక్షికం వస్తున్నట్టుంది. శ్రీమంతుని బిడ్డకి ఎన్ని ఎక్కట్లు. ఒకసారి ఊరి కరణాన్ని పిలిపించి శాస్త్రి గారి ఆస్తుల వైనాన్నంతటినీ ఆకలింపు చేసుకుంటా. రుణదాతలందర్నీ పిలిచి వివరాలు కనుక్కుని ఒక్కొక్కరికి ఎంత అని పంచి 3 రోజుల్లో వ్యవహారాన్నంతటినీ కుదిర్చేస్తాన్రా గోప.
1: తమరు, ధర్మారావు బాబుకి ఏదో దారి చూపించకపోతే ఆ కుర్రాయన ఏమవ్వాలి బాబు? ఆయన చెడిపోవడం మనకు మాత్రం క్షేమమా చెప్పండి? మీరు, వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణాచారి, మీరందరూ ఒకటేనని జనం చెప్పుకుంటుంటారు. ఇందులో ఎవరికి కీడైనా ఏమవుతుంది? వారికి సాయపడటం భగవంతుడికి సాయపడటమేగా బాబు.
0: చూస్తానన్నానుగా, నీ మాట కాదనడం లేదుగా.

0: వెతకబోతున్న తీగ కాలికి చుట్టుకుంది. ఈ నాగన్న సేటు ఏదో పనిమీద వచ్చాడు.
1: అయ్యా, తమకి ఈ నాగన్న వందనాలండి. అయ్యా ప్రభు, పాదాభివందనాలు.
2: ఓహో, నాగన్న సేటు గారు, జంతుశాలకేమిచ్చేశారే
1: చెత్తం.
2: నాగన్న గారు.

0: ఈ లొట్టిపిట్టను చూశారా? నాకెన్నాళ్ళు చూసినా వింతగానే ఉంటుంది. జంతువులలో లొట్టిపిట్టలు, పురుగుల్లో గడ్డి పురుగులు విచిత్ర సృష్టి. తలకు మొండానికి సంబంధం ఉండదు.
1: ప్రభువుల వారికి నా మీద ఎందుకో ఆగ్రహంగా ఉన్నట్లుంది. ఈరోజు వింతగా గారు అంటున్నారు. నేనెప్పుడూ తమ్మవంటునే.
0: నాగన్న, రామేశ్వర శాస్త్రి గారు నీకెంత బాకీ?
1: అయ్యా, 25,000 ప్రభు.
0: వారి ఇళ్ళు దొడ్లు వెల ఎంత చేస్తాయి?
1: చిత్తం.
0: శాస్త్రి గారి ఇతర బాకీలు ఏమాత్రం ఉంటాయి?
1: ఇంకో 25,000 దాకా ఉంటాయండి.
0: సరే, అయితే తక్కిన వారందరినీ రేపు దివాణానికి తీసుకురా. ఏదో విధంగా తీర్మానం చెయ్యాలి.
1: చిత్తం అండి, తప్పకుండా అందరినీ తీసుకొస్తాను. ప్రభువులు వారు పిలిచారంటే రాకుండా ఎవరుండగలరు? ప్రభు, మా అబ్బాయి వివాహం కుదిరిందండి.
0: అన్ని విషయాలు రేపే చర్చించుకుందాం.
1: ఈయన పట్టుబట్టాడంటే అంతే. నేనిక్కడే ఉన్నా ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. ముందా ధర్మారావును బయటపడేసి కానీ నా పని చూడరని తెలిసిపోయింది. చూడటమే కాదు, నాతో ఇక దేన్ని గురించి మాట్లాడే ప్రశ్నే ఉండదు.

0: బాకీదారులంతా మా ఇంటి ముందే మూగారు. ఏదో మీకొచ్చారో, ఏవైనా వారంట్లే తెచ్చారో, కోర్టుకు ఎడతామని బెదిరిస్తున్నారట. ఇక నేటితో సుబ్బన్నపేట దివాన్ గారి పరువు ప్రతిష్ట ఇంతేనేమో. కానీ ఏదైతే అదవుతుంది.
1: రండి రండి, ధర్మారావు బాబు, మీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. బాబు, జమీందారు గారి వంశం వాళ్ళు బాగా వేట నేర్చినవారు. వేటాడేందుకు ప్రత్యేకంగా అడవులు పెంచారు. నక్కలు, జింకలు, ఎలుగుబంట్లు నిజామువారి అడవుల్లో వేటాడటానికి అనుమతి కూడా ఉంది. అందులో బాబుగారికి, కృష్ణమనాయని వారికి ఒక నైపుణ్యం ఉంది. ఏ జంతువుని ఎలా లొంగదీసుకోవాలో వారికి బాగా తెలుసు.
0: నాకు మా నాయనగారు ఎప్పుడూ ఈ సంగతులే చెబుతూ ఉండేవారు. కృష్ణమనాయని వారి తండ్రి హరప్పనాయని వారు తుపాకీతో పులిని కొట్టడం ఏం గొప్ప అని దానిని రెండు చేతులతో కుమ్మి చంపేసేవారట.
1: కృష్ణమనాయని వారు ఎంతటి ధైర్యశాలురో, అంతటి లౌక్యులూను. ఎక్కడ ఏ మంత్రం వేయాలో, ఎక్కడ గర్జించాలో, ఎక్కడ లాలించాలో వారికే తెలుసు. బాబు, అప్పులు ఆస్తులు సరిపెట్టేశారు.
0: అమ్మయ్యా, అయితే ప్రభువులు ఈ నాగన్న పాముని బుట్టలో పెట్టేశారన్నమాటేగా?
1: బుట్టలో పెట్టడం కాదు, తెల్ల ఉసిరిక చెట్టును మీ ఇంటి ముందు నాటేశారు. వీరెవ్వరూ ఇక నీ జోలికి రారు. ఇక మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా నిద్రపోవచ్చు.
0: గోపన్నా, నీ మాటలు నా మీద అమృతం చిలికినట్లున్నాయి. ప్రభువులు నన్నింత త్వరగా రుణ విముక్తులు చేశారా?
1: జమీందారు గారు ఒక మాట చెప్పారు, ఇక మీద వారు ఆలయానికి వెడితే నీతోనే వెడతారట. రోజూ సాయంత్రాలు నీ చేత భాగవతము, గీత గోవిందము, కర్ణామృతము చదివించుకుంటారట. నీ కంఠంలో సంగీత మాధుర్యమంతా దాగి ఉందట. నీ రూపంలో ధర్మం మూర్తి కట్టిందట.
0: ఎంత భాగ్యం! ప్రభువుతో ఆలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకోవటం అంటే దైవ సాక్షాత్కారం పొందటమే. నాకిప్పుడు సంగతి స్ఫురణకు వస్తోంది. బాబుగారితో చెప్పిన అప్పులన్నీ తీర్పించింది నువ్వే కదూ గోపన్న, నిజం చెప్పు.
1: అదేం లేదులేండి, వారు ధర్మప్రభువులు, పైగా మీరంటే అమితమైన ప్రేమ కలిగిందంటే.
0: నువ్వు ఎంతైనా చెప్పు గోపన్న, సూత్రధారుడివి నువ్వే. నిజంగా నా ఉత్తరాన్ని అయ్యగారికి ఇచ్చినా ఇంత మేలు జరగదు. నీవు చేసినంత పని నా ఉత్తరం చెయ్యదు గోపన్న.
1: మీ నాయనగారు నాకు చేసిన దాంట్లో ఇదే మూలకొస్తుంది బాబు. ఈ నా జీవితమే ఆయన ప్రసాదం. జీవితం అంటే ఏళ్ళు గడపటం కాదు, నాలో ఇంత పరివర్తన రావడం. రాజభక్తి, దైవభక్తి, నీతి, న్యాయం, మంచి, చెడు అన్నీ తెలియజేసింది ఆ రామేశ్వర శాస్త్రి అనే నా దైవమే బాబు. నేర్పింది ఆయన, నడిపించింది ఈయన. బాబు, ఆస్తికి అప్పుకు సరిపోయింది, ఇల్లు కూడా మిగల్లేదనే నా బాధ. ఆ బాధ మాటిమాటికి నన్ను వేధిస్తోంది బాబు.
0: అలా ఎప్పటికీ అనుకో గోపన్న. అప్పులు వాళ్ళని చూస్తుంటే

0: నరకానికి ఈడ్చుకుపోవడానికి వచ్చిన యమకింకురుల్లాగా అనిపిస్తారు. పై ప్రాణాలు పైనే పోతాయి. నాకింత పెద్ద నరకాన్ని తప్పించిన పెద్ద జమీందారు గారిని గురించి ఎంత కీర్తించినా తక్కువే గోపన్న. నా జీవిత సౌధాన్ని వారు పునర్నిర్మించినట్లే. నా ఆనందాన్ని ఎలా చెప్పను గోపన్న? నిన్ను పైకెత్తేసి గిరగిరా తెప్పనా?
1: అలాగే అలాగే కానివ్వండి ధర్మన్న. మీ చిన్నప్పుడు మిమ్మల్ని నేను ఆడించినట్లు ఇప్పుడు మీరు ఈ వృద్ధ బాలుని ఆడించండి. పైకెత్తి అక్కడి నుంచి పడయ్యరు కదా, మెల్లగా దింపుతారు కదా.
0: తప్పకుండా మెల్లగా దింపుతాను. ఈరోజు రాత్రి హాయిగా కంటి నిండా నిద్రపోతాను. అమ్మకి మాట చెప్తే ఆమె కాళ్ళు భూమి మీద నిలవవు.
1: అవునవును, అమ్మగారు ఎంత బాధపడుతున్నారంటే అసలు తండ్రి గారి కంటే తాము ఎందుకు ముందే వెళ్ళిపోలేదా అని కుమిలిపోతున్నారు బాబు.
0: సరే గోపన్న, నీవు చెప్పినట్లు రేపే ఆ బాకీదారికి ఇంటిని రిజిస్టర్ చేసేసి వస్తాను.
1: అలాగే నువ్వు కచేరీకి వెళ్ళేటప్పుడు నేను నీ వెంట వస్తాను. ఎంతైనా నువ్వు చిన్నవాడివి, వాళ్ళు మాయగాళ్ళు. నేనున్నాననుకో వాళ్ళు కిమ్మనరు.
2: నాయనా ధర్మం,
0: మా
2: నీకు ఒక శుభవార్త చెప్పాలిరా.
0: ఏమిటమ్మా? ఇప్పుడే గోపన్న నాకు చాలా శుభవార్తలు చెప్పాడు, నువ్వు కూడా ఆ విశేషాలు చెప్తావా?
2: పిచ్చి తండ్రి, ఇది గోపన్న భీమన్న చెప్పే శుభవార్త కాదురా.
0: అమ్మా ఒక్క నిమిషం, తమ్ముడు కనిపించడం లేదుట, పాలేరుని వెతకమని పంపించి వస్తా.
2: అయ్యో వాణ్ణి వెతకటం ఏమిట్రా, వెతికితే కనిపిస్తాడా ఏమన్నానా? వాళ్ళమ్మకేమో భయం, పురుగో పుట్రో తాకుతుందని. పురుగులు పుట్రలు వాణ్ణి ఏస్తగాళ్లే కదరా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఈదురుగాలికి కొట్టుకుపోడు. జొన్న చేలల్లోనో పెసర చేలల్లోనో ఎక్కడో దుబ్బుల్లో చుట్టుకుని పడుకుని ఉంటాళ్లేరా.
0: అమ్మా ఆమె భయపడుతోందమ్మా.
2: అదో వెర్రి మంగ, వాడికి ఏం భయం లేదురా నాయన. పక్షులు పాములు వాణ్ణి కాపాడుకుంటాయిరా.
0: అది కాదమ్మా, మొన్నొకసారి చేలగట్ల వైపు నుంచి నేను వస్తున్నానా, ఎక్కడి నుంచి చూశాడో గాని అన్నా అనుకుంటూ మెలికలు తిరిగిపోతూ వచ్చి నన్ను చుట్టేసుకున్నాడు. తమలపాకు తీగ వచ్చి అవిసి చెట్టును చుట్టుకున్నట్లు ఉండేవాడి పలచని చేతులు కొద్దిగా లావెక్కినట్లు అనిపించి గుండె కలుక్కుమంది. వీడు లావవుతున్నాడా, తన సహజ లక్షణాలను కోల్పోతున్నాడా అని వెంటనే స్వామిని తలుచుకొని, నాయనా నీకు 1000 ఏళ్ళు ఆయుష్రా అన్నాను. మిట్ట మధ్యాహ్నం వేళ ఎక్కడి నుంచి వచ్చిందో తీతువు పెట్ట కూస్తూ వాడి మించి వెళ్ళిపోయిందమ్మా.
2: అయ్యో అంత పని జరిగిందా నాయన, తీతూ కూసిందా?
0: ఎక్కడ కనిపించినా అన్నా అంటూ వచ్చి కౌగలించుకుంటాడు. వాడికి వచ్చిన మాట అదొక్కటే, వాడు నా దగ్గర ఉన్నంతసేపు పక్షులు పాములు దూరంగా ఉంటాయమ్మా. వాడు నా దగ్గరికి రావటం వాటికి కొంచెం కోపం కూడా వస్తుంది. అమ్మా ఇది అపశకునమే అంటావా? వాడికి నేనంటే ప్రాణమమ్మా.
2: ఏది ఏమైనా తీతూ కూత మంచిది కాదురా అబ్బి. వెంటనే వెళ్ళి వేణుగోపాలస్వామి గుళ్ళో దండం పెట్టుకుని రానాయన. పాపం ఆ మంగకి వీడు కాక మరెవరున్నారు చెప్పు, దాని ప్రాణాలన్నీ వీడి మీదే. పసరికను చల్లగా చూడు స్వామి అని నేను రేపు పుట్టలో పాలు పోస్తాలే.
0: అయ్యో పసరికకే భంగము వాటిలోనుందా? నా తండ్రి తపస్సు ఏం కానుంది, ఆయన వర్ణాశ్రమ ధర్మములన్నీ ముద్దకట్టిన మూర్తి, ఆయన భారతదేశం యొక్క ఆత్మ, త్రయీ విద్యకు ఒక వ్యాఖ్యానము.
2: నాయనా ధర్మ, ఏమిట్రా నీ ఆందోళన?
0: అమ్మా
2: ఇంత ధర్మము తెలిసిన వాడవు, సర్వము భగవదేచ్ఛతోనే జరుగుతుందని అందరికీ చెబుతావు, పసరిక కోసం ఇంత వ్యాకులత ఏమిట్రా?
0: సరేనమ్మా, ఇందాకేదో శుభవార్త చెప్తానన్నావు.
2: నువ్వు నన్ను నా సంతోషాన్ని నీళ్లు కార్చేశావు కాదా, ఇప్పుడు నాకు కూడా ఏదో చెప్పలేని దిగులుగా ఉందిరా. తర్వాత చెప్తాలే, ఇప్పుడు చెప్పలేను నాయన. ఏమిటో ఇది కూడా అపశకునమేమో అని నా గుండె గుబగుబలాడుతోందిరా ధర్ము.

ఆయన ధర్మారావు కదూ. నాయన ధర్మ రా. ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు నీతో కలిసి దైవదర్శనం చెయ్యాలనుకున్నాను. నీకు కబురు చేయడం కుదరక తర్వాత చూడవచ్చు అనుకున్నాను.

0: దైవ సంకల్పం పిలవకనే వచ్చావు.
1: ప్రభువులకు వందనాలు. నేను సాధారణంగా దేవాలయానికి ఈ సమయంలో వస్తూనే ఉంటాను ప్రభు.
0: కావచ్చును, నేను వచ్చి చాలా రోజులు, బహుశా నెలలు సంవత్సరం కూడా అయిందేమో. నాయనా, నేను నీకు ప్రభువును కాను, నీ తండ్రి స్నేహితుడని అనుకో, లేదా పెద్ద తండ్రిని అనుకో. రాచరికాలే పోయినవి, ఇక రాచమర్యాదలు ఎందుకు? అదిగో అర్చకులు పిలుస్తున్నారు.
2: ప్రభు,

0: పెద్ద తండ్రిని అనుకో. రాచరికాలే పోయినవి, ఇక రాచ మర్యాదలు ఎందుకు? అదిగో అర్చకులు పిలుస్తున్నారు.
1: ప్రభు, ఏం చేయండి? ధర్మారావు గారు కొంచెం పక్కకి జరుగుతారా?
0: జరగరు, ఆయనే ముందుంటారు. రాచమర్యాదలు పోవచ్చు, కానీ ఆయన ఈ ఆలయ స్థాపకుల వంశాంకురు, పైగా శాస్త్రార్థాలను వ్యాఖ్యానించగల ఉత్తమ పురుషుడు. వయసుకే పిన్న కానీ సర్వులచే గౌరవింపదగినవాడు.

0: ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 2వ భాగం విన్నారు.
1: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా హరిచరణ్ చిన్మయి కలిసి పాడిన పాటది. సినిమా ఓం

విన్న పాట పడిపడి లేచే మనసు సినిమా నుంచి, అర్వన్ మాలిక్ సింధూరి విశాల్ పాడిన పాటది. కార్యక్రమంలో తర్వాత పాట విందాం.

వింటున్న పాట ఓకే ఓకే సినిమా కోసం ముఖేష్ శ్రీ మధుమిత పాడిన పాట. వనమాలి గీతం, హారిస్ జయరాజ్ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు విన్న పాట ప్రిన్స్ సినిమా కోసం. సచిన్ గుప్తా, సునైనా దాస్ గుప్తా పాడిన పాట అది. వనమాలి గీతానికి సచిన్ గుప్తా సంగీతం. చివరిగా ఈ పాట విందామా?

విన్న పాట. బిల్లా సినిమా కోసం రంజిత్ నవీన్ కలిసి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం అది, మణిశర్మ సంగీతం. శ్రోతలు, ఈ ఉదయం 8:35 రత్నదీపికావళి కార్యక్రమం ఉంటుంది. ఇందులో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి మహాశిల్పి శ్రీ నందలాల్ బోస్ గారి గురించి, వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుంటాం. ఈనాటి ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 అవుతుంది. ఇక కొంచెంసేపట్లో మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే.

0: తీవ్రత ఉపాధి హామీ పథకం శ్రామికులపై తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో సుమారు 150,000 మంది పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పథకం కింద చెరువులు, సాగునీటి కాలువల్లో పుడికితీత పనులు, చెక్డామ్ల నిర్మాణం, నూతన రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల అభివృద్ది మొదలగు పనులు జిల్లాలో జరుగుతున్నాయి. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ బోధనా పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధనలు మొదలగు అంశాలు స్పష్టంగా వివరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 159,032 మంది చేరగా ఈ ఏడాది 174,935 మందికి ప్రవేశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సమగ్రాభివృద్ది సాధ్యమవుతోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో కోటబొమ్మాళి మండలం చీపురులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 12 ఎకరాల విస్తీర్ణంలో అంచనా వ్యయం 10.51 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి మే 25న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 12 ఎకరాల్లో భూమిని 74 ప్లాట్లుగా చదును చేసి రహదారులు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో ప్రధానమైన ఎంఎస్ఎంఈ పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ పార్కుకు నలుదిగ్గుల రహదారుల సౌకర్యం ఉన్నందున పారిశ్రామిక వాడగా రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మాతా శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మే 21న శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో చోటు చేసుకున్న 4 మాతా శిశు మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. మాకివలస, మెట్టూరు, రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పుణ్యపు వీధి అర్బన్ పిహెచ్సీల పరిధిలో నమోదైన మాతృ మరణాలపై ఎండీఎస్ఆర్, సీడీఎస్ఆర్ కమిటీలతో కలిసి సమీక్షించారు. మాతృ మరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం సాధించడానికి అందరూ సమాయత్తమవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రవనాయుడు క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా గత నెల 22న శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. టోర్నీ లోగోను ఆవిష్కరించి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోని పాత్రుని వలస సమీపంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ ఇటీవల నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించామని వివరించారు. ఈ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. దీనిని కేవలం స్టేడియానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తిస్థాయి స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పొందూరులో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయటకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖాదీ కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు రచన ఎస్ జోగినాయుడు, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మనం కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడువుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: జిఆర్టీ జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ఇప్పుడు మనం వినబోతున్నాం రత్నదీపికావళి.

రత్నదీపి కవళి. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన ఈ కార్యక్రమంలో విశ్వవిఖ్యాత కళాకారులు మహాశిల్పి శ్రీ నందన్లాల్ బోస్ గారి గురించి వారి జీవిత విశేషాలతో పాటుగా కొన్ని దేశభక్తి గీతాలు కూడా వినబోతున్నాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఓకే శ్రోతలు, ఈనాటి రత్నదీపికావళి కార్యక్రమంలో మనం వినబోతున్నాం విశ్వవిఖ్యాత కళాకారులు, మహాశిల్పి శ్రీ నందన్లాల్ బోస్ గారి గురించిన విశేషాలు. నందన్లాల్ బోస్ గారు ఆధునిక భారతీయ కళకు మార్గదర్శకులలో ఒకరు అని చెప్పచ్చు. అంతేకాకుండా సందర్భోచిత ఆధునిక వాదనలో ఒక కీలక వ్యక్తి నందన్లాల్ బోస్ గారు. ఒక్క మాట చెప్పాలంటే టాగోర్ కుటుంబం, అజంతా కుడ్జా చిత్రాలచే ఆయన బాగా ప్రభావితులయ్యారు. ఆయన క్లాసిక్ రచనలలో భారతీయ పురాణాల్లోని దృశ్యాలు, స్త్రీలు, గ్రామ జీవితానికి సంబంధించిన చిత్రాలు ఎక్కువగా వేస్తారు. దాంతోనే ఆయన అవనీంద్రనాథ్ టాగోర్ శిష్యుడైన బోస్ తన భారతీయ శైలి చిత్రకళకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. వారి గురించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నందన్లాల్ బోస్ 1882 డిసెంబర్ 3 బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ జిల్లా హవేలీ ఖరగ్పూర్లో ఒక మధ్యతరగతి బెంగాలీ కాయస్థ కుటుంబంలో జన్మించారు. ఆయన వాస్తవానికి పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా జేజూర్కు చెందినవారు. వారి తండ్రి పూర్ణచంద్ర బోస్ ఆ సమయంలో మరి దర్భంగా ఎస్టేట్లో పనిచేసేవారు. వారి తల్లి క్షేత్రమణిదేవి, ఆమె చిన్న నందన్లాల్ కోసం బొమ్మలు,

తోలు బొమ్మలను తయారు చేయడంలో మంచి నైపుణ్యం సాధించిన గృహిణి అని చెప్పచ్చు. నందన్లాల్ గారు బొమ్మలకు మోడలింగ్ చేయడంపై చిన్నతనం నుంచే, ఆ తర్వాత పూజా పండాలను అలంకరించడంపై ఆసక్తి ఎక్కువగా ఉండేదన్నమాట. తన 15 ఏళ్ల వయసులో, అంటే 1898లో వీరు తన ఉన్నత పాఠశాల విద్య కోసం కోల్కతాలో సెంట్రల్ కాలేజియేట్ స్కూల్కి వెళ్ళారు. అక్కడ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అదే సంస్థలో కళాశాల విద్యను కొనసాగించారు. ఆ తర్వాత ఆయన 1903 జూన్లో తన కుటుంబ స్నేహితుని కుమార్తె అయినటువంటి సుధీరాదేవి గారిని వివాహం చేసుకున్నారు. నందన్లాల్ కళను అభ్యసించాలని అప్పుడు కోరుకున్న తర్వాత ఆయన కుటుంబానికి అనుమతి పొందలేకపోవడం వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1905 వాణిజ్యం చదవడాని కోసం ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారండి. పదే పదే అక్కడ వైఫల్యం సంభవిస్తుంది. తర్వాత కోల్కతాలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కళలో ఇక ఏదైనా ఒకటి అభ్యసించాలి అని వాళ్ళ కుటుంబాన్ని అడిగి వాళ్ళ అనుమతి తీసుకున్నారన్నమాట. అలా ఆయన జీవితం స్టార్ట్ అయింది. సరే, ఆయన కెరీర్, ఆయన జాతీయ కళలో ఆయన స్థానం ఏంటి, ఆయన పురస్కారాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందుగా ఒక దేశభక్తి గీతం విందాం.

0: జిఆర్టి జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: యువకుడుగా ఉన్న కళాకారుడుగా నందన్లాల్ బోస్ అజంతా గుహల కుడ్జ చిత్రాల చేత చాలా ప్రభావితులయ్యారండి. శాస్త్రీయ భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న కళాకారులు రచయితల అంతర్జాతీయ బృందంలో అతను భాగమైపోయారు. ఆ బృందంలో అప్పటికే ఓకాకుర కుకుజో, అలాగే విలియం రోతరిస్టీన్, అలాగే ఇంకా క్రిస్టియానా హెరింగమ్, లారెన్స్ బెనియన్, అవనీంద్రనాథ్ ఠాగూర్ ఇలాంటి ప్రముఖ లండన్ ఆధునికవాద శిల్పులైనటువంటి ఎరిక్ గెల్, వీరితో పాటు జాకబ్ ఎప్స్టీన్ కూడా ఉన్నారన్నమాట. అలాంటప్పుడు వీరు ఎవరు? మన నందన్లాల్ బోస్ గారు ఉప్పుపై బ్రిటిష్ వారు విధించినటువంటి పన్నుకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు గాను 1930 సంవత్సరంలో గాంధీగారిని, మహాత్మాగాంధీగారిని అరెస్ట్ చేసిన ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బోస్ గారు గాంధీ చేతిలో కర్ర పట్టుకొని నడుస్తున్నట్లుగా తెలుపు నేపథ్యంపై నలుపు రంగులో ఒక లినోకట్ ప్రింట్ను రూపొందించారు. అది అహింసా ఉద్యమానికి ఒక ప్రతీకాత్మ చిత్రంగా నిలిచిందన్నమాట. అప్పుడు ఠాకూర్ గారు, ఆనంద కుమార్ స్వామి, ఓసి గంగూలీ వంటి చిత్రకారులు, కళా విమర్శకులు అతని ప్రతిభను, అసలైన శైలిని వారు గుర్తించారండి. చిత్రకళ అభివృద్ధికి నిష్పాక్షిక విమర్శ అవసరమని భావించిన ఈ కళాభిమానులు ఓరియంటల్ ఆర్ట్ను స్థాపించడం జరిగింది. ఆయన 1921 శాంతినికేతన్లోని ఠాగూర్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలోని కళాభవన, అంటే అది కళాశాలకు చెందినటువంటి ప్రిన్సిపల్ అయ్యారన్నమాట. అక్కడ కళాభవన్లో ప్రిన్సిపల్గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు మనం ఒక పాట విన్న తర్వాత మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం.
0: జిఆర్టి జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి.

0: నందన్లాల్ గారు ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు భారతరత్న పద్మశ్రీతో సహా భారత ప్రభుత్వ పురస్కారాల కోసం చిహ్నాలు గీయండి అని జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన్ని కోరారు. తన శిష్యుడు రామ్మోహన్తో కలిసి నందన్లాల్ గారు భారత రాజ్యాంగం యొక్క అసలు వ్రాతప్రతిని అందంగా తీర్చిదిద్దే అలంకరించే పని చేపట్టారు. ఈరోజు మనం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ కనుక వెళ్తే అక్కడ సేకరణలో 7,000 రచనలను ఆయన కలిగి ఉందన్నమాట. వారిది ఇందులో మహాత్మా గాంధీని చిత్రీకరించే దండి మార్చ్ యొక్క 1930 ఆనాటి నలుపు తెలుపు లినో కట్టు ఉంటుంది. అలాగే మహాత్మా గాంధీ గారి అభ్యర్థన మేరకు 1938 భారత జాతీయ కాంగ్రెస్ హరిపుర సమావేశం కోసం ఆయన రూపొందించిన 7 పోస్టర్ల సెట్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఆయన కళలో, భారతీయ కళలో ఆయన స్థానాన్ని గురించి మరి క్రిస్టిస్ కేటలాగ్కి రాసినటువంటి తన పరిచయంలో ఆర్ శివకుమార్ గారు ఇలా రాస్తారు నందన్లాల్ గారి గురించి. ఆధునిక భారతీయ కళా చరిత్రలో నందన్లాల్ బోస్ ఆయన స్థానం, పునరుజ్జీవన కళా చరిత్రలో రాఫెల్ డ్యూరల్ స్థానాలలో సమానమైంది. రాఫెల్లాగే నందన్లాల్ కూడా ఒక గొప్ప సంశ్లేషకుడు అని చెప్పచ్చు. అవనీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఈబి హావెల్, ఆనంద కుమారస్వామి, ఒకాకుర కకుజో మహాత్మా గాంధీల నుండి గ్రహించిన విభిన్న ఆలోచనలను సమీకరించుకొని భారతదేశంలో ఒక నూతన కళా ఉద్యమాన్ని సృష్టించేందుకు ఒక ప్రత్యేకమైన ఒక ఏకీకృత కార్యక్రమంగా రూపొందించడంలో ఆయన ప్రత్యేకత ఉంది అని చెప్పారు. అట్లాగే డ్యూరర్ లాగానే ఆయన భక్తి స్థాయికి చేరినటువంటి అభిరుచిని అణిచివేయలేని విశ్లేషణాత్మక మేధస్సుతో మేళవించారు. ఈ మేధస్సు ఆయనను విభిన్న కళా సాంప్రదాయాలను శోధించి వాటి వాక్య నిర్మాణ తర్కాన్ని విడదీసి భారతీయ కళాకారుల నూతన తరానికి వాటిని అందుబాటులోకి తీసుకురావడం కోసం పురుకొల్పింది. కానీ ఆయన ఈ పనిని ఎంతో నిశ్శబ్దంగా ఆర్భాటం లేకుండా చేసేసారండి. అందుకే ఆయన యొక్క ప్రాముఖ్యత ఇంకా భారతదేశంలో ఇంకా పూర్తిగా అర్థం కాలేదని చెప్పచ్చు అన్నమాట. అలా ఆయన పని ఒక్కటి కాదు, రెండు కాదు, అంత గొప్ప మరి కళాకారులు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విన్న తర్వాత ఆయన గురించి ఆయన అవార్డ్స్ రివార్డ్స్ కూడా తెలుసుకుందాం.
1: జీఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: రత్నదీపిక అవళి కార్యక్రమం వింటున్నారు. భారతీయ కళపై గొప్ప ముద్ర వేసిన నందన్ లాల్ బోస్ వీరు 1907 సంవత్సరంలో స్థాపించబడిన ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్స్ అందించినటువంటి స్కాలర్షిప్ను అందుకున్న మొదటి వ్యక్తి అని చెప్పచ్చు. 1954 భారతదేశ జాతీయ కళా అకాడమీ అయిన లలిత్ కళా అకాడమీకి ఫెలోగా ఎన్నికైన మొదటి కళాకారులు. అంతేకాకుండా 1954 వీరు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది నందన్ లాల్ బోస్ గారికి. అలాగే 1957 సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డీలిట్ పట్టాను ప్రదానం చేశారు. విశ్వభారతి విశ్వవిద్యాలయంకి ఆయనకు దేశికోత్తమ అనే బిరుదును ప్రదానం చేసింది ఆ విశ్వభారతి విశ్వవిద్యాలయం. వారిని గౌరవించడం అన్నమాట. కలకత్తాలోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నందన్ లాల్ గారిని సిల్వర్ జూబ్లీ మెడల్తో సత్కరించింది. 1965 బెంగాల్ ఆసియాటిక్ సొసైటీ నందన్ లాల్ గారికి టాగోర్ జన్మ శతాబ్ది పతాకాన్ని ప్రదానం చేసింది. ఆచార్య నందన్ లాల్ కళాకారుడిపై భారతీయ డాక్యుమెంటరీ చిత్రం హరిసదన్ దాస్గుప్తా 1954 ఆయన డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా రూపొందించారు. ఇంకా ఆయన ఎన్నో ప్రచురణలు కూడా చేశారండి. వారి రచించినటువంటి దృష్టి ఓ సృష్టి విశ్వభారతి గ్రంథ విభాగంగా ప్రచురించబడింది. అలాగే వీరు రచించిన శిల్ప చర్చ, అలాగే బుద్ధుని జీవితం నుండి కొన్ని చిత్రాలు ఆయన చిత్రించారు నందన్ లాల్ గారు. తర్వాత ఆయన రచించినటువంటి రూపవాలి చాలా బాగుంటుంది. ఇలా ఎన్నో ఆయనకు చాలా ఎడిషన్స్ కూడా బెంగాలీలో చేశారు. ఇలా ఆయన చేయడమే కాకుండా ఆయన దగ్గర కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైన విద్యార్థుల్లో కొందరి పేరు చెప్పుకుందాం. ఈ కుమారిల స్వామి, అలాగే బెనోడ్ బిహారీ ముఖర్జీ, రాంగ్ కింకర్ జైబ్, తర్వాత బేయోహర్ రామ్మోహన్ సిన్హా, అలాగే కేజీ సుబ్రహ్మణ్యన్, ఏ రామచంద్రన్, ప్రతిమా ఠాకూర్, జహర్ దాస్ గుప్తా, సత్యజిత్రి, దినకర్ దాస్ గుప్తా, అలాగే అయద్రితిల్ కేల్, వీరు అతని ప్రముఖమైనటువంటి విద్యార్థుల్లో కొందరు అని చెప్పచ్చు అన్నమాట. ఇంకా కిరణ్ సిన్హా కూడా వీరి యొక్క విద్యార్థిని. ఇలా ఎంతో ప్రావీణ్యం సంపాదించినటువంటి చిత్ర కళాకారులు వీరి యొక్క మరి స్టూడెంట్స్ వీళ్ళ యొక్క ఈయన దగ్గర నేర్చుకున్నవారన్నమాట. అలా దేశానికి ఆయన అందించిన

సేవ ఇంత అంత కాదు. అందుకు ఆయనకి ప్రభుత్వం మరి ఎన్నో అవార్డ్స్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇవన్నీ కూడా ఆయన అందుకోవడం జరిగింది. పద్మవిభూషణ్ అందుకున్న గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీత మహాశిల్పి శ్రీ నందన్లాల్ బోస్ గారి గురించిన జీవిత విశేషాలు తెలుసుకున్నాం.

0: ఇంతవరకు రత్న దీపికావళి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మనం హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని విందాం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్స్ 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. ఫస్ట్ కాలర్తో మాట్లాడదామా?
1: హలో
0: హలో ఆకాశవాణి అండి.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: అంజలి మేడం.
0: ఓకే చెప్పమ్మా. రీసౌండ్ వస్తుంది కొంచెం. ఫోను ఇది పెట్టవా?
1: ఓకే మేడం.
0: చెప్పు ఏ పాట కావాలి?
1: తాండ్ర పాపారాయుడు సినిమా నుంచి.
0: తాండ్ర పాపారాయుడు?
1: ఎస్ మ్యామ్.
0: కొత్త పాటలు ఏమన్నా అడగగలవా?
1: అంటే మా డాడీ అడిగినాను.
0: కొత్త అంటే పాత పాటలన్నీ ఏం మనకు అవైలబుల్గా ఉండవు, అందుకని ఉండవు అన్నమాట. కొత్త పాటలు ఏమన్నా ఉంటే అడుగు. ఏం చేస్తుంటావు నువ్వు? అయిపోయిందా? నెక్స్ట్ ఎక్కడ చేరుతావు? ఓకే ఏ పాట అందులో? ఓకే
1: కోరుతున్న శ్రోతలు మేడం.
0: ఓకేమ్మా చెప్పు.
1: బాలరాజు, శోభారాణి, దేవయాని, అంజలి, సుశిధర్ సాయి, వెంకటలక్ష్మమ్మ, పుణ్యవతి, మీకోసం కూడా మేడం, నవేష్టి.
0: ఓకే
2: ఈ గల్లగల నడకల తరగలుగా

జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఈమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హలో, ఆకాశవాణిలో తర్వాత కాల్ ఎవరో ఏ పాట అడుగుతారో ఇప్పుడు చూసిద్దాం.
5: నమస్తే మేడం.
4: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: మేము 35 ఎర్లంపల్లి ఐరాల నుంచి హేమావతి మాట్లాడుతున్నాం మేడం.
4: హేమావతి గారు చెప్పండి, బాగున్నారా?
5: బాగున్నాం మేడం, మీరందరూ బాగున్నారా మేడం?
4: బాగున్నామండి, చెప్పండి, ఏ పాట కావాలండి?
5: మాకు మా ఊర్లో ఆయన దామోదర్ రెడ్డి అని

0: ఉంటా అంటాడు ఆయన. ఆయన కుంకుమ తిలకం నుంచి పాట అడగమన్నాడు మేడం. పాలనగా పాలనగా అనే పాట.
1: ఆలనగా పాలనగా అనే పాట కావాలంటున్నా?
0: అవును మేడం.
1: ఏం చేస్తుంటారు?
0: వ్యవసాయం చేస్తున్నాం. ఆవులు మేపుతారు వాళ్ళు కూడా. రేడియో పెట్టుకొని వింటా ఉంటారు మేడం.
1: ఓకే, మిగతా కార్యక్రమాలని వాళ్ళు మాట్లాడచ్చు కదా?
0: ఆయన ఏమో నాకు మాత్రం దొరకదే, నీకు మాత్రం దొరుకుతుండే. అడుగు ఈ పాట అన్నాడు మేడం.
1: సరే మరి పాట విందామా?
0: అందరి కోసం మేడం, మా ఊర్లో వినే వాళ్ళందరి కోసం మేడం.
1: ఓకేమా, బాయ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: నెక్స్ట్ కాలర్ చూసేద్దామండి. అందరూ కొత్త పాటలే అడగండి, పాత పాటలు కాదండి. మరి మనకు పాత పాటల కన్నా కొత్త పాటలు అవైలబుల్గా ఉంటే త్వరగా తీసి మీకు వినిపించడానికి నేను ట్రై చేస్తాను. మరి కాలర్తో మాట్లాడదాం. హలో
3: హలో
2: హలో, ఆకాశవాణి అండి.
3: నమస్తే మేడం.
2: నమస్తే.
3: నా పేరు
2: చెప్పండి.
3: గంగాసాగరం.
2: హలో
3: హలో
2: హలో
3: హలో మేడం.
2: హలో
3: మేడం.
2: హలో అండి.
3: హలో
2: మాట్లాడండి.
3: వినపడలేదమ్మా మేడం. హలో
2: మీ పేరండి?
3: నా పేరు రమేష్ మేడం. గంగాసాగరం చిత్తూరు దగ్గర. నాకు ముక్కు పొడక నుంచి ఒక పాట వేయండి మేడం.
2: అది పాత సినిమా కదా?
3: పాతది అంటే అంత పాతది కాదు, అంత కొత్తది కాదు మేడం. దాంట్లో మగన్ని మనసుకే గురుతనే పాట ఉంది మేడం. పాట వేయండి మేడం.
2: సినిమా దొరకలేదండి, వేరే సినిమా అడుగుతారా?
3: ఖైదీ సినిమా నుంచి గోరింగ్ కపూర్ మేడం.
2: ఖైదీనా? ఓకే, తప్పకుండా వినిపిస్తాను. ఏం చేస్తుంటారు మీరు?
3: మాది అంగడి ఉంది మేడం, 2 ఏళ్ళైంది నేను ఫోన్ చేసి. ఇప్పుడు తగిలింది.
2: ఓకే అండి.
3: కట్ అయిపోతుంది అనుకున్నా.
2: అవునవును, నాకు కూడా అనిపించింది కట్ అయిపోయిందేమో అనుకున్నాను, కానీ బాగా ఉంది, లైన్లోనే ఉంది. ఓకే అండి. ఓకే, మరి పాట విందామా?
3: ఓకే మేడం.
2: శ్రోతల పేరు చెప్పేస్తారా?
3: పెట్టం శ్రోతలు అందరికీ మేడం.
2: సరే అండి, మరి పాట విందాం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
2: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: RBI అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు?
3: రాధా మేడం, మాది అన్నమయ్య జిల్లా కాటమైకుంట మేడం.
2: ఓకే రాధా గారు, బాగున్నారా?
3: బాగున్నా మేడం, మీరు బాగున్నారు మేడం?
2: బాగున్నా అమ్మ, బాగున్నాను. చెప్పండి,

0: పట్టుకోవాలి. అరే అదే కాల్ కట్ అయిపోయింది. హలో
1: హలో
0: హలో ఆకాశవాణి అండి.
1: నమస్తే మేడం. నిర్మల మేడం గారు బాగున్నారా?
0: బాగున్నామండి. మీ పేరండి?
1: నా పేరు మధు అండి.
0: మధు గారి
1: ఆహాహా
0: వడమాలపేట నుంచి స్టార్ట్.
1: మీరుంటేనే కాల్ కలుస్తాను. అదేంటో
0: చెప్పండి.
1: రెండేళ్ళు అయిపోయింది.
0: ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
1: షాప్ అండి.
0: షాప్, ఓకే. మరి ఎలా ఉన్నాయి మా కార్యక్రమాలు?
1: చిన్న రోజులు అయిపోయింది విని, ఇప్పుడు వారమే వింటున్నాను.
0: ఓకే, ఈ వారంగా బాగున్నాయా?
1: బాగుందండి. కొత్త కొత్త చేంజెస్ అన్ని బాగానే చేశారు. బాగానే ఉన్నాయి. మీ యాంకరింగ్ కూడా ఓకే, పర్వాలేదు. బాగా మీరు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు.
0: ఓహో, అంటే అంతకుముందు బాగాలేదన్నమాట?
1: అంతకుముందు అంటే కొంచెం అట్లా ఉండేది. ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదు. మామూలుగా మన చేస్తారు కదండి ఆర్జీ, అలా బాగుంది. ఇప్పుడు
0: బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏ పాట కావాలి?
1: ఆహ్వానం వచ్చేసి ఒక పాట కావాలండి, దేవతలారా రండి అనేసి. నగిరి మన మన శ్రోత నగిరి చిత్ర అని ఆవిడుంది. మంచి పాపం, ఆవిడకి గవర్నమెంట్ జాబ్ అనేసి మధ్య కూడా కాలాలు చెప్పారు. ఆవిడ కోసం ఈ పాట అండి.
0: ఓకే,
1: శ్రోతల కోసం.
0: అంటే తను మిమ్మల్ని అడిగారా మాకు పాట చెప్పమని?
1: మేడం
0: అంటే తను కాల్ చేయలేదే?
1: ఒకసారి దీంట్లో మాట్లాడుతుంటే.
0: ఓకే,
1: అంటే కాల్ కలిసింది టీవీలో అనుకుంటాను. అప్పుడు ఆవిడ నా గవర్నమెంట్ జాబ్ వస్తుందని అడిగారు. నాకు గుర్తుందండి, రెగ్యులర్ గా చేస్తారండి మన టుడే చేస్తారు.
0: ఓకే, ఇప్పుడు
1: చట్టాలు అయిపోయింది చూసాను,
0: అందుకని వాళ్ళ కోసం ఈ పాట అడుగుతున్నారు. ఓకే ఓకే, పర్వాలేదు. మీరు అలాగే శ్రోతలు అంటే మీలాగా కాల్ చేసే శ్రోతలు గుర్తుపెట్టుకుని వాళ్ళ కోసం పాట అడగడం చాలా డిఫరెంట్.
1: బ్లైండ్ పర్సన్ ఆవిడ కూడా.
0: ఓకే,
1: కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని గోల్ ఉంది. కొట్టారని
0: కొట్టుంటారు. ఓకేనండి. అవునా, దేవతలారా రండి కదా. ఓకే, మరి పాట విందామా?
1: అలాగే. థ్యాంక్ యూ.
0: ఓకే.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
3: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
4: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
5: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
3: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
5: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
6: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
7: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
6: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
7: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
6: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
8: नेक्स्ट कॉलर चूसिदा. हेलो,
9: हेलो, गुड मॉर्निंग मैम.
8: गुड मॉर्निंग अंडी, ఎవరు మాట్లాడుతున్నారు?
9: నా పేరు భార్గవి మ్యామ్, ముసలమడుగులోని విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను.
8: ఓకే భార్గవి, బాగున్నావా?
9: బాగున్నాను మ్యామ్, మీరు బాగున్నారా?

0: బాగున్నానమ్మా, చెప్పు ఏ పాట కావాలి?
1: ఆడవారి మాటలకు అర్థాలే వేరు లే మూవీ నుంచి ఏ సాంగ్ అయినా పర్లేదు.
0: ఏ సాంగ్ అయినా పర్వాలేదా? ఓకే, మరి ఏం చేస్తుంటావు?
1: నేను ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేశాను మ్యామ్.
0: సరే, మరి పాట విందామా?
1: ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.
0: ఓకే, బాయ్
1: బాయ్ మ్యామ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, ఆకాశవాణి 107.5 అండ్ 3.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన నెంబర్స్ చెప్తాను. 224-6605, 224-6606, ఎక్స్టెండ్ కోడ్ 0877. నెక్స్ట్ కాలర్ హలో. హలో హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. వెంకటగిరి నుంచి వెంకటేశ్వరు మాట్లాడుతున్నాడు. బాగున్నారా వెంకటేశ్వరు గారు? బాగున్నాను బాగున్నాను. చెప్పండి చెప్పండి, ఎప్పుడైనా ఫోన్ చేశారా మీరు హలో ఆకాశవాణికి? అప్పుడేం పాట అడిగారు? మర్చిపోయారా? ఓకే చెప్పండి, ఏ పాట కావాలి ఈరోజు? ఏం కథ? ప్రేమ కథ. ప్రేమ కథలో ఏ పాట? ఓకే, మీ ప్రేమ కథలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. హలో, అందులో ఏ పాట అండి? సరిగ్గానే వినబట్ల పాట ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పాట మాత్రం చెప్పండి, సినిమా చెప్పద్దు. అది ప్రేమ కథలో కదా ఉండేది. వెన్నెలైనా చీకటైనా వేరే సినిమాలో అన్నమాట. ఇప్పుడు వెన్నెలైనా చీకటైనా అనే పాట కావాలా? వెన్నెలు వస్తే చీకటి ఎందుకు ఉంటుంది నాకు అర్థం కాల. ఆ పాట కావాలా? వెన్నెలన్నా కాని చీకటి అన్నా పోని. వెన్నెలైనా చీకటైనా ఇప్పుడిప్పుడు ఎక్కడి నుంచి తేవాలి నేను? వెన్నెలని చీకటిని అన్నీ రాత్రి కదా ఉంటాయి. అయ్యో వేస్తాను వేస్తాను. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తారు? వ్యవసాయమా? సరే, మీ దగ్గర సరిగ్గా సిగ్నల్స్ లేనట్టున్నాయి. సరే, ఆ పాట ఇప్పుడు విందామా చూద్దాం, అదేనా కాదో చూద్దాం. అంటే ఇద్దరు పాడిందా ఒక్కరు పాడిందా? అది
4: పాట కావాలి మేడం.
3: ఓకే, పాట విందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హలో ఆకాశవాణి, నెక్స్ట్ కాలర్ ఎవరు చూసిద్దామా? హలో,
2: హలో, కర్నూలు నుండి బాదల్ ఖాన్ బక్సు మాట్లాడుతున్నాను మేడం.
1: చెప్పండి, మీ పేరండి, ఏమన్నారు?
2: బాదల్ ఖాన్ బక్సు మేడం.
1: ఓకే, చెప్పండి, ఏ పాట కావాలి?
2: బంగారు బొమ్మలో పాట.
1: బంగారు బొమ్మ,
2: బొమ్మలు,
1: బంగారు బొమ్మలు. ఓకే
2: మేడం, పేరు చెప్పండి మేడం.
1: చెప్పండి.
2: కదిరి మచానంపేట నుండి బాదల్ ఖాన్ బక్సు.

0: చివరి కాలర్ లక్కీ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, సుబ్రహ్మణ్య రెడ్డి గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఏ పాట కావాలండి? టైం అయిపోతుంది. అది ఇంతకీ సినిమా పేరు
1: మిత్రమండలి.
0: మిత్రమండలి సినిమా ఉందా?
1: వచ్చింది మేడం. లేకపోతే భక్త మహాశిలారా చిల్లిపోయే సినిమా పాట మేడం. కొత్త పాట
0: కొత్త అంటే ఇంకా రిలీజ్ అవ్వని పాటలు కాదు,
1: రిలీజ్ అన్ని రిలీజ్ అయిపోయి వచ్చేసి
0: అంటే మన దగ్గరకు రాలేదు. చెప్పండి.
1: ఇది వయసే మేడం, ఇది మళ్ళీ సాంగ్.
0: ఏ సినిమా?
1: సుఖదుఃఖాలు మేడం.
0: సుఖ దుఃఖాలు
1: అదే ఆకాశవాణి అప్పట్లో మేము విని పాట హైలైట్ సాంగ్ అది.
0: అవునవును, చాలా ఓకే. బాగున్నామండి, మరి పాట విందామా?
1: అట్లే మేడం, మీ ఇష్టం మేడం.
0: ఓకే అండి, బాయ్. చెప్పండి ఇంకా అంతేనా? ఓకే అండి, బాయ్.

ఇంతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ప్రత్యక్ష ప్రసారం ఇది. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి జె నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. ఇక కొంచెం సేపట్లో 12 సంవత్సరాల NDA ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: కీలక మార్పులకు దారితీసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తూ ఉన్న అవకాశాలు, విదేశాంగ విధానం, ఆత్మ నిర్భర్ భారత్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈరోజు మనకి పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు డాక్టర్ తరుణ్ కాకాని గారు. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి. ఆకాశవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా సార్ మనం చూస్తే కనుక 2017లో మీరు మన ఏపీ నుంచి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా ఎంపిక అవడం జరిగింది. సో ఆ సమయంలో మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సంభాషణ కూడా చేయడం జరిగింది, దాదాపు 2 రోజులు అక్కడే. సార్, దీన్ని మనం

0: దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు ఈ యొక్క అభివృద్ధిని ఏ విధంగా చూస్తున్నారు సార్?
1: ధన్యవాదాలు సాయి గారు. ముఖ్యంగా 2017లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి నామినేట్ చేయబడటం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయనతో 2 రోజులు ఢిల్లీలో ఇంటరాక్షన్ కానివ్వండి, అలాగే డిన్నర్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. అదే సమావేశంలో దేశంలో ఉన్నటువంటి చేంజ్ మేకర్స్ గా ఎవరినైతే ఐడెంటిఫై చేశారో, ముఖ్యంగా పరిశ్రమల నుంచి కానివ్వండి, అలాగే సేవా రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, స్టార్టప్ రంగంలో ఉన్నటువంటి వారిని కానివ్వండి, వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఆ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు బజాజ్ అయితే కానివ్వండి, అట్లాగే మహీంద్రా అయితే కానివ్వండి, టాటా నుంచి అయితే కానివ్వండి, టీవీఎస్ నుంచి అయితే కానివ్వండి, వీరందరూ కూడా ప్రముఖులు ఆ రోజు ఆ గ్రూప్లో ఉండటం జరిగింది. నేను అప్పటి అమరావతి చాప్టర్ చైర్మన్గా ఉంటాం, సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యంగ్ ఇండియన్స్ అనే దానికి చాప్టర్ చైర్మన్గా ఉంటాం. అలాగే మా స్వగ్రామమైనటువంటి మరిబంధం ఊరిని దత్తత తీసుకుని దాన్ని బెస్ట్ స్మార్ట్ విలేజ్ పార్ట్నర్ అవార్డుగా తీర్చిదిద్దడం, ఇక్కడే క్లీన్ కృష్ణ ఇనిషియేటివ్ అనేది అమరావతి బోటింగ్ క్లబ్ సంస్థ తరఫున చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకుని సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి ఛాంపియన్ ఆఫ్ చేంజ్గా నామినేట్ చేయడం జరిగింది. అటువంటి ఇనిషియేటివ్ని ఎన్డీఏ ప్రభుత్వం అప్పట్లోనే మొదలుపెట్టింది. మరి అప్పట్లో అంటే 2017లో మేము జెన్జీ అనే చెప్పొచ్చు, అప్పటి తరానికి, ఇప్పుడు మిలేనియల్స్ కాబట్టి దేశ నలుమూల నుంచి కూడా ఎవరైతే ఈ లైక్ మైండెడ్ యంగ్ మైండ్స్ ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించారు. అందులో భాగంగానే ఇప్పటి ఈ 12 సంవత్సరాల పాలనలో భాగంగా వచ్చేటువంటి P4 అంటే పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఇనిషియేటివ్స్ కానివ్వండి, అట్లాగే స్కిల్ డయల్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పటి డిస్కషన్ లో రావటం, అవన్నీ ఆచరణలో పెడతాం అనేది మేము గత 7 సంవత్సరాల్లో కూడా చూడటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గనక మనం మన భారతదేశ అభివృద్ధిని చూస్తే, భారతదేశం గత దశాబ్దంలో మౌలిక సదుపాయాలు కానివ్వండి, డిజిటల్ పరిపాలన అంటే ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత అధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే కానివ్వండి, అలాగే విదేశాంగ రిలేషన్స్ అయితే కానివ్వండి, రక్షణ రంగంలో అయితే కానివ్వండి, సంక్షేమం అయితే కానివ్వండి, ఈ అన్ని రంగాల్లో కూడా అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా కూడా ఉంది. గ్రామీణ భారతం నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం కనుక చూసినట్టయితే 106 లక్షల కోట్ల నుంచి 330 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అలాగే భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా కొనసాగుతుంది. డిజిటల్ ఎకానమీ చూసినట్టయితే గనక ఇప్పటికే GDPలో 11.7% వాటాని సాధించింది. UPIల ద్వారా 2024లో 172 బిలియన్ డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అయితే అభివృద్ధి ప్రయాణంలో ఉద్యోగాలు, ధరల పెరుగుదల, గ్రామీణ ఆదాయాలు వంటి అంశాలపై ఇంకా కొంతమేర దృష్టి అవసరం అవుతుందని చెప్పేసి పలువురు ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు.
0: సార్, మనం చూస్తే గనక పాస్ట్ 12 ఇయర్స్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది సార్. సో వాటి వివరాలు ఒకసారి తెలియజేస్తారా?
1: ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రభుత్వ అధినేతగా అత్యంత సుదీర్ఘ సమయంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కాలం పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఈ 12 ఏళ్లలో ఆయన ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు చారిత్రాత్మక విజయాలుగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మనం కేవలం కొన్ని బిల్లులు పాస్ చేయటం, కొన్ని లాస్ మేక్ చేయటమే కాకుండా భారతదేశపు ముఖ చరిత్రను మార్చేటువంటి అంశాలుగా మనం చూసినట్టయితే గనక కాశ్మీర్కి సంబంధించి Article 370 రద్దు ఏదైతే ఉందో దానికి జమ్మూ కాశ్మీర్కి పూర్తి సమగ్రత ఇవ్వటం, అలాగే కోట్లాది భారతీయుల కళైనటువంటి రామ్ మందిర్ నిర్మాణం అయోధ్యలో జరగటం, మరి GST అనేటువంటి ఏకీకృత పన్ను విధానంతో అప్పటి వరకు ఉన్నటువంటి VAT అయితే కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ అయితే కానివ్వండి, రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం అయితే కానివ్వండి, వీటన్నింటినీ చెరిపివేస్తూ GST ప్రవేశపెట్టి 2017లో, అదే విధంగా దాని నుంచి రీఎంబర్స్మెంట్ అనేది కూడా వర్తకులు పొందే విధంగా చేయటం, మరి బ్లాక్ మనీని రద్దు చేసే విధంగా నోట్ల రద్దు నిర్ణయం అయితే కానివ్వండి, అలాగే డిజిటల్ ఇండియా ద్వారా పారదర్శక పాలన అయితే కానివ్వండి, ఉజ్వల యోజన కింద 9 కోట్లకు పైగా LPG కనెక్షన్లు, అంటే దీనివల్ల ఎంతమంది గ్రామీణ మహిళలు బెనిఫిట్ అయ్యారు దీనివల్ల అనేది మనం చూడొచ్చు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్, దాని ద్వారా కోట్లాది కుటుంబాలకి ఆరోగ్య భద్రత లభించడం జరిగింది. అలాగే వందే భారత్ రైళ్లు కానివ్వండి, ఎక్స్ప్రెస్ హైవేలు అయితే కానివ్వండి, కొత్త విమానాశ్రయాలు అయితే కానివ్వండి, ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసినట్టయితే అటు మన గన్నవరమే కాకుండా ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం అయితే కానివ్వండి, అలాగే త్వరలో రాబోతున్నటువంటి అమరావతి విమానాశ్రయం అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో కొత్త విమానాశ్రయాలు దేశం మొత్తం మీద కూడా స్థాపించడం జరిగింది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఏదైతే 2020-2021 వరకు సాగిందో ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసేసినటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎందుకు విశ్వగురువుగా అవతరించింది అనేది బ్రెజిల్ ఒక అధ్యక్షుడు కూడా భారతదేశపు ప్రధానమంత్రిని కొనియాడుతూ భారతదేశం ప్రపంచానికి సంజీవని, అలాగే నరేంద్ర మోడీ గారు హనుమంతుడు వంటి వారు అని చెప్పేసి

0: సాక్షాత్తు బ్రెజిల్ అధ్యక్షులు పేర్కొనడం జరిగింది. అందరూ కూడా మిగతా దేశాలని కూడా కోవిడ్ సమయంలో వ్యాపారం చేస్తే కేవలం భారతదేశం మాత్రమే ఉచితంగా కరోనా టీకాలను అందించడం జరిగింది. అలాగే భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. ప్రముఖంగా మనం చూసినట్టయితే సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు 158 బిలియన్ డాలర్ నుంచి 387 బిలియన్ డాలర్లకు పెరిగినాయి. అంటే దాదాపు 2 రెట్లు పైన అది జరిగిందని అనుకోవచ్చు. అలాగే మొత్తం ఎగుమతుల సంఖ్య మనం చూసినట్టయితే కనుక 825 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. కాబట్టి ఇంత ఘనమైనటువంటి చరిత్రని 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిందని చెప్పేసి చెప్పొచ్చు.
1: సరే, మనం మాట్లాడుకున్నా మీరు చెప్పారు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా మనకి స్టార్ట్అప్ ఇండియా. సో ఇటువంటి కార్యక్రమాలు యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయంటారు సార్?
0: నరేంద్ర మోడీ గారు ప్రముఖంగా 4 వర్గాలని ఈ 12 ఏళ్లలో కూడా ఆయన ప్రధాన అంశాలుగా పెట్టుకున్నారు. అవి ఏంటనేది మనం గమనిస్తే గనక, ముఖ్యంగా మొదటిది రైతులు, అలాగే శ్రామిక వర్గానికి సంబంధించిన వారు, మరి అలాగే మహిళలు, మరి యువత, మరి అలాగే వెనుకబడినటువంటి తరగతులు చెందినారు. ఈ 4 రకాలకి సంబంధించినటువంటి అంశాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తాకేటువంటి విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకంగా ఒక ఉపయోగం జరుగుతుందన్నటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు యువత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అందుకు ప్రత్యేక సాక్ష్యంగానే మనం చూసినట్టయితే గనక జెన్జీ ఏదైతే ఉన్నారో వారందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే ఉన్నారంటానికి ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలైతే కానివ్వండి, అలాగే అస్సాంలో మళ్ళీ తిరిగి 3వ సారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావడం అయితే కానివ్వండి, మరి అలాగే ఢిల్లీలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, గుజరాత్ లో చూసినట్టయితే గనక దాదాపు 5-6 సార్లు కంటిన్యూస్ కాదు అంటే దాత 30 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రావడం అయితే కానివ్వండి, పుదుచ్చేరిలో రావడం అయితే కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఒడిశాలో కూడా భారతీయ జనతా పార్టీ రావడం, అలాగే మధ్యప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే గనక దేశంలో ఉన్నటువంటి యువత ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటానికి బలమైనటువంటి ఆ సూచనగా మనం పరిగణించవచ్చు. ఉద్యోగాలు వెతికే యువత నుంచి ఉద్యోగాలు కల్పించే యువ పారిశ్రామికవేత్తలుగా మారేటువంటి వాతావరణం ఈ స్టార్ట్అప్ ఇండియా ద్వారా కలిగింది. స్టార్ట్అప్ ఇండియా ద్వారా భారతదేశం ప్రపంచంలోని 3వ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ గా ఎదిగింది. ముఖ్యంగా కొన్ని యూనికాన్స్ ఏవైతే స్టార్ట్అప్ లు అంటామో అటువంటి యూనికాన్స్ భారతదేశం నుంచి ఆవిర్భవించడం జరిగింది. మనం చూసినట్టయితే డిజిటల్ వ్యవస్థ అయితే కానివ్వండి, ఫిన్టెక్ వ్యవస్థలు అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ కి బలపరిచే విధంగా తయారైంది. అలాగే డిజిటల్ ఇండియాకి సంబంధించి గ్రామీణ యువతకు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాగే మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగంలో అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో కానివ్వండి, స్పేస్ రంగంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ రావడం అనేది జరిగింది. అలాగే స్కిల్ ఇండియా ద్వారా కూడా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, మరి ఆ నైపుణ్యం ద్వారా వారు ఉద్యోగాలు కానివ్వండి, అలాగే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే డిజిటల్ రంగంలో చూసినట్టయితే సుమారుగా 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరిగింది.
1: సరే, అదేవిధంగా మనం చూస్తే కనుక భారత విద్యాసంఘ విధానంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్ల వచ్చిన మార్పులు అనేక ఉన్నాయి కదా సార్, సో ఆ మార్పులు ఏంటి సార్?
0: గతంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సాయి గారు. గతంలో గనక మనం చూసినట్టయితే భారతదేశం తన వాణిని బలంగా ప్రపంచ వేదికపై వినిపించాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాగే కొన్నిసార్లు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల స్వేచ్ఛగా తన సొంత అభిప్రాయాన్ని వెలిబిచ్చలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు కాశ్మీర్ విషయంలో అయితే కానివ్వండి, చైనా విషయంలో అయితే కానివ్వండి, అమెరికాకు సమాధానం ఇచ్చేటువంటి విషయంలో అయితే కానివ్వండి, తన సొంత ఈ స్పేస్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, ఇవన్నీ చేయటం అనేవంటి అంశాల మీద భారతదేశం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఇన్నటువంటి నాయకత్వం మనం చూసినట్టయితే ప్రతి ఒక్క విదేశీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రభావిత దేశంగా ఉంటుంది అని చెప్పేసి కొనియట్టం జరిగింది. ఇటీవలే నరేంద్ర మోడీ గారు ఇటలీ ప్రధానమంత్రి అయినటువంటి మెలోనీ గారిని కలవటం, మరి ఆవిడ ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, అలాగే రష్యా నుంచి పుతిన్ గారు ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, సాక్షాత్తు అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ కూడా అదే విషయాన్ని ధృవీకరించడం, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వారిలో కూడా ఎవరైతే ఉన్నారో ముగ్గురు నాయకులు కూడా భారతదేశం తలుచుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుంది అని చెప్పేసి తెలియజెప్పడం, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా భారతదేశం గనక క్రియాశీలక పాత్ర పోషిస్తే ఈ యుద్ధం అయిపోతుందని చెప్పేసి తెలియజెప్పడం, ఇటువంటి సందర్భాల్లో మన విదేశాంగ విధానాన్ని ముఖ్యంగా మనకి విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారిని కూడా మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. భారత విదేశాంగ విధానం మరింత ధైర్యవంతంగా ఆత్మవిశ్వాసంగా మారింది. ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు బలంగా పెరిగాయి. G20 అధ్యక్షత్వాన్ని విజయవంతంగా నిర్వహించడం కానివ్వండి, అలాగే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో క్వాడ్ వంటి బలమైన సంబంధాలు అయితే కానివ్వండి, వ్యాక్సిన్ మైత్రి ఏవైతే ఉందో కోవిడ్ వ్యాక్సిన్ది, దాని ద్వారా అనేక దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ అయితే

0: కానండి, అంతర్జాతీయ వేదికలపై భారత్ స్వరం బలపడటం, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ లో అయితే కానండి, సార్క్ లో అయితే కానండి, G20 అయితే కానండి, అలాగే విదేశాల్లో భారతీయుల గౌరవం పెరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ సౌత్ కు ముఖ్య ప్రతినిధిగా ఎదుగుతుంది.
1: సరే, మనం చూస్తే కనుక సార్, రక్షణ రంగం గురించి మనం మాట్లాడితే కనుక, ఈ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం సాధించిన విజయం ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందనుకోవచ్చు సార్?
0: రక్షణ రంగంలో ముఖ్యంగా భారతదేశం ఇటీవల సాధించినటువంటి విజయాలను అయితే మనం చూసినట్టయితే ప్రతి ఒక్క భారతీయుడు ఛాతి కూడా ఉప్పొంగే విధంగా మనం గమనించవచ్చు. భారతదేశం ఆయుధాల దిగుమతులపై మాత్రమే ఆధారపడే దేశం కాదు, స్వయంగా రక్షణ సామాగ్రి తయారు చేసే శక్తిగా ఎదుగుతోంది అనేటువంటి సందేశం ప్రపంచానికి వెళ్ళింది. అలాగే మనం చూసినట్టయితే తేజస్ యుద్ధ విమానం అయితే కానివ్వండి, బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు ఫిలిప్పీన్స్ వారు కూడా తీసుకుంటాం, అలాగే కొన్ని యూరోపియన్ దేశాలు కూడా, సైప్రస్ వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణి కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే డ్రోన్లు, రక్షణ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అయితే కానివ్వండి, రక్షణ ఎగుమతుల్లో భారీ అభివృద్ధి అయితే కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ తయారీకి ప్రోత్సాహం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అంటే భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి కార్యక్రమాన్ని సాధించే దిశగా విజయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంకు అంటే కేంద్ర సహకారం చూస్తే పోలవరం కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేల పరంగా, పోర్టుల పరంగా, సో ఇటువంటి ప్రాజెక్టులలో మనకి కేంద్రం నుంచి సహకారం ఎలా ఉందంటారు సార్?
0: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక పరిస్థితి చూసినట్టయితే గనక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అప్పటికి రాజధాని పూర్తిగా నిర్ణయించకపోవటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తీసుకురావటం, అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కల్పిస్తూ పూర్తి సహాయ సహకారాలను ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారి NDA ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో భాగంగానే కేవలం రాష్ట్రం మొత్తంగానే కాకుండా జిల్లా వారీగా కూడా కేటాయింపులు జరగటం, అది పోలవరానికైతే కానివ్వండి, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయటం, అలాగే జాతీయ రహదారులు ప్రతిరోజు కూడా రోజుకి 37 నుంచి 47 కిలోమీటర్ల చొప్పున వేయటం అనేది జరగటం, అలాగే రైల్వే లైన్ చూసినట్టయితే కనుక మనకి రాయపూడి కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇవన్నీ కారిడార్స్ డెవలప్ చేయటం, వైజాగ్ వాల్టేర్ జంక్షన్ కూడా అభివృద్ధి చేయటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి పోర్టులకు సంబంధించి మనం చూసినట్టయితే కాకినాడ అయితే కానివ్వండి, దుగరాజపట్నం అయితే కానివ్వండి, మరి అట్లాగే విశాఖ పోర్ట్ అయితే కానివ్వండి, మచిలీపట్నం పోర్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరగా అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పేసి మనం తెలియజెప్పచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అనడానికి ఉదాహరణే ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి భారీ నిధులైతే కానివ్వండి, ఇందాక చెప్పినట్టు జాతీయ రహదారులు అయితే కానివ్వండి, రైల్వే మౌలిక సదుపాయాలు అయితే కానివ్వండి, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు విస్తరణ అయితే కానివ్వండి, ఈ పారిశ్రామిక కారిడార్లకు మద్దతు అయితే కానివ్వండి, ఇటీవల రాష్ట్రం చేపట్టినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ద్వారా వచ్చినటువంటి 120 కోట్ల పెట్టుబడులు ఏవైతే అంతర్జాతీయ పెట్టుబడులు అయితే కానివ్వండి, వాటన్నిటికి కూడా FIPB ద్వారా క్లియరెన్స్ ఇవ్వటం, అట్లాగే కొన్ని అంతర్జాతీయ సంస్థలైనటువంటి కియా కానివ్వండి, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో సంస్థలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి మనం తెలియజేయచ్చు.
1: సరే, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి కదా సార్, సో వాటి వివరాలు సార్?
0: అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక అభివృద్ధి కార్యక్రమం, అటు అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమం, ఇదే NDA పార్టీ యొక్క కూటమి ప్రభుత్వ ఎజెండాగా సాగుతూ వస్తుంది. మరి ఇందులో గనక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినట్టయితే గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ల కోరికైనటువంటి విశాఖ రైల్వే జోన్ అంటే విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఆ పరిశ్రమను కూడా ఇప్పటిదాకా దాన్ని ప్రైవేటీకరించకుండా ఉంటాం, అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. NDA ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ దీర్ఘకాల డిమాండ్ అయినటువంటి ఆ రైల్వే జోన్ కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైనటువంటి అంశంగా మనం తెలియజేయచ్చు. అలాగే పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ అయితే కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ అయితే సోలార్కు సంబంధించి కానివ్వండి, తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నారు, మరి కొన్ని ప్రాజెక్టులు ఇటీవలే స్టార్ట్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా. అలాగే IT రంగ అభివృద్ధి కనుక చూసినట్టయితే విశాఖపట్నాన్ని IT హబ్గా తీర్చిదిద్దే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ అయితే కానివ్వండి, మైక్రోసాఫ్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఓరవకల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయడం, కర్నూలు ప్రాంతాన్ని తయారీ మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా తయారు చేయటం, అట్లాగే దానిలో ఉన్నటువంటి ఈ సోలార్ ఏదైతే ఉందో అనంతపురం ఏరియాలో కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి డ్రోన్ తయారీలు కానివ్వండి, అందులో శిక్షణ కానివ్వండి, డ్రోన్ దీది అనేటువంటి కార్యక్రమం ద్వారా, అలాగే పరిశోధన రంగాల్లో అవకాశాలు, ఇవన్నీ కూడా NDA కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కింద మనం చూడం. దాంతో పాటుగానే మనకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా

0: సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే కానివ్వండి, మనకి హెల్త్ కేర్ కు సంబంధించి ఎయిమ్స్ అయితే కానివ్వండి, అలాగే మనకి ఐఐటి తిరుపతి అయితే కానివ్వండి, అలాగే IIIT అయితే కానివ్వండి, ఇవన్నీ ఎన్నో సంస్థలు, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అకాడమీ అయితే కానివ్వండి, పెట్రోల్ సంబంధించి కానివ్వండి, ఎన్నో సంస్థలు మనకి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది.
1: సార్, మనం చూస్తే కనుక రాయలసీమ అనేది మనం వింటూ ఉంటాం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి. సార్, మీరు ఇందాకే చెప్పడం జరిగింది ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పి, డ్రోన్ సిటీ అని చెప్పి. సో ఇటువంటి ప్రాజెక్టులు రాయలసీమ భవిష్యత్తును ఏ విధంగా మార్చగలవంటారు సార్?
0: రాయలసీమ అనేది మనం చూసినట్టయితే గనక అది గతంలో శ్రీనాథ కవి సార్వభౌములంటి మహాకవులు చెప్పినట్టు ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాల సీమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి రత్నాల సీమ రాను చరిత్రలో కొంత నీరు లేక, ఆ పంటలు లేక, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘర్షణ వాతావరణంతో అక్కడ కొంత ఫ్యాక్షన్ కి లోనవటం జరిగింది. మరి ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో, అటు 2014లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మళ్ళీ తిరిగి 2024లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో రాయలసీమ ప్రభుత్వానికి సంబంధించి వెనకబడినటువంటి జిల్లాల్లో దాన్ని చేర్చడం, దానికి సంబంధించి ప్రత్యేకంగా 300 కోట్ల ప్యాకేజీని రిలీజ్ చేయటం, అలాగే కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ ఆర్థిక రూపురేఖలను మార్చే విధంగా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక రాయలసీమ యువతకు ఉద్యోగాలు ఇవ్వటం అయితే కానివ్వండి, ఆన్సిలరీ యూనిట్స్ ఏర్పాటు అయితే కానివ్వండి, పరిశ్రమల ద్వారా పెట్టుబడులు పెరుగుదల అయితే కానివ్వండి, రహదారులు, విద్యుత్తు, పట్టణాభివృద్ధి ఇవన్నీ కూడా వేగవంతం, అలాగే వీటి వల్ల వలసలు తగ్గేటువంటి అవకాశం కూడా జరిగింది. ఇటీవల చిత్తూరులో మనం చూసినట్టయితే గనక రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటి సంస్థ కూడా, బైక్ తయారీ సంస్థ, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతాం. అట్లాగే మనకి అక్కడ నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి తడా దగ్గర మనకి ఈ శ్రీ సిటీ ఏదైతే ఉందో, శ్రీ సిటీలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉంటాం, అట్లాగే కియా మోటార్స్ వారు ఆన్సిలేటరీ యూనిట్స్ ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, అలాగే ఎన్నో కంపెనీలు అక్కడ రావటం. కాబట్టి రాయలసీమ అనేది తిరిగి రత్నాల సీమగా ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం అందుకోవచ్చు.
1: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు వీటి ద్వారా మనకి గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు కలుగుతున్న ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
0: అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు గనక మనం చూసినట్టయితే అందులో ఉన్నటువంటి పథకాలు ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత అధికమైనటువంటి జనాభాకి అత్యంత అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ అత్యంత అధిక బడ్జెట్ ని కేటాయించినటువంటి పథకాలు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఉజ్వల యోజన ఏదైతే ఉందో, పేద మహిళలకు అలాగే గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఇందాక మనం చూసినట్టు 9.5 కోట్లు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ వారు చేపట్టిన 20 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ 20 సూత్రాల అమలులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ అయితే కానండి, వికసిత్ భారత్ 2047 అనేటువంటి అంశాన్ని చేపడుతూ అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో, ఆరోగ్య ఖర్చులపై కూడా 125,000 కోట్లకు పైగా ఆదా కలిగిందని చెప్పేసి కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అలాగే పీఎం ఆవాస్ యోజన ఏదైతే ఉందో, సొంత ఇంటి కల సాధనలో కూడా సహాయం చేస్తూ గ్రామీణ మరియు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో, జల్ జీవన్ మిషన్ కూడా సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వడం అనేది ప్రధాన అంశంగా చేసుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా 72 కోట్లకు పైగా డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించబడ్డాయి. కాబట్టి ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెనింగ్ చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా చూసినట్టయితే గనక అటు గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు.
1: సార్, యువత ఉపాధి అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు విషయంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు ఎలా ఉన్నాయంటారు సార్?
0: ముఖ్యంగా యువతకి ఎన్డీఏ ప్రభుత్వం అనేది పెద్దపీట వేయటం మనం చూస్తున్నాం. మనం చూసినట్టయితే గనక ఎక్కడైనా సరే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో యువతకి ప్రధాన పాత్ర అనేది మనం, అటు రాఘవ చద్దా గారు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశం ఇస్తారు, కొత్త తరం వారికి అవకాశం ఇస్తారు, ఇక్కడ కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రతిభ ఉన్నటువంటి యువకులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా లేటరల్ జాయినింగ్ అనేటువంటి అంశంతో ప్రభుత్వ రంగంలో కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తూ తగినటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే తగినటువంటి శిక్షణ ఉన్నటువంటి వారు లేటరల్ జాయినింగ్స్ గా ప్రభుత్వ రంగాల్లో జాయిన్ అవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్కిల్ ఇండియా ద్వారా నైపుణ్య శిక్షణ అయితే కానివ్వండి, ముద్రా రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చిన్న వ్యాపారాలకి ప్రోత్సాహం సిడ్బీ ద్వారా అందించడం, అలాగే స్టార్టప్ ఇండియా ద్వారా యువ పారిశ్రామికేతలకు మద్దతు ఇవ్వడం, స్టార్టప్ ఇండియా ద్వారా 7 సంవత్సరాల పాటు వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండటం కానివ్వండి, వారికి ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ వారి దగ్గర తీసుకోవాలని చెప్పడం, జంప్ పోర్టల్లో వారికి ప్రయారిటీ ఇవ్వడం అయితే కానివ్వండి, ఈఎండీ నుంచి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ నుంచి ఎగ్జెంప్షన్ అయితే కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ఆర్థిక సహాయం అందజేసేటట్టు ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి కొంత గ్యాప్ ఫండింగ్ చేయడం వంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వచ్చారు. అట్లాగే వాటి రంగానికి సంబంధించి కొన్ని సహాయక ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెమీ కండక్టర్స్ అయితే కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇటువంటి వాటి తయారీ రంగాల్లో పెట్టుబడులు విపరీతంగా పెంచడం ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే గ్రీన్ ఎనర్జీ,

0: ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానిలో, అలాగే డిజిటల్ రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సరే, ప్రజలు ప్రభుత్వాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు సార్?
0: అంటే ముఖ్యంగా ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క నమ్మకమే ప్రామాణికం. ఇదే సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే మాటల్లో కాదు చేతల్లోనే అని చెప్పేసి భారతదేశపు ప్రధానమంత్రిగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది 100వ సంవత్సరం జయంతి సందర్భంగా ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఒక సూత్రం ఏదైతే పార్లమెంట్ లో ఉందో, అందేరా చటేగా, సూరజ్ నెక్లేగా, కమల్ కిలేగా ఆయన తెలియజేశారు అప్పట్లోనే. కేవలం ఒకే ఒక్క ఓటు వస్తే అప్పటి ప్రభుత్వం గట్టెక్కుతుంది, మనం ఏదన్నా స్పీకర్ గారితో మాట్లాడదామా అని నాయకులు చెప్పినప్పటికీ కూడా మన ప్రభుత్వం ప్రజల విశ్వాసం మీదే, ప్రజల యొక్క నమ్మకం మీదే ఆధారపడి మనం ప్రభుత్వాన్ని నడపాలి తప్ప ఎటువంటి అంశాలు మనకి వద్దు అని చెప్పేసి ఆనాడు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వాన్ని నుంచి దిగిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎన్డీఏ ఒక నిబద్ధత ఇందులో మనకి కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిజాయితీగా పనిచేయాలి, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ పారదర్శక పాలన అందిస్తేనే ప్రజల విశ్వాసం బలపడుతుంది. అయితే ఇటీవల మనం చూసినట్టయితే గనక ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి నాయకులందరికంటే కూడా 75% ప్రజా విశ్వాసంతో అత్యంత బలంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటీవల జరుగుతున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో అయితే కానివ్వండి, ఉప ఎన్నికల్లో అయితే కానివ్వండి, కేరళలో బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా 3 ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అయితే కానివ్వండి, మరి సాక్షాత్తు కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే, అలాగే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు ఉదయించినటువంటి, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్త జనసంఘ్ స్థాపించినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అక్కడి నుంచే పుట్టినటువంటి వ్యక్తి పశ్చిమ బెంగాల్ నుంచి, మరి అటువంటి పశ్చిమ బెంగాల్లో దాదాపు 44 ఏళ్ల తర్వాత పార్టీ అక్కడ జీవం పోసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ప్రజల విశ్వాసం అనే చూరగొంటంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించిందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, అంతర్జాతీయ పరిస్థితులు, ముడిచమురు ధరలు, మార్పులు వంటి కారణాలతో మనకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ ధరలు కానివ్వండి పెరుగుతున్న నేపథ్యంలో సార్, ఈ యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను మీరు ఎలాగా విశ్లేషిస్తారు? అలాగే సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు సార్?
0: అంటే ముఖ్యంగా మనం గమనించినట్టయితే గనక సామాన్య ప్రజలకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, వీటి ధరల పెరుగుదల అనేది ఖచ్చితంగా ప్రభావితం చేసేది అంశం. దాన్ని ఎవరు కూడా నిరాకరించేటువంటి పరిస్థితి లేదు. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వీటి యొక్క ధరలు కేవలం మన దేశ అంతర్భాగంలో మనం నిర్ణయించే పరిస్థితులు మాత్రమే కావు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం ఒక అంశం అయితే, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు 70% పనిచేస్తాయి. బ్యారల్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ఎలా ప్రభావితం అవుతుంది అనేది అంతర్జాతీయ మార్కెట్లు శాసిస్తాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ గందరగోళం ఏదైతే ఉందో, అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవైపు జరుగుతుంది, అలాగే అమెరికా ప్రభుత్వం సాక్షాత్తు వెనుజులా అధ్యక్షుణ్ణి అక్కడి నుంచి తీసేసి అక్కడ ప్రాక్సీ ప్రభుత్వాన్ని నడపడం, అక్కడ వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ ని భారతదేశం కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగినటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది, భారతీయ పౌరుల యొక్క అవసరం, భారతీయ పౌరుల యొక్క నీడ్ ఏదైతే ఉందో అది ప్రాథమికంగా చేసుకుని దాని పరంగానే మేము సంబంధాలను కొనసాగిస్తాం, మాకు అందులో భాగంగా రష్యా నుంచి గనక మాకు ఆయిల్ నిరంతరం వస్తూ మంచి ప్రైజ్లు వస్తే మేము రష్యా నుంచి కొనుగోలు చేస్తాం, అలాగే మేము కొనుగోలు చేయాలంటే ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తాం, కాబట్టి మాకున్నటువంటి అన్ని వనరులు మేము ఉంచుకుంటామని ధైర్యంగా ఇటీవలే మార్కో రూబియో గారు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, హెచ్చుతగ్గులు అయితే కానివ్వండి, ప్రతి ఒక్క దేశం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంది. మీరు చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో దాదాపు 50% నుంచి 125% వరకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. భారతదేశంలో మాత్రం 5 రూపాయల వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగటం మనం చూసాం. అయితే ఎన్డీఏతర పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మరింత అధికంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా కొంతమేరకు ఈ ప్రోడక్ట్స్ మీద సుంకాన్ని తగ్గించినట్టయితే గనక అప్పుడు ప్రజలపై భారాన్ని కొంత తగ్గించవచ్చు. కాబట్టి ఈ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, అలాగే ఎథనాల్ బ్లెండింగ్ కు ప్రోత్సాహం, మరి ఎలక్ట్రిక్ వాహనాల కింద

0: పీఎం ఎలక్ట్రిక్ వాహన యోజన అనేటువంటి దాని కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం అయితే కానివ్వండి, దేశీయ శక్తి వనరుల్లో వినియోగం అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, అంటే ఇటీవల మనం చూసినట్టయితే గనక ఇందులో భాగంగానే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలో కొన్ని దుష్ట శక్తుల నుంచి ఉన్నటువంటి అపాయం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కాన్వాయ్ని కేవలం 2 కార్లుగా ఆయన తగ్గియటం, మరి అది చూసి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూసినట్టయితే కూడా ఇక్కడ ప్రభుత్వం వారు కూడా వారి యొక్క కాన్వాయ్ని తగ్గించుకుంటాం, అలాగే ఇతర నాయకులు కూడా సైకిల్ మీద రావటం కానివ్వండి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాల మీద అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా రైలు బస్సు రవాణాన్ని వాడటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీర్ఘకాలంలో ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యంగా మనం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: భారతదేశం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుంది. ఈ అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కూడా అవసరం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నటువంటి సూత్రాన్ని మనం అవలంబించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత బలపడాలని చెప్పేసి కోరుకుంటూ, మనం ఎటువంటి భేషజాలకు పోకుండా ఎటువంటి విదేశీ శక్తులు కూడా విచ్ఛిన్నకర శక్తులు మన దేశాన్ని విడతీయకూడదని చెప్పేసి చెప్తూ, యువత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలి, అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకుని కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధికి తోడ్పడాలి. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనలో అందరం కలిసి పనిచేద్దాం. ధన్యవాదాలు.
1: సరేనంటే, మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 ఇయర్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సాయి గారు.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్, పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్.
2: ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్మితో సాగర్ మైత్రి భారత్ నౌకాదళం మరియు ఏ సంస్థ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. ఇందాకటి ప్రశ్నకి అమెరికా అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆదిశేషు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఇందాకటి ప్రశ్నకి ఉమ్మడి నుండి మమ్మ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన నుంచి ఎన్పిఓఎల్ మరియు అంటూ పంపించారు. ఓకే, కానీ నేను అనుకున్న ఆన్సర్ కూడా వచ్చింటే బాగుండేది. సో లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇమేజ్ని మాతో పంచుకున్నారు రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. థ్యాంక్స్ అ లాట్. అండ్ తిరుపతి నుంచి అపరంజీ గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి సరైన సమాధానం రైట్ ఆన్సర్తో. నంద్యాల జిల్లా నుంచి పాలంపోలే గారు ఆలగడ్డ, థ్యాంక్ యూ సార్. ఆశ కాపుగొంపల్లి గ్రామం నుంచి ఏటపాక మండలం రైట్ ఆన్సర్. అండ్ సంయుక్తంగా చేపట్టినటువంటి కార్యక్రమం అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి, కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం అందించారు. ఇండియన్ నేవీ అంటూ ఓకే సరైన ఆన్సర్తో కడప నుంచి వినయ్ పంపించారు. పెడన జోగానేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అలాగే గన్నవరం నుంచి షరీఫ్ గారు భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. సో వీరందరూ కూడా సరైన సమాధానాన్ని పంపించారు. డిఆర్డిఓ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అన్నమాట. సో సంయుక్తంగా చేపట్టినటువంటిది ఇది రైట్ ఆన్సర్స్. సో మరి నా తదుపరి ప్రశ్న, సో నా థర్డ్ క్వశ్చన్, నిరంతర్ ఫుల్ ఫామ్ ఏంటి? నిరంతర్ ఫుల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నిరంతర్? సో రైట్ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేయండి బాస్.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వితో మనము నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో 10:39 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్ నిరంతర్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. మీరు కూడా పంపించాలి అనుకుంటే 8662488814 అనే నెంబర్కి నాకు ఆన్సర్స్ పంపించండి. అండ్ దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు, మరి ఇప్పటి ప్రశ్నకి ఎవరు సమాధానాలు పంపించారో చూసేద్దాం. కనకారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జేస్వి గారు అంటూ మనకి మెసేజ్ చేశారు, వినరా వినరా వింత కథలు అంటూ తొలివేకువ నుంచి ఇప్పటి వరకు ఒక గొంతు వినిపించింది పలకరింతల పురాతన బావుల పురాణం చెప్పి మూగబోయిన రాళ్లకు మాటలు నేర్పి అమ్మ గురించి నవనీత వచనం మీ నోట ఈరోజు విన్నాము. నాన్న ప్రేమ నిధిని గెలుచుకున్నాము, తల్లిదండ్రుల బంధమే బావి లోతైతే వారి ప్రేమ మన జీవన జల సంపదలకి గుర్తుగా నిలుస్తుంది. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు సార్, నిజంగా చాలా బాగుంది. వారి యొక్క ప్రేమ మాత్రం మన జీవన జల సంపదలకి గుర్తుగా నిలుస్తుంది. ఇవి వింటూ ఉంటే వెళ్ళిపోతుంది సమయం అంతే వేగంగా, మళ్ళీ మిగిలిపోతుంది మీరు మాట అనుభవ దారిగా. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ రైట్ ఆన్సర్. బాగున్నారా అంటూ దిస్ ఇస్ రంజిత్ రెడ్డి ఫ్రమ్ రంగపురం. హాయ్ రంజిత్ గారు, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. అండ్ సరైన సమాధానంతో వినయ్ రైట్ ఆన్సర్ పంపించారు, డెడికేటెడ్ టు జయస్వి మ్యామ్. ఓకే.

థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డెడికేషన్. వాగ్దేవి జయస్వి గారి గళ మాధుర్యాన్ని విని చాలా రోజులైంది. బాగున్నారా? శుభోదయం. నమస్కారాలతో వేములు నరసింహారావు గారు. మీకు కూడా ప్రతి నమస్కారాలతో. మీ జయస్వి అండి, నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు మనకి ఆశా గారు కాపు గొంపల్లి గ్రామం నుంచి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. భాస్కర్ గారు పెడ నుంచి సరైన సమాధానం. అలాగే హలో మ్యామ్ అంటూ శశికళ ఫ్రమ్ నాగోల్ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్, నైస్ నేమ్ అండి. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి సరైన సమాధానం. అయ్యో బాబోయ్ లతా గారు, నేను జయస్వి మాత్రమే. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇంత పెద్ద ఆన్సరా? అయ్యయ్యో, మరి ఇంత పెద్ద ఆన్సర్ అయినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ కదా. మన యూపీఎస్సీ పేపర్ 1లో కూడా అడిగారు దీన్ని. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, రైట్ ఆన్సర్. షరీఫ్ గారు గన్నవరం నుంచి, భద్రాచలం ఏరియా, రైట్ ఆన్సర్. మీ మూడో ప్రశ్నకి నా సమాధానం అంటూ సుస్లా వేణుగోపాల్ దత్త గారు, రైట్ ఆన్సర్. పెడిన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు సరైన సమాధానం పంపించడమే కాకుండా అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అందించారు. అండ్ దాంతోపాటుగా ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా పాలెం బోలయ్య గారు సరైన ఆన్సర్ అందించబోతున్నారు. సో అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన సమాధానానికి అంటూ ప్రశ్నకి మా సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ గారు, థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. వేటపాలెం నుంచి రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు, జోరుగా హుషారుగాలు. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరైన సమాధానంతో మనకి మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించారు. సో నేను పూర్తి నిరంతర్ కి ఫుల్ ఫామ్ అడిగాను, కొంతమంది మాత్రమే పంపిస్తున్నారు. ఎనీవేస్, తుర్కపల్లి విలేజ్ నుంచి యాంథనీ గారు పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యువర్ వాయిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ వెరీ నైస్. ప్లీజ్ సే హాయ్ టు ఆల్ ద లిజనర్స్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ది ఆర్జేస్, రైట్ ఆన్సర్ సార్. శరత్ బాబు రవి గారు ఫ్రమ్ పెనమలూరు విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్, సో హ్యాపీ టు హియర్ దిస్. సరే, మరి నిరంతర్ దీనికి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ టు ట్రాన్స్ఫార్మ్, అడాప్ట్ అండ్ బిల్డ్ రెసిలియన్స్. ఇది దీని సరైన సమాధానం అనమాట. సో అందరూ కూడా సరైన ఆన్సర్స్ అందించారు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నా తదుపరి ప్రశ్న, భారతీయ రైల్వే స్టేషన్స్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించినటువంటి పథకం పేరేంటి? భారతీయ రైల్వే స్టేషన్స్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించినటువంటి పథకం పేరేంటి? భారతీయ రైల్వే స్టేషన్లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం, దీని పేరేంటి? రైట్ ఆన్సర్ తెలిస్తే ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది.

0: బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కోర్ట్ నుంచి వింటూ ఆనందిస్తున్నారు. 10:52 అయిపోయింది. మరి నేను అడిగిన ప్రశ్న గుర్తుంది కదా, భారతీయ రైల్వే స్టేషన్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం పేరేంటి అని. సో మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వినయ్ గారు సరైన సమాధానం పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ద డెడికేషన్. అండ్ రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. కర్నూతల్ సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. ఇంకా మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు. అండ్ గన్నవరం నుంచి షరీఫ్ భద్రాద్రి గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరూ కూడా రాయదుర్గం అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ పెట్టారు కానీ ఆన్సర్ కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన నుంచి. అండ్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ హలో మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ ఈస్ కవావ్. ఈ కవావ్ కబాబ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ నాకు అర్థం కాలేదు. శంకర్ గారు ఫ్రమ్ బ్రహ్మంత్రాల నుంచి, నేను అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్ కాదు. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. ఆశా కాపు గొంపల్లి గ్రామం నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సరైన సమాధానంతో మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్లీ పాలంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సరైన సమాధానాన్ని పంపించారు ఇందాకటి ప్రశ్నకి, ఇప్పటిపై ప్రశ్నకి కూడా. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ వియూర్ నుంచి. అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. చారిత్రక బావుల గురించి ప్రశంసనీయమైనటువంటి వివరాలు చెప్పారు. అయితే గుంటూరు బావుల లోతు గురించి కూడా ఒక విషయం నాకు గుర్తొచ్చింది. సో నేనైతే అది చెప్పలేను. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ఇండియా రేడియో కేంద్రం నిజంగా లాంగ్ స్టాండింగ్ అసోసియేషన్ ఉందండి మాకు, ఇప్పటికీ ఎప్పటికీ. ఆ తర్వాత జంధ్యాల గారి సినిమాలో నేను నటించారు, చాలా సంతోషంగా ఉంది సార్ మీ మధురానుభూతులని మాతో పంచుకున్నందుకు. అండ్ నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తూ ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ ఇస్ హరణ్ తేజ్. హాయ్ హరణ్ తేజ్, వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సో హ్యాపీ టు సీ యువర్ మెసేజ్ అండి. థ్యాంక్ యూ రాయదుర్గం అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేసినందుకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రైట్ ఆన్సర్ తో భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు. వెరీ నైస్. మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ 10:55 AM అనమాట. భారతీయ రైల్వే స్టేషన్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం పేరు ఓఎస్ఓపి, వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. ఇది 2022 స్టార్ట్ అయింది. 2026 దాదాపుగా ప్రతి భారతీయ రైల్వే స్టేషన్లో, అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటూ వెళ్తే 2000కి పైగా ఇలాంటి ఒక అవుట్లెట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. సో ఇది ఈనాటి మన నవరస భరిత హరివిల్లు. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ డే అండ్ లవ్లీ షో కదా. కలుసుకుందాం మరొక అద్భుతమైన రోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో. అంటర్ దాన్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీ జేస్వితో సైనింగ్ ఆఫ్.
1: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

గరేస్తు నా చొక్కా పై గుండి, ఎగబడి ముందరికే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి. ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి, ఏ హక్కులు ఎవడికి రాయాలి, ఎవడెవడో

0: Jyoti FM 101.3. Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతీయ న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. మయన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లాయింగ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరగనున్నాయి. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టులో వారి సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్టపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. 10 రాష్ట్రాల నుంచి 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో 4 సీట్లు, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 3 సీట్లు, జార్ఖండ్లో 2 సీట్లు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో 1 స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజెన్ జిల్లా నుండి ఖేత్ బచావో అభియాన్ను ప్రారంభించనున్నారు. జూన్ 30 వరకు 4 రోజుల పాటు ప్రచారం కొనసాగుతుంది. ఎరువులను సమతుల్యంగా తెలివిగా ఉపయోగించడం, వాతావరణ సంబంధిత సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు, పంచాయతీ స్థాయిలో చురుగ్గా పాల్గొనడం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడంపై ప్రచారం చేయనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే

సంతకృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ రోజు జి కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి రష్యాలో పర్యటించనున్నారు. జూన్ 2 నుంచి 7 వరకు ఆయన రష్యాలో పర్యటిస్తారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎకానమిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రికి ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రష్యాలోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మెగా డీఎస్సీతో లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు ప్రసరించాయని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ అన్నారు. ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఎలాంటి గ్రేస్ మార్కులు ఉండవని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ సాయి సుధీర్ వెల్లడించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

అల్లుడు గారు చిత్రానికి కేజే యేసుదాస్ చిత్ర పాడినటువంటి అన్నమాచార్య కీర్తన విన్నారు. కేవి మహాదేవన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11 hours 9 minutes 24 seconds లో ఉంది వివిక్ లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సో మరి ఈ రోజు సినిమా కబుర్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం? ఎగిరే పావురాలు ప్రేమకు వేళాయరా అంటూ ప్రేమకు స్వాగతం చెప్పి ఒక శుభలగ్నాన పెళ్లిపీటలు వేసి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించి సంప్రదాయంగా మెప్పించి పెళ్ళాం ఊరెళితే ఏం చేయాలి, పెళ్ళాంతో పనేంటి అని ఆలోచింపజేస్తూ బడ్జెట్ పద్మనాభంలకు సర్దుకుపోదాం రండి అని మెసేజ్ ఇచ్చి ఆహ్వానం అందించారు ఆ దర్శకులు. సిల్వర్ స్క్రీన్ ను పూర్తి వినోదంతో అభిషేకం చేయడానికి అతడే ఒక సైన్యంగా మారి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ఉగాది రోజున మావి చిగురు తిన్న కోయిలల మధురమైన సంగీతంతో ప్రేక్షకులను ఊయలలూగించిన నంబర్ వన్ దర్శకులు. ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఆయన బర్త్డే స్పెషల్ గా మాట్లాడుకుందామా? గెస్ట్ చేస్తూ ఉండండి ఎవరా దర్శకులు, నటులు, మ్యూజిక్ డైరెక్టర్ అనేది. సో నేను మాట్లాడతాను ఈరోజు ఆయన గురించి, బోలెడన్ని కబుర్లు అనమాట, సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ప్రేమకు వేళాయిరా చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది చిత్ర గారు పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకం.

0: రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:17:44 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఆయన ఎవరు అనేది చాలా మంది గెస్ట్ చేసేసారు కదా, కరెక్ట్ గా గెస్ట్ చేసేసారు అనమాట అందరూ కూడా. సత్తి వెంకట కృష్ణారెడ్డి. సో మన లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. భాస్కర్ గారు పెడన్ నుండి అండ్ సిఆర్ నగర్ నుండి, రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ తిరువేదల వెంకట సుబ్బారావు గారు, అండ్ అలాగే మండుటెండల్లో చల్లటి పన్నీటి జల్లులా ఉందా, మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి అంటూ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు అలాగే మెసేజ్ చేశారు. అండ్ అలాగే నమస్తే ఎలా ఉన్నారు అంటూ ఈ రోజు తెలుపబోయేది, మేము తెలుసుకోబోయేది కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి కదా అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. సో లిజనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మనం సత్తి వెంకట కృష్ణారెడ్డి గారు అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. చదువుతో పాటు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం, సినిమాలే లోకంగా భావించి ఎప్పటికైనా సినిమా హీరో కావాలనేది ఆయన కల. ఆ తర్వాత సినిమాలను చూస్తూ అందులోని లోటుపాట్లు గమనించడం, ఈ సినిమా ఎందుకు హిట్ అయింది, మరి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అని ఆలోచించడం అనమాట. దీంతో పాటు సినిమాలో విలువల్ని తెలుసుకోవడం, ఆ విషయాలన్నీ కూడా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం ఆయనకి అలవాటుగా మారిపోయింది. మరి ఎస్వి కృష్ణారెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అతి కొద్ది మంది టాలెంటెడ్ పర్సన్స్లో ఒకరు. బలమైన కథ, చిన్న బడ్జెట్, హెవీ ప్రాఫిట్స్, ఇవే కృష్ణారెడ్డి గారి స్టైల్ ఆఫ్ మేకింగ్. తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది యమలీల మూవీ నుంచి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని వింటూ స్టేట్ యూన్టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ.

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక మంచి డైరెక్టర్, నటులు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, సో ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరా అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు. అప్పటి వరకు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ కమెడియన్స్ గా ఉన్న వాళ్లని కూడా హీరోలుగా మార్చగలిగిన దర్శకులు. దాదాపు 40 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆరోగ్యకరమైన కామెడీ ఏది కూడా హద్దు మీరదు ఆయన సినిమాల్లో అనమాట. ప్రతిదీ కూడా ఆరోగ్యకరంగా, హుందాగా ఉంటాయి. ఆయన యాక్టర్, డైరెక్టర్ మాత్రమే కాదు, మనసుకి హాయినిచ్చే సంగీతాన్ని సమకూర్చడంలో ఎక్స్పర్ట్. టాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ని అందించారు. 1990 అలాగే 2000 సంవత్సరాలు అన్నమాట. వీటి మధ్యలో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాయన్నమాట. ప్రతి ప్రాజెక్ట్ ఆయనకు లాభాలు తెచ్చిపెట్టింది. సకుటుంబ సపరివార సమేతంగా

అండ్ కృష్ణారెడ్డి గారు ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఒకటి ఉంది, బట్ అదైతే అంత అంత తెలియదు, అంటే రిలీజ్ కూడా అయ్యిందో లేదో నాకైతే ఐడియా లేదు సరిగ్గా. బట్ కృష్ణారెడ్డి గారు చిరంజీవి గారి కిరాతకుడు సినిమాలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. ఆ పాత్ర ఆయనకంత గుర్తింపు తీసుకురాకపోయినా కూడా మంచి మెమరీగా ఆయనకైతే మాత్రం గుర్తుండిపోయిందనమాట. అచ్చురెడ్డి కృష్ణారెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ కూడా కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నాయి ఒక వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం అంటూ అద్భుతంగా సిరివెన్నెల గారు రాసిన సాహిత్యానికి రూపంగా వీళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించి ఇద్దరు మిత్రులు అనే ట్యాగ్ నైతే సొంతం చేసేసుకున్నారు. మరి రియల్ లైఫ్ లో చెప్పుకోవడానికి నమ్మశక్యం కాని విషయాలను కూడా తెరపై చూపించి ప్రేక్షకులను నమ్మించడమే కాదు కడుపుబ్బా నవ్వించడంలో కూడా దిట్ట మన కృష్ణారెడ్డి గారు. మాట్లాడుకుందాం ఇంకా బోలడన్ని కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, ప్రేమకు స్వాగతం చిత్రానికి ఉదిత్ నారాయణ్ మహాలక్ష్మి పాడినటువంటి చంద్రబోస్ గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

ఇలాంటి పాటలు వింటుంటే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది. సో వివిధ భారతిలో అంటేనే ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి పాటలు వింటూ హాయిగా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేయచ్చు, ఎండలని కూడా మర్చిపోవచ్చు అనమాట. 11:38:52 లో ఉంది బీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి, అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఆయన అంటే కడుపుబ్బ నవ్వించడంలో దిట్ట అని చెప్పాను కదా, అంటే రియల్ లైఫ్ లో చెప్పుకోవడానికి నమ్మశక్యం కాని విషయాలను కూడా స్క్రీన్ మీద చూపించేస్తారు, ప్రేక్షకులు నమ్మించడమే కాదు నవ్విస్తారు అని చెప్పాను. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే శుభలగ్నం సినిమాలో బ్రహ్మానందం గారి చెవులు చాటలంత అవడం, తనికెళ్ల భరణి గారి చెవిలో సీసం పోసి మళ్లీ తీసేశానని చెప్పి దానికి ఫీజు అడగటం, మాయలోడు సినిమాలో బాబుమోహన్ తన డ్రెస్ లోపల చేయి పెట్టి ఇంత సరిపోతుందా అని ఒక బోన్ తీసిస్తారు. ఆ టైంలో చూస్తున్న ప్రేక్షకులు లాజిక్ ఆలోచించేంత టైం కూడా ఇవ్వకుండా నమ్మేస్తారనమాట, అంటే కడుపుబ్బ నవ్వించేస్తారు. అండ్ వినోదం సినిమాలో కోటగారి డబుల్ యాక్షన్ అని అంటే ఆయన ఆయనే నమ్మించేస్తారనమాట, నాకు నేనే డబుల్, నేను నాకు నేనే డూపు అని చెప్పి అని నమ్మించడం, ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా కార్మిక నాయకుడు సింగారానికి జై అనడం, ఇలాంటివన్నీ కూడా బియాండ్ లాజిక్ అనమాట, కానీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇంకా మాయలోడు సినిమాలో నాలుక బయటపెట్టి బ్రహ్మానందం గారిని ఇరిటేట్ చేసే కానిస్టేబుల్ పాత్రలో అలీని చూపించిన కృష్ణారెడ్డి గారు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎందచాట అనే ఆలీ మార్క్ డైలాగ్స్తో అలీ గారికి ఐడెంటిటీ తీసుకొచ్చి యమలీల సినిమాతో ఏకంగా ఆయన్ను హీరో చేసేశారు.

0: మాట్లాడుకుందాం, మరిన్ని కబుర్లు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ఉంది, బట్ దానికంటే ముందు చిన్న షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం వింటున్నారు ఎస్వి కృష్ణారెడ్డి మ్యూజిక్ లో.

11 hours 45 minutes 53 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. పొద్దున్నే ఇంగ్లీష్ పేపర్ తెమ్మన్నాడేంటో నాతో చదివించుకుంటాడేమో అంటూ సంతోషంగా వెళ్లిన బ్రహ్మానందం గారికి ఆయన ఓనర్ చింపు, ఇంకా చింపు, ఇంకా చింపు అని ముక్కలు ముక్కలు చేయించేస్తారు ఆ పేపర్ని. మహాప్రభు ఇంతకంటే ఎవడు కూడా ముక్కలు చేయలేడు అని బ్రహ్మానందం గారు చెప్పాక అతికించుంచు రాత్రికొచ్చి చదువుతానంటారు. అసలు ఆ చెప్పే ఓనరు అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ కామెడీని పండించిన తీరు కానీ శాడిజం అంటే భయపడే విధంగా చూపించే విధానానికి ఆపోజిట్గా కృష్ణారెడ్డి గారు నంబర్ వన్ సినిమాలో ఎప్పటికీ గుర్తు చేసుకుని నవ్వేలాగా చూపించారు. నెక్స్ట్ చెల్లికి గల్లీలో మళ్లీ మళ్లీ పెళ్లి అని తోటరాముడి కవిత. క్లైమాక్స్లో యముడితో ఫైట్ సీన్. ఇక యమలీల సినిమాలో గోడ మీద పిడక చూసి అది చూస్తే మీకేం అనుమానం రావడం లేదా, అస్సలేం అనుమానం రావడం లేదా అని బ్రహ్మానందం గారు అడిగితే దానికి కోట గారు

ఇంతకీ నీకొచ్చిన అనుమానం ఏంటి అంటారు. అప్పుడు ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడ ఎలా వేసిందంటారు అని అడుగుతారు. అసలు ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చెయ్యని ఆడియన్స్ ఫీల్ అయ్యే థ్రిల్, ఆ క్రెడిట్ అంతా కూడా కృష్ణారెడ్డి గారికే దక్కుతుంది కదా. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎన్ని విషయాలు గుర్తొస్తున్నాయంటే నాకు, అసలు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎల్లో థ్రెడ్కు ముడివేయగలవా అని అడుగుతుంది సౌందర్య. సో ఆ క్యారెక్టర్ ఆమెకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందంటే, అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఆ బీజిఎం ఒకటి ఉంటుంది, ఆ మ్యూజిక్ కూడా ఇప్పటికీ గుర్తుందనమాట. అండ్ అలాగే శుభలగ్నం సినిమాలో కామెడీ ట్రాక్ను కన్వీనియంట్గా మిక్స్ చేసేసారు. అండ్ ప్రశ్నావతారం ఏవిఎస్ గారు ఉంటారనమాట, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అండ్ శ్రీలక్ష్మి గారు చెప్పే అబ్బా దబ్బా జబ్బా, ఈ సినిమా సక్సెస్కు ప్లస్ అవ్వడం మాత్రమే కాదండి, కృష్ణారెడ్డి గారి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఒక్క పెళ్ళం ఊరేళ్తే సినిమాకు తప్పితే మిగతా అన్ని సినిమాలకు కూడా ఆయనే సంగీతాన్ని సమకూర్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అలీగారి పాట గుర్తుందా, చినుకు చినుకు అందెలతో బాబుమోహన్ గారు కూడా చేశారు. ఈ పాట టాప్ 10 వాన పాటల్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే సిరులొలికించే సాంగ్ ఫ్రమ్ యమలీల, ఈ పాట లేని బారసాల ఫంక్షన్ ఆడియో లేదంటే అతిశయోక్తి కాదు. సో మనం విందాం ఆ పాటను ఇప్పుడు. ఆ పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. యమలీల చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్, సిరివెన్నెల గారు అందించిన పాట, వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: లెవెన్ అవర్స్ 54 మినిట్స్ 20 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనం కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. డైరెక్టర్ గా ఫస్ట్ మూవీతోనే వెండి తెరపై మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఏ సంబంధం లేని ఓ గారడీవాడు ఒక చిన్న పాపకు తోడుగా నిలిచి ఎలా తన ప్రాణాలు కాపాడాడనేది మాయలోడు. తన సినిమాకు కథే హీరో అని ప్రూవ్ చేసింది యమలీల. తల్లి ప్రాణాల కోసం యముడిని ముప్పతిప్పలు పెట్టిన కొడుకు. ఇక నెక్స్ట్ డబ్బు కోసం తన భర్తను 1 కోటి రూపాయలకు అమ్మేసే భార్య క్యారెక్టర్లో ఆమని, చివరికి సౌభాగ్యాన్ని మించిన ఆస్తి లేదనే పాత్రలో అద్భుతంగా జీవింపజేశారు ఆమనిని. మావి చిగురు, తను చనిపోతానని తెలిసి శ్రీరామచంద్రుడు లాంటి తన భర్త ఒంటరిగా మిగిలిపోకూడదని ఒక భార్య ఆడే నాటకం ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు సౌందర్య హీరో హీరోయిన్లుగా నంబర్ 1994 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఆ సంవత్సరం టాప్ 4 హైయెస్ట్ గ్రాసర్ గా వరల్డ్ వైడ్ షేర్స్ సొంతం చేసుకుంది. నెక్స్ట్ రాజేంద్రుడు గజేంద్రుడు. ఎమోషన్స్ కి మనుషులు జంతువులు అనే తేడా ఏం లేదనే ఇతివృత్తంతో ఒక ఏనుగును తీసుకుని రాజేంద్ర ప్రసాద్ గారితో చక్కటి కామెడీ ఎంటర్టైనర్ ను అందించారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ ఆహ్వానం, పెళ్లి పవిత్రతను తెలియచెప్పే కథ, శ్రీకాంత్ రమ్యకృష్ణతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యేలాగా అందించారు. సైన్స్ అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్ ఘటోత్కచుడు. రంగు పడుద్ది అంటూ ఆయన మార్క్ క్రియేట్ చేసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. ఇవి మరి ఈనాటి మన ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా కబుర్లు. మీ అందరికీ నచ్చాయని అనుకుంటాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను మావి చిగురు చిత్రం నుంచి. అండ్ ఈ పాట ఓ రేంజ్ లో ఈ సినిమాలో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుందనమాట. మీకు కూడా నచ్చుతుంది, డెఫినెట్ గా వినండి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: Hey, lovely girls, it's a beautiful day, yeah.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ తన వృద్ధిని కొనసాగిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు మే నెలలో మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ నెలలో లావాదేవీల సంఖ్య 23.20 బిలియన్లకు చేరగా వాటి విలువ దాదాపు 30 లక్షల కోట్ల మార్కును తాకింది. ఈ వివరాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ సుపరిపాలన కొనసాగిస్తోందన్నారు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఈరోజు ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ రాష్టం మరింతగా అభివృద్ది చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్ము రెట్టింపు పెంచి అందజేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఈరోజు వృద్దులు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. తిరుపతి రక్సౌల్ ఎక్స్ప్రెస్ రైలును పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఈరోజు తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అంత ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యవరం గ్రామంలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా ఒంగుటూరు గ్రామంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు నేరుగా అందజేసి వారి ఆరోగ్య పరిస్థితి, పెన్షన్ పంపిణీ విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంపై పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు విస్తృత అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి మే నెలలో భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, విద్యాసంస్థలకు విరామం కావడంతో దేశ

రాష్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మే మాసంలో శ్రీవారి దర్శనాలు, హుండీ ఆదాయం, తలనీలాల సమర్పణలో కొత్త రికార్డులు నమోదైనట్లు టీటీడీ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ഭാരതി FM 101.3.
1: సుప్రభాతవేళ శుభోదయం పలుకుతూ
2: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: Induction of 35 new ministers. Governor R. N. Ravi administered the oath of office and secrecy to the new members of the Council of Ministers at a swearing-in ceremony held at Lok Bhavan in Kolkata. The legislators sworn in as cabinet ministers include Shobhan Dasgupta, Arjun Singh, Tapush Roy and Shankar Ghosh, among others. Five new judges have been appointed to the Supreme Court, taking the apex court's working strength to 37, including the Chief Justice of India. In a social media post, Law and Justice Minister Arjun Ram Meghwal said the decision was taken by the President after consultation with the Chief Justice of India. Pradhan Mantri Street Vendors Atmanirbhar Nidhi PM Swanidhi Scheme completed 6 years today. Since its launch in 2020, more than 1 crore 12 lakh loans have already been disbursed. Hailing the scheme, Prime Minister Narendra Modi said PM Swanidhi has transformed the lives of countless street vendors by ensuring access to collateral-free credit, financial inclusion and new opportunities for growth. The prices of 19-kilogram commercial LPG cylinder used by hotels, restaurants and other businesses have been hiked by 42 rupees to 53 rupees 50 paise across four major cities. There has been no change in the rates of domestic cooking gas used by households. The result of the joint entrance examination JEE Advanced 2026 has been declared. The highly competitive computer-based test is conducted for admission to the premier Indian Institutes of Technology IITs and other top institutions. The result was announced by IIT Roorkee. It said out of a total of 1,79,694 candidates who appeared for the exam on the 17th of last month, 56,880 candidates have qualified. Shubham Kumar from the IIT Delhi zone secured the first rank. In the under-17 Asian Wrestling Championships, India's women grapplers delivered a strong performance, winning a total of 10 medals, including 2 gold, 3 silver and 5 bronze in Da Nang, Vietnam. Leading the charge, Deeksha in the 43-kilogram category and Garima in 73-kilogram category clinched gold medals. And with that, we end this news bulletin.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మరి మన ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ స్టైల్లో అలాగే ఉద్యోగాల్లో ఉన్న సీట్లకే అతుకుపోతుంటాం. అందులోనూ ఆఫీస్లో మార్నింగ్ నుంచి పనులన్నీ పూర్తి చేసే వరకు కూడా ఆ కూర్చున్న సీట్లో నుంచి అస్సలు లేవం కదా. కొన్నిసార్లు భోజనం కూడా అక్కడే కొంతమందికి అయితే అనమాట. దీనికి తోడు నిరాశ. అండ్ ఇవన్నీ కూడా అస్సలు మంచిది కాదు అనేదైతే ఎక్స్పర్ట్స్ చెప్పే మాట అనమాట. ముఖ్యంగా యూత్కు దీనివల్ల ఫ్యూచర్లో బోలెడన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈనాటి మీకు తెలుసాలో ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బిఫోర్ దాట్ అలా వైకుంఠపురంలో చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి మంగ్లీ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది తమన్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్.
5: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
6: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

12:15 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. నవడేస్ మనం చూస్తున్నాం చాలా మంది టీనేజ్ పిల్లలు నిరాశతో వాళ్ళ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. యువతలో నిరాశ పెరగడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే దీనికి ముఖ్య కారణం అతిగా ఆలోచించడం అనేది ముందు వరుసలో ఉందట. దాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే నిరాశ అనేది వాళ్ల లైఫ్లోకి రానే రాదు. మరి దాన్ని ఎలా నియంత్రించుకోవాలి అంటే ఎక్స్పర్ట్స్ అయితే దానికి సంబంధించి కొన్ని సూత్రాలు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మానశంకర వరప్రసాద్ గారు భీమ్స్ పాడినటువంటి పాట మధుప్రియతో కలిసి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12:23:15లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. మరి చాలా మంది చేసే తప్పు గతంలో జరిగిపోయిన వాటి గురించి, అలాగే ఫ్యూచర్ లో జరగబోయే వాటి గురించి ఆందోళన చెందుతూ ఉంటారన్నమాట. ఇది ప్రజెంట్ లైఫ్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అందుకని ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని మీద మాత్రమే పూర్తిగా వాళ్ళ దృష్టి పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఏం చేస్తున్నామో దాని మీద ఫోకస్ పెరిగి సక్సెస్ సాధించడానికి మరింత హెల్ప్ చేస్తుందన్నమాట. సో గడిచిపోయిన నిన్నటి విషయాల గురించి ఆలోచించడం మానేయండి, అలాగే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో అనే భయాన్ని కూడా వదిలేసేయండి. తెలుసుకుందాం ఇంకా బోల్డని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, ఛాంపియన్ మూవీ నుంచి. రామ్ మిర్యాల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా
2: సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమి నాంగ్ హలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈవేళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ని ఓడించి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యకుడు యూమి నాంగ్ హ్లైంగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత, కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యకుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యకుడు వ్యాపార, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద వేకెంట్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహ్ అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యకుడు యూమి నాంగ్ హ్లైంగ్ అధికార భరిత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత్ ఆస్టేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ, భద్రతా రంగాల్లో

సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రహ్మణ్య మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతాని లోక్ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, పాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలోకండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 రాష్టాల నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18 తేదీన పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట, తమిళనాడు, ఒడిషా రాష్టాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28 జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డు చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లతా మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలిక ఉన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్దికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామమంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యకుడు యూమినాంగ్ లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12:41:35 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలిసేలా అయితే ఈరోజు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటున్నాం కదా. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా గతంలో జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి భయపడిపోతూ ఉంటారనమాట. ఒకవేళ మనసులో మెదిలే ఇలాంటి ఆలోచనలతో విసిగిపోతున్నట్లుగా అనిపిస్తే వాటిని ఒక పేపర్ మీద రాయటం వల్ల కొంత క్లారిటీ వస్తుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒత్తిడి కూడా తగ్గుతుంది, స్ట్రెస్ మనకి దూరం అవుతుందన్నమాట. ఇలా మనకి ఎదురైనటువంటి సమస్యల్ని రాసుకున్నప్పుడు వాటికి సమాధానాలు దొరికే అవకాశం కూడా ఇక్కడే దొరుకుతుంది. సో సమస్యల గురించి ఆలోచించడం అనేది ప్రతి ఒక్కరికి సహజంగానే జరుగుతుంది. అలానే ఎప్పుడు కూడా అవే ఆలోచిస్తూ అలాగే

అక్కడే ఉండిపోవడం మంచిది కాదు కదా. మరి ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే, ఒక ఆలోచన 15 నిమిషాల కంటే ఎక్కువసేపు మైండ్లో తిరుగుతుంది అని అనిపిస్తే మాత్రం వెంటనే వేరే ఏదైనా పనిలోకి మునిగిపోవాలట. అప్పుడు ఆ ఆలోచన నుంచి బయటపడి మరొక పనిని మనం చేసుకోగలుగుతాం.

తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ సీతారామం మూవీ నుంచి ఎస్పీ చరణ్ గారు రమ్య కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విందాం. విన్న తర్వాత బోల్డెన్ విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ഗാനം ആകാശവാണി. സുപ്രഭാതം നുണ്ടി സംഗീത വിഭാവരി വരക്കു ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా, అమరగాథగా, సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

0: హుషారు మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విస్సా ప్రగడ గీతం విన్నారు. రాధన్ మ్యూజిక్ లో 12 hours 50 minutes లో ఉంది వీబీ క్లాక్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ సమస్యకు పరిష్కారాన్ని సాధ్యమైనంత వరకు త్వరగా తెలుసుకోవాలి, అంతేగాని అక్కడే ఆలోచిస్తూ కూర్చోకూడదు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది మన మనసుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుందన్నమాట. అంటే లైక్ సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం, ఇతరులతో కంపేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒత్తిడిని కలిగి

ఇస్తాయట. టైం పాస్ కోసం సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడపడం అనేది అంత మంచిది కాదు. సో వీలైనంత వరకు స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. అండ్ జనరల్గా ఎక్సర్సైజ్, యోగా, ప్రకృతిలో టైం స్పెండ్ చేయటం ఇవన్నీ కూడా అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తాయట. నేను చెప్పానని కాదు, కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరే ఒప్పుకుంటారు. ఎందుకంటే మన మూడంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది, ఆ నేచర్ మీదకి వెళ్తుంది, యోగా చేస్తాము.

సో విసుగు అనేది వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అదే యోగా కానీ ప్రకృతిలో కానీ ఉంటే మనం, అంటే అలాంటి టైం అండ్ టైం అంతా కూడా యోగా చేస్తూ కానీ ప్రకృతితో టైం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి ఏంటంటే రోజులో కొంత టైం అయినా దాని మీద పెడితే ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. సో ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం వల్ల దీర్ఘకాలంలో ఎంతో మార్పు వస్తుంది, ఫ్యూచర్లో కూడా మీరు చూస్తారు ఇది. సో ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట, ట్రై చేసి చూడండి. ఇది ఈనాటి మీకు తెలుసా. చరాస్ 54 మినిట్స్ లో ఉంది వీబీ క్లాక్. ఇప్పుడైతే మీకోసం F3 మూవీ నుంచి రాహుల్ సిప్లింగ్ గీతా మాధురి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. లైఫ్ అంటే మినిమం ఇట ఉండాలా, వింటూ స్టే ట్యూన్.

0: Shakti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అంటే దౌతంగా నాకా
1: అధ్యక్ష లైఫ్ అంటే మినిమం మిట్టా ఉండాలా.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಗೆ ಸ್ವಾಗತಂ. ನೇನು ಮಣಿಶ್ರೀ. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక రైల్వే జోన్ సాకారమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితమే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి 5 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 1 సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ నియామకాలకు భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శిక్షణా తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం, పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం గింజేరులో కూటమి నాయకులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 62,34,445 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. జూన్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ పరీక్షలు పకడ్బందీగా జరుపుతున్నారని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షలు ఈ రోజు నుంచి జూన్ 12 వరకు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ వారి నిర్వహణలో దేశవ్యాప్తంగా 403 కేంద్రాల్లో జరుగుతాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 9 కేంద్రాలు ఉండగా అనంతపురం జిల్లాలో 1 పరీక్షా కేంద్రంలో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని భారతీయ సాంకేతిక సంస్థలు ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ jeeedv.ac.in ద్వారా తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

Super Hit Song winner kada Neelambari, beautiful track from Acharya. Anurag Kulkarni, Ramya Behra paadina beautiful track Mani Sharma music composition lo vinna tarvata 1 hour 7 minutes 27 seconds lo undi VB clock. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రాంలో ఉన్నాం. వ్యాయామం ఎక్సర్సైజ్ ఎక్కడైనా ఎప్పుడైనా చేయడానికి వీలైనా తేలికైనా అస్సలు ఖర్చు అవసరం లేని ఎక్సర్సైజ్ ఏది అంటే వాకింగ్. అవునా? అయితే మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఫిట్నెస్ మీద దృష్టి పెడుతూ ఉంటారు, ఎక్కువ టైం జిమ్లో గడుపుతూ ఉంటారు, వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. కానీ వ్యాయామంతో మహిళలకే ఎక్కువ లాభం కలుగుతుంది అన్న విషయం మీకు తెలుసా? ఆ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా ఈనాటి ధీరాలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

science to zero. మరీ సైజ్ జీరో అవసరం లేదు గాని హెల్త్ పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. ఏమంటారు? అవుననే కదా.

1 hour 13 minutes 26 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సాధారణంగా చాలా మంది మగవాళ్ల శరీరమే చాలా స్ట్రాంగ్ గా ఉందని భావిస్తూ ఉంటారు, కానీ వాస్తవానికి స్త్రీల శరీరం పురుషుల కంటే దృఢంగా ఉంటుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన జర్నల్లో కొన్ని ఆసక్తికర విషయాలైతే వెల్లడయ్యాయి. అవేంటంటే, మహిళలు పురుషుల కంటే తక్కువ టైం వ్యాయామం చేసినా కూడా పురుషుల కంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారట. అర్థమైంది కదా? సో మనం తక్కువ టైం ఎక్సర్సైజ్ చేస్తే చాలు, మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ప్రయోజనాలు అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఆడవాళ్లు వారానికి 75 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలు మగవాళ్ళకి 140 నిమిషాల పాటు చేస్తే కలిగే ప్రయోజనాలతో సమానమని ఆ స్టడీ చెప్తుంది. సో మోర్ దాన్ హాఫ్ కదా, సో 75 మినిట్స్ చేస్తే చాలండి వారానికి. అది మనం మగవాళ్లతో కంపేర్ చేస్తే వాళ్ళు వాళ్ళకి 140 మినిట్స్ 140 నిమిషాల పాటు చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలతో సమానమని ఆ స్టడీ చెప్తుంది. మరి ఓకేనా? ట్రై చేయండి. ఇంకా మాట్లాడుకుందాం బోల్డెన్ విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, లెజెండ్ మూవీ నుంచి విజయ్ యేసుదాస్ చిత్ర పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: కథలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో నిర్వహించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదును అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేసే రాష్టం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పేదరికం లేని సమాజం చూడాలనేదే మా కళ. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క NDA ప్రభుత్వమే. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నాం.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని AS పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన DRM మన GM దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈరోజు చేసి చూపించాం.
0: రైల్వే జోన్ ప్రాంతీయ సమతుల్య అభివృద్దికి దోహదపడుతుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

0: దీని ద్వారా సరుకు రవాణా, మౌలిక వసతుల అభివృద్ది వేగవంతం అవుతాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శిక్షణా తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం, పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శిక్షణా తరగతులు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. పంచాయతీల ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి రావాల్సిన పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నుల వసూళ్లపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్కాపిట కన్సంప్షన్, రోడ్లు వేయడం దగ్గర నుంచి కానీ చెత్త సేకరణకు కానీ వాళ్ళు వచ్చి వదిలే పొల్యూషన్ కానీ మంచినీళ్లు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్ తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ ఎస్ఎస్. దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్ కి, రిపేర్స్ కి, మెయింటెనెన్స్ కి వచ్చేస్తాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల జీవనోపాధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి అవకాశాలను విస్తరించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో ఉపాధి కార్యక్రమాలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పడవ ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ని తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నదుల పరిస్థితిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. తిరుపతి రక్సోల్ ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి రైల్వే స్టేషన్లో ఈరోజు ఘనంగా జరిగింది. తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలుగా అందుబాటులోకి తీసుకురావడం పట్ల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర భారత రాష్టాలతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను గుంతకల్ రైల్వే డివిజన్ డీసీఎం మోహన్ కృష్ణ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఈ రోజున 07051 నెంబర్తో నడుస్తున్న స్పెషల్ రైల్ని, తిరుపతి రక్సాల్ స్పెషల్ రైల్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 17433 అనే నెంబర్తో ఇక నుంచి రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఇక నడుస్తుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చి ఈ ట్రైన్ యొక్క మొదటి రన్ను పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులందరికీ కూడా ఈ సౌకర్యం బాగా వినియోగించుకుంటారని, ముఖ్యంగా బీహార్ వరకు ట్రైన్ వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే భక్తులకి ఇది చాలా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాము.
0: పర్యావరణ అనుకూలం, కాలుష్యరహితం, వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల అభివృద్దిపై చర్చించేందుకు విజయవాడలో భారతదేశంలో సుస్థిర నగరాల సమగ్ర విధాన సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఈ సదస్సును ఈరోజు, రేపు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దైనందిన ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా శరీరానికి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రపంచ

దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈరోజు పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగం సమావేశం నిన్న నిర్వహించారు. రాష్ట మహిళా విభాగం అధ్యకురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు, పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్టంలో మహిళలకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహిళల సాధికారత, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశం నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కిల్లర్ మూవీ నుంచి వండర్ఫుల్ ట్రాక్ విన్నర్ కదా మనో చిత్ర ఆలపించిన బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 1 hour 37 minutes 12 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి 1997 నుంచి ఈ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన నేషనల్ హెల్త్ ఇంటర్వ్యూ సర్వేలలో వ్యాయామం చేసే 40,000 మంది స్త్రీ పురుషుల అభిప్రాయాలు అండ్ రిజల్ట్స్ తీసుకుని ఈ వివరాలను వెల్లడించారన్నమాట. వారానికి కనీసం 2 గంటలు వ్యాయామం చేసే మహిళలకు ఎక్సర్సైజ్ చేయని వాళ్లతో పోల్చితే అనారోగ్య సమస్యలు, ఎర్లీ డెత్, మరణించే ప్రమాదం అన్నమాట 24% తక్కువగా ఉందట. అదే కంపారిజన్ మగవాళ్ల విషయానికి వస్తే 15% తక్కువ ప్రమాదం ఉన్నట్టు వెల్లడైంది. సో మరి విన్నారు కదా, అట్లీస్ట్ మినిమం వారంలో 1-2 గంటలు ట్రై చేయండి ఎక్సర్సైజ్ చేయడానికి. ఎందుకంటే

ఎంత ఉపయోగం ఉందో చూడండి. ఇదే గనక మగవాళ్ళు చేస్తే వాళ్ళకి 15% తక్కువ ప్రమాదమే ఉంటే, ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి 24% తక్కువ ఉంది. అంటే ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 75-75 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలు మగవాళ్ళకి 140 నిమిషాలు చేస్తే గాని రాదట. సో మనకి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అనే విషయాలు. బిఫోర్ దట్, మ్యాడ్ మూవీ నుంచి కపిల్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, నువ్వు నవ్వుకుంటూ, తెలుసు కదా. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

జానీ మూవీ నుంచి ఒక మంచి పాట విన్నాం కదా, రాజేష్ నందిత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఇది 1 hour 46 minutes 45 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి ధీరోలో ఉన్నాం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అయితే చాలా మందికి చాలా సందేహాలు వాకింగ్ విషయానికి వస్తే, ఎప్పుడు చేస్తే ఎక్కువ యూజ్ అనేది, మార్నింగ్ వాక్ మంచిదా సాయంత్రం నడక మంచిదా అనే ప్రశ్నలు. దీని గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, వాస్తవానికి డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ వల్ల మనకి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి బాడీ ఫిట్గా రోజంతా యాక్టివ్గా ఉండటానికి వాకింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది, బరువు కంట్రోల్లో ఉంచుకోవచ్చు, మరీ ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కొన్ని స్టడీస్ ప్రకారం టైంని బట్టి వాకింగ్ బెనిఫిట్స్ డిఫరెంట్గా ఉంటాయనే విషయం కూడా తెలుస్తుందన్నమాట. సో మార్నింగ్, ఈవినింగ్ ఈ రెండు సమయాలు కూడా మంచి ప్రయోజనాలే ఇస్తాయి. కానీ ఎక్కువ బెనిఫిట్స్ ఎలా పొందొచ్చు తెలుసుకుందాం అది కూడా.

రైట్ నౌ మీకోసం ఇడియట్ ఈ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్ కౌశల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తోంది చక్రి మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

यस विंटर विविध भारती एफएम 101.3 वक मी ज्योति 1 hour 54 minutes 9 seconds लो उन्दी वीबी क्लॉक एंड धीरा लो उन्नम మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువగా మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. లేత ఎండలో నడవటం, వర్కౌట్ చేయటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బాడీకి కావలసిన వైటమిన్

यस विंटर नरो विविध भारती एफएम 101.3 वक्त मी ज्योति 1 hour 54 minutes 9 seconds लो उन्दी वीबी क्लॉक एंड धीरा लो उन्नम మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువగా మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. లేత ఎండలో నడవటం, వర్కౌట్ చేయటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బాడీకి కావలసిన వైటమిన్ డి అందుతుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బోన్స్ బలంగా మారటానికి కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మెటబాలిజం రేట్ కూడా పెరుగుతుంది, క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి. అండ్ మార్నింగ్ వాక్ వల్ల స్లీప్ సైకిల్ కూడా మెరుగుపడుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే అన్నిటికంటే ముఖ్యంగా స్ట్రెస్ ని దూరం చేసి మానసిక ప్రశాంతత అనేది మనకి అందేలా చేస్తుందన్నమాట. అండ్ మార్నింగ్ టైంలో ఉండే ప్రశాంతమైన స్వచ్ఛమైన గాలి హెల్త్ కి చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి వింటర్లో మాత్రం కొంచెం ఈ చల్లగాలికి కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. సో అది అకార్డింగ్ గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇన్ కేస్ కొంతమందికి వింటర్ పడకపోవడం, చాలా మందికి పడదు, చలిగాలి పడదు కాబట్టి ఆ టైంలో మాత్రం కొంచెం చూసుకొని ఈవినింగ్ టైంలో చేసుకోవడం, అంటే 4 తర్వాత వాకింగ్ చేయడం చేస్తే మంచిదన్నమాట. సో ఎనీవే ఏదైనా కానీ ఆడవాళ్ళకైతే మాత్రం ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆడవాళ్ళదే హవా అన్నమాట. సో అది మ్యాటర్. సో ఇది ఈనాటి ధీర. అయితే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీకోసం శతమానం భవతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది మిక్కీ జెమేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఇప్పుడైతే మీకోసం ఫిల్మ్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి. ముందుగా ఖడ్గం చిత్రానికి సుమంగళి పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
6: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
6: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
6: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.

0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: పూల గంధమిస్తా పక్కలలో
1: శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలిముద్దు జాబురాశ చెలికే.

7:37 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం విన్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో అండ్ సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

సో మరి మెసేజెస్ అయితే ఉన్నాయి చూద్దాం. సందడే సందులో మీరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేయండి, ముఖ్యంగా పాజిటివ్ గా. నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేస్తే బాగుంటుంది. అండ్ మెసేజెస్ ఉన్నాయి చూద్దాం. వేటపాలెం నుండి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారనమాట, మార్నింగ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాం కదా చాలా బాగుంది అని. అండ్ నెక్స్ట్ ఈ గీతం వింటుంటే హృదయానందం కలుగుతుంది. అలాగే మరో మాట, ఈ ప్రసారంలో వినిపించిన యమలీల ఇందాక మనం అంటే మార్నింగ్ 11:00 కి ఉన్న మెసేజ్ అనమాట ఇది, సినిమా కబుర్లో. సో అభివందనం అనే పాట వేశారు, దీని గురించి మెసేజ్ పెట్టారు మనకి. ఇంతకీ ఎవరు వినిపించినందుకు వందనములు అంటూ వేముల నరసింహరావు నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు, నాకు చక్కగా అన్నీ కనిపిస్తాయండి, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ కొంతవరకు మెసేజెస్ అసలు 11:00 మెసేజెస్ అయితే మనం చూడట్లేదు, ఇప్పుడే నేను చూస్తున్నాను అవి. అండ్ మార్నింగ్ వచ్చిన రెండు మెసేజెస్ వరకు చూసామన్నమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు, సినిమా కబుర్లు సూపర్ ఉన్నాయి. ఒక దర్శకుడు గురించి చెప్పాలన్నా, ఒక హీరో గురించి చెప్పాలన్నా, ఒక హీరోయిన్ గురించి చెప్పాలన్నా, ఒక సంగీత దర్శకుడు గురించి చెప్పాలన్నా, జ్యోతి గారి తర్వాత ఎవరైనా మీ మాటలతో మ్యాజిక్ చేస్తారు, షో అంటే ఇలా చేయాలి అని మా చేత అనిపిస్తారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సందడి మామూలుగా ఉండదు అవునా, పాజిటివ్ ప్రశ్నలకి రెడీగా ఉన్నాను అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హృదయపూర్వక నమస్కారం అంటూ సందేశానికి స్వాగతం చెప్తున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులీ వెంకటేష్ శ్యామల. అండ్ సందేశానికి స్వాగతం అంటూ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు, తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే విజ్ఞానం పెంచే వినోదం పంచే సందేశానికి స్వాగతం, ఎలా ఉన్నారు క్షేమమేనా అంటూ నేను చాలా బాగున్నానండి. మొహమ్మద్ ఇనైతుల్లా భవానీపట్టి గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్, అది పేరు లేదు, పేరు పంపించండి చక్కగా మీరు. అండ్ మీరు ప్రోగ్రామ్కి మీ ప్రోగ్రామ్ వచ్చిందంటే ఉరుములు మెరుపులు పిడుగులు అన్నీ కలిసి వచ్చినట్టుగా ఉంటుందట. యవలీల సినిమాలో కృష్ణ గారి స్పెషల్ సాంగ్, యాక్చువల్గా మార్నింగ్ నేను ఎమ్మెల్యేల నుంచి రెండు సాంగ్స్ వేశానండి, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మంచి మెలడీ పాటల పండుగ వస్తుందండి, మీరు ప్రోగ్రామ్కి వస్తే ఎన్నిసార్లు అయినా సరే మంచి పాటలు వినిపిస్తారు, పని ఉండి ఎక్కడికైనా రేడియో ఆపి వెళ్ళాలన్నా రేడియో ఆపి వెళ్ళలేకపోతున్నాం అంటూ మెసేజ్ చేశారు. ఇందుకీ మీ పేరు మెసేజ్ చేయలేదు. యా ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నేను ఫోన్ చేశానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస్ మెసేజ్ చేశారు, అది ఇప్పుడు వచ్చింది పేరు మీది. అండ్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ మనం చూసాం కదా, ఇంతకీ మరి మన సండే సండే ప్రోగ్రామ్లో ఫస్ట్ ప్రశ్న ఏంటి అనేది మీరందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు, నేను ఫస్ట్ ప్రశ్న ఇచ్చేస్తాను, రెడీగా ఉండండి. సో ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఒక డైలాగ్ అనమాట. హీరో హీరోయిన్ అంటే అందులో వైఫ్ అండ్ క్యారెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో వైఫ్ హస్బెండ్తో మాట్లాడుతూ ఉంటుంది, చూడు పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో అని. కొత్తగా అదే ఎవడైనా అలాగే చూస్తాడు, 10 ఏళ్ల తర్వాత చూడమను, నాలా ఏటో చూస్తుంటాడు అని ఆ హీరో చెప్తాడనమాట. నాయక్ నేను నిజంగా గయ్యాళిదాన్నా, అస్తమానం కాదే అప్పుడప్పుడు అంటాడు. సో నేను హాఫ్ క్లూ ఇచ్చేసాను కదా, ఏంటా మూవీ గెస్ చేయండి. అండ్ వీలైతే హీరో హీరోయిన్స్ కూడా మెసేజ్ చేసేయండి, 8662488114 ఈ నంబర్కి పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం నేను గుంటూరు కారం నుంచి దమ్మసాల అంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, సంజీత్ పాడినటువంటి పాట, తమన్ మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎవరెవరు పంపించారు ఏంటి చూసేద్దాం. మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి అంటూ శ్రీనివాస్ మెసేజ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, అయ్యో కాదు కదా అది రాంగ్ ఆన్సర్ అండి, మీరు అన్నట్టుగానే భయపడుతున్నట్టున్నారు షోలో కదా. విశ్వజ్ఞ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్, నాగార్జున రమ్యకృష్ణ కాదు అది. అండ్ నెక్స్ట్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ

కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్ అండ్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. పారేపల్లి బనర్జీ, మురళి, సువర్ణ, లేఖ్య, రజ్విక, వేదిక, నందిగామ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ అనంతపురం నుండి శ్రావణి మెసేజ్ చేశారు. గోపీకృష్ణ, గగన్, కియాన్ష, ఓకే, మా పిల్లలు జున్ను, అయ్యో ఆన్సర్ ఏదండి, హాయ్ చెప్పమంటున్నారు. ఓకే జున్ను, హాయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి రాజీ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుండి కొడుమూరు శ్రావణ్ కుమార్, దమయంతి, మాన్విత, మహాతేజ్ కూడా రైట్ ఆన్సర్. కానూర్ నుంచి తాతరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్, కానీ మీరు చెప్పిన డైలాగ్ కొంచెం కామెడీగా ఉంది, చెప్పే విధానం బాగుందంట. గుంటూరు గారు మూవీలో సాంగ్ వినిపించినందుకు థ్యాంక్స్ అంటూ మెసేజ్ చేశారు. జవాబు తెలీదా, నేనే చెప్తాను. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి అగైన్ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి జయన్న, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ. క్వశ్చన్ ఇంకొకసారి నేను డెఫినెట్ గా చెప్తాను, ఇప్పుడు చెప్తాను మళ్ళీ. పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ శుభలగ్నం మూవీ కాదండి జగపతి బాబు అంటూ మెసేజ్ చేశారు ఫణి సత్యశ్రీ తెనాలి నుండి. చూద్దాం ఇంకా ఎవరన్నా మెసేజెస్ పంపిస్తారేమో. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను ప్రశ్నని. ఇది ఒక హీరో హీరోయిన్ కి మధ్య జరిగేటువంటి సంభాషణ. వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. అండ్ వైఫ్ అడుగుతుందనమాట, చూడు పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూసుకున్నాడో అని. కొత్తగదే, ఎవడైనా అలానే చూస్తాడు, పదేళ్ల తర్వాత చూడమను నాలా ఎటో చూస్తాడు అని. అప్పుడు వైఫ్ అడుగుతుంది, నాయక్ నేను నిజంగా గయ్యాళిదాన్నా అని. అస్తమానం కాదే, అప్పుడప్పుడు అని చెప్తాడు ఆ హీరో. సో చాలా ఫేమస్ అనమాట. ఎవరు ఆ హీరో చెప్పింది, హీరోయిన్ ఎవరు, ట్రై చేయండి. బట్ మూవీ పేరు గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేయండి, ఆన్సర్ తెలిస్తే. ఇప్పుడైతే మీకోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, నారీ నారీ నడుము మురారీ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

2 hours 51 minutes 6 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ కి మళ్ళీ మనకి మెసేజెస్ వచ్చేసినాయి అన్నమాట. ఎవరెవరు పంపించారో చూద్దాం. నమస్కారం అంటూ ఏకలవ్య నగర్ నుండి బిజ్లి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. ఇందాక మీరు పంపించారు కదండి, యాక్చువల్గా నేను మళ్ళీ రిపీట్ చేసి కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్పానమాట. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి నమస్తే జో అడ్డ, నమస్తే నమస్తే అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ అన్సే యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు ఎస్వి కృష్ణారెడ్డి గారిని మార్నింగ్ ఏదో సినిమా కబుర్లో మాట్లాడుకున్నామని మీరు అక్కడే ఉన్నారు, మీరు తర్వాత అది దాటి మీకు తెలిసాలోకి రావాలి, ఆ తర్వాత నుంచి ధీరాలోకి రావాలి, ఆ తర్వాత నుంచి సందరి సందరిలోకి రావాలి, అదనమాట మ్యాటర్. ఓకేనా, నేను క్లూ కూడా ఇచ్చేసాను అందులోనే సినిమాకి సంబంధించిన సినిమా పేరులో సగం పేరు నేను ఆల్రెడీ చెప్పేశాను. హీరోయిన్ అడుగుతుందనమాట, నాయక్ నేను నిజంగా గయాలిదాన్నా అని, అస్తమానం కాదే అప్పుడప్పుడు అంటాడు ఆ హీరోని. సో అందులోనే సగం పేరుంది కదా, ట్రై చేయండి, మీరు ఎలాగైనా గెలవాలి, గెలిపించాలని నా తపన, అది మ్యాటర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి రంగస్థలం కదా అంట దేవసేన, కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటగిరి నుండి వసంతం అనుకుంటున్నాను జ్యోతి అంటూ మెసేజ్ చేశారు, బట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అది. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. చూద్దాం ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే, కానూరు నుంచి నాగేశ్వరరావు భారతి మనోజ్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మీరు మూవీ పేరు కరెక్ట్గా పంపించారు, హీరో పేరు కరెక్ట్గా పంపించారు, మొహమ్మద్ ఇనాయతుల్లా భావానిపేట నుండి. అండ్ ఒక హీరోయిన్ దగ్గర మిస్ అయిందనమాట, అసలు ఆ హీరోతో కలిసి ఆ హీరోయిన్ చేసిన మూవీయే లేదు కదండి, మీరు ఎలా

పంపించారు. ఓకే, కర్నూలు ముజఫర్నగర్ నుండి మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, రాము, కార్తిక, వెనలబల్లి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కర్నూల్ నుంచి తాతరావు గారు, మీరు చెప్పిన స్టైల్లో వెంకటేష్ అనుకుంటున్నారా? వెంకటేష్ ఉన్నారా? లేదు కదా, అదన్నమాట. ఏ ఎందుకండి, అందులో పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదా? కేదారి వీరేష్ రాజోలు మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్, అక్క నేను వినలేదంట. ఇంక ఇప్పుడు నన్ను మిగతా లిజినర్స్ అందరూ కూడా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, సరేనా? హాయ్ అక్క, ఎలా ఉన్నావు అంటూ ఉమాలత, దివ్య, దేవాన్ష్, అవని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చింతలకుంట విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్, మేము ఫస్ట్ సందడేస్ అందరికీ స్వాగతం చెప్పాం మేడం, ఆ తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాము, మళ్ళీ రెండోసారి కరెక్ట్గానే చదివారంట. అండ్ రెండోసారి కూడా ఆ మెసేజ్ నాకు వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మొత్తానికి ఎస్ మొత్తానికి గెలిచారనమాట. అండ్ మండూరు మధు

స్టేజ్ మేము ఫస్ట్ సందడి సందడికి స్వాగతం చెప్పాం మేడం, ఆ తర్వాత క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టాము, మళ్ళీ రెండోసారి కరెక్ట్ గానే చదివారంట. అండ్ రెండోసారి కూడా ఆ మెసేజ్ నాకు వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మొత్తానికి ఎస్ మొత్తానికి గెలిచారనమాట. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ పోలీస్ కాలనీ కర్నూలు నుండి అంట ధరణి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. అండ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మిరియాలు కూడా చిన్నమ్మాయి. ఓకే అండి, నేను తప్పకుండా చెప్తాను దానికి. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు, ఇది త్రివిక్రమ్ గారి డైలాగ్ అంట. ఓకే, అండ్ పులిచేర్ల మనోజ్ కుమార్ వెంకటేష్ కాదు కదా, రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కనగలూరు రామకృష్ణారెడ్డి ఎక్కడి నుండి పంపించారు, కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మైసెల్ఫ్ సోమశేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ అంటూ ఆన్సర్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. సో చాలా రైట్ ఆన్సర్స్ వచ్చినాయి మనకి, 50 అనమాట, హాఫ్ సెంచురీ అయిపోయింది. సో అది మ్యాటర్. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే భీమ్లా నాయక్ మూవీలో అనమాట నిత్య మీనన్ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ అనమాట ఇది. అండ్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

0: సో మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే జీకేకి సంబంధించి అడుగుతాను. ఒక జీవి తన చర్మంతో నీటిని పీల్చుకుంటుంది. యాక్చువల్గా మనం నీటిని నోటితో తాగుతాం కదా, అలాగే ముక్కుతో శ్వాసం తీసుకుంటాం. కానీ ఒక జీవి ఏంటంటే తన స్కిన్ తోటి, తన చర్మంతో ఆ నీటిని పీల్చుకుంటుంది. ఏంటి ఆ జీవి? గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. అంటే దీనికి ఒక డ్రింకింగ్ ప్యాచ్ ఉంటుందన్నమాట అబ్జార్ప్షన్కి. సో అది ఏ జీవి? స్కిన్ అబ్జార్ప్షన్. గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట పునర్విభజన చట్టంలోని అత్యంత కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సగర్వంగా నెరవేర్చిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వివిధ దేశాల్లో డేటా సెంటర్లు నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిట్ ట్రంక్ సీఈఓ రాబిన్ కుదాతో రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో ఈ రోజు సమావేశమయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఇటీవల కాలంలో అకాల వర్షాలకు మరణించిన అరట్లకోట గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత భరోసా ఇచ్చారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ పద్దతిలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. పరీక్షను యథావిధిగా ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోడూరు మండల పరిధిలోని మందపాకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇన్పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. యునిడో వారి జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును కమిషనర్ మయూర్ అశోక్ అందుకున్నారు. బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై నగర వీధుల్లో ప్రయాణించి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త పథకం పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సూచించారు. రామచంద్రపురంలో నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా సత్యం వాసన్శెట్టి ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 4న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసన్శెట్టి సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు 7075704852 7075904854 నంబర్లలో సంప్రదించవచ్చు. అంబాజీపేట మండలంలోని గ్రామ పంచాయతీలకు తడి పొడి చెత్త సేకరణ వాహనాలను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పంపిణీ చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచి చెత్త పేరుకుపోకుండా చూడాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉడాయ్ ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,33,000 మంది లబ్దిదారులకు 100,70,00,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం ఈరోజు పంపిణీ చేసింది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిన్న గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు పరిశీలించారు. 60 ఎకరాల్లో 3 దశల్లో పార్కు పనులు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: BFM 101.3.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: 5 silver and 4 bronze in Hong Kong. The runner-up finish marked India's best ever performance at the Continental Track and Field Championships outside home soil. Prime Minister Narendra Modi has congratulated the Indian contingent of Asian Under-20 Athletics Championships on winning 19 medals. And with that, we end this news bulletin.
1: చేశారు అండ్ అలాగే భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, కొల్లాపూర్ నుంచి సోనీ కూడా రాంగ్ ఆన్సర్ అది. అండ్ అలాగే కర్నూలు నుండి ముజఫర్ నగర్ మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, రాము, కార్తీక, వెన్నెలవల్లి కూడా రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కాజ నుండి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆస్ట్రేలియానా, ఓకే, ఎడారిలో కనిపించే త్రోనీ డెవిల్ అనే బల్లి కూడా చర్మం ద్వారానే నీటిని పీల్చుకుంటుంది అనే ఇంకొక విషయాన్ని మనకి తెలియజేశారనమాట. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం నుండి. అండ్ రైట్ ఆన్సర్ అలాగే మొహమ్మద్ జునాయితుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కీర్తిరాజ్ కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్, హాయ్ నేను రాఘవి సత్యనపల్లి నుండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నమస్తే అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్, బిజిలి వెంకటేష్, శ్యామలగూడ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అబ్దుల్ మనాన్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గన్నవరం మీ ఇంటి పేరు, ఓకే, గన్నవరం శ్రీనివాస్ గన్నవరం, ఓకే, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీ నుండి కిషోర్ లక్ష్మణరావు రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాళ్ల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. యా, తార్ని డెవిల్ బల్లి ఇది ఆస్ట్రేలియా ఉంటుంది, సో మీకు కూడా తెలుసు అనమాట ఇది, ఓకే. అండ్ రామకృష్ణ ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. అండ్ నమస్తే అంటూ మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ డి వాణి వెంకటేష్, మారుతి టౌన్షిప్ నంద్యాల నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ యుగానికి ఒక్కడు ధోనే, ఓ ఫ్రమ్ ధోనేనా, మీ పేరు యుగానికి ఒక్కడా అండి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్, సాంగ్స్, ఇన్ఫర్మేషన్స్ వినిపించారు, ధన్యవాదాలు. అండ్ ఆయన మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం, మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్. కృష్ణ, ఓకే, సంతోష వీళ్ళు పంపించారు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నాని, గంగ రైట్ ఆన్సర్. అండ్ సి బెళగల్ మండలం కర్నూలు జిల్లా కోమల కొండేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ లడ్డగిరి లక్ష్మీదేవి మెసేజ్ చేశారు కర్నూలు నుంచి పోలీస్ కాలనీ, బట్ ఇది కాదు కదండి, ఓకే. రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. మనోజ్ ఫ్రమ్ పెరవండ్లపల్లి ఫిష్ అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి లక్ష్మీ, నిష్కా, హనీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. మాలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. సాయి కుమార్ ఫ్రమ్ రామానగరా, ఓకే, రామానగర్ నుండి సాయి కుమార్ అనమాట రైట్ ఆన్సర్. అండ్ మా పెడల్లో ఈరోజు ఉదయం నుండి వాతావరణం చల్లబడింది మేడం, భానుడు ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటా అంటున్నారు. అమ్మో అమ్మో, అలా తీసుకొనివ్వండి, లేకపోతే అయిపోతున్నాం అసలు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ త్రోనీ దెవిల్ ముళ్ళ తొండ కూడా ఉంటుంది అంటూ లత ఫ్రమ్ ఉయ్యూరు మెసేజ్ చేశారు, బట్ నేను అనుకున్న ఆన్సర్ అయితే ఇది కాదనమాట. ఇంతకీ ఏంటి రైట్ ఆన్సర్ అంటే నేను అడిగాను కదా, ఒక జీవి తన చర్మంతో నీటిని పీల్చుకుంటుంది అని చెప్పేసి, అని అది కప్ప, ఫ్రాగ్ అనమాట. సో చాలా రైట్ ఆన్సర్స్ అయితే మనకు వచ్చినాయి, ఆల్మోస్ట్ ఒక 60 దాకా వచ్చేసినాయి అనమాట. అందరూ కూడా రైట్ ఆన్సర్ని మనకు పంపించేశారు.

అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, థర్డ్ క్వశ్చన్కి. సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న, సినిమా డైలాగ్ ఒక హీరో చెప్తారన్న మాట ఏంటి అంటే, మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళది, ఆ ప్రాణాలని బ్రతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని. ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి. ఓకేనా, మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉండటం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళది, ఆ ప్రాణాలని బ్రతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా. ఓకే, ఎప్పుడైతే మీకోసం అడవి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది, వర్షం పాట వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూచూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: సో మరి మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చే వాళ్ళది, ఆ ప్రాణాలను బ్రతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని చెప్పారు ఒక హీరో ఒక సినిమాలో. అన్నాను కదా ఏ సినిమా ఏంటది, చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అనేది. తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కాజు నుండి అల్లు అర్జున్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి అది. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుండి ధరణి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ ని పంపించారు పోలీస్ కాల్ని. నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రెండు మూవీస్ పంపించారు, అందులో ఒకటైతే రైట్ ఆన్సర్. పెడన జోగానందర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ లద్దగిరి లక్ష్మీదేవి పోలీస్ కాలనీ కల్లూరా, ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. అండ్ రాజోలి నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ జానకీరామ్ మహేష్ బాబు నందిగామ నుండి మెసేజ్ చేశారు, బట్ వేర్ ఇస్ ద ఆన్సర్. కానూరు నుంచి తాతరావు గారు మహేష్ బాబు మూవీ సర్లేరు నీకెవ్వరు అని అనుకుంటున్నాను అంటున్నారు, బట్ కాదండి అది రాంగ్ ఆన్సర్, మంచి పాటలు వినిపిస్తున్నారు జ్యోతి గారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి ఇందాకటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ని పంపించారు. అనంతపురం నుండి నర్సాపురం గ్రామం నాగేష్ లావణ్య లక్ష్మీ హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ తులసి రాఘవేంద్ర రాము కార్తిక వెనెలవల్లి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ తెలీదు అంటూ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ ప్రశ్నకు జవాబు తెలియదండి అంటూ నేను తప్పకుండా చెప్తాను. తిరుపతి మాకు కూడా వస్తాము, దర్శనం పడింది కూడా కొంచెం వర్షం. మీకు కూడా వర్షమా? ఓకే, వర్షం పడింది, వర్షం పడింది అంటున్నారు, దర్శనం పడింది అన్నారు, నాకు అర్థం కాలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లాపూర్ నుండి సోనీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. తమ్ముడు మూవీ కాదండి అది, రాంగ్ ఆన్సర్.

మన ప్రోగ్రాం చాలా బాగున్నాయి, చాలా రోజుల నుంచి వినడం లేదు కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం వలన మళ్ళీ ఎఫ్ఎం రేడియో వినాలనిపిస్తుంది అంటూ బెలగల్ కొత్త బస్ స్టాండ్ నుండి కోమల్ కొండేష్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా రైట్ ఆన్సర్, సత్తెనపల్లి నుండి రాఘవ రైట్ ఆన్సర్. సందడి సందడి ప్రోగ్రామ్ చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నారు, మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు, మేము వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం, థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అడవి రాముడులో ప్రభాస్ అంటున్నారు, బట్ హీరో కరెక్టే కానీ మూవీ అయితే అది కాదు. గూడూరు చవటపాల్యం నుండి తేజశ్రీ, సుకుమార్, అమూల్య, అనుపమ, స్వీటీ మెసేజ్ చేశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి, ఇది చాలా ఘాటుగా ఉంటుంది మేడం అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే జస్ట్ ఆన్ చేసా, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాకాని నుంచి పద్మ, నేను లంచ్ చేసేసానండి, నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి అయితే. ఓకేనా. మంగళగిరి నుండి దామర్ల చినుమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ బాలకృష్ణ గారి డైలాగ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, బట్ కాదు కదా అది రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ అదుర్స్లో మెంటల్ కృష్ణనా ఎన్టీఆర్ అనుకుంటున్నామంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, బట్ అది కాదు కదా రాంగ్ ఆన్సర్ అది. డైలాగ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ అని పంపించారు. సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ ఆన్సర్ వచ్చి యా రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ ప్లీజ్ అంట. కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల్ ములగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి మెసేజ్ చేశారు, బట్ నేను మీరు ఇప్పుడే ట్యూన్ చేశారు, నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు అడిగేశాను ప్రశ్నని. అండ్ నెక్స్ట్ చిలుకా నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అని పంపించారు. ఈరోజు ప్రోగ్రాంలో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు, శుక్రియా సూపర్ అంటూ రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ మీ ప్రశ్నకు జవాబు అంటూ లీడర్ సినిమా అనుకుంటున్నా అంటూ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. ప్రియమైన నీకు ఫ్రమ్ యుగానికి ఒక్కడు అంటూ మెసేజ్ చేశారు, కాదండి అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగేశ్వరరావు, భారతి, మనోజ్ కుమార్ రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం యా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ని పంపించారు. అలాగే మేడం మంచి పాటలు వినిపిస్తున్నారు, వానవాన వందనం అడవి దొంగ సినిమా నుంచి మంచి పాట వినిపించారు, చాలా చాలా సంతోషం, థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ పెరవండలపల్లి కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, హాయ్ అండి, బట్ ఆన్సర్ కాదు కదా. ఓకే, విక్రమార్కుడు మూవీలో సత్యభార్గవి తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, బట్ అది కూడా కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం సాంగ్స్ వింటూ ఆన్సర్ మర్చిపోయేలా ఉన్నాం జోజీ అంటూ, వావ్ సూపర్ సాంగ్స్ అంటూ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ మీరు ఏ సినిమా అన్నారు, నేను తెలుగు సినిమా అన్నాను, ఓకే కదా అంట, అబ్బా రైట్ ఆన్సర్ వచ్చింది. ఎనీవే ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ అప్పల రాజు. కొరటాల శివగారి డైలాగ్ అంట మంగిలాల్ హరియతాండ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అందరికీ వాన వస్తుంది, మా ఊరిలో సూర్యుడు అగ్నిపర్వతం నుండి లావా కురిపిస్తున్నాడు, వాన జల్లులు మా ఊరు పంపమని చెప్పండి అంటూ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు. తప్పకుండా మీ ఊర్లో కూడా ఏమని చెప్పాలి, మామూలు వర్షం రాదు, అలా కుంభవృష్టి వస్తుందని అనుకోండి, టెన్షన్ పడకండి. సో ఎందుకంటే అలా అలా అందరి ఊళ్ళో అలా టచ్ చేస్తుంది అనమాట, మరీ ఒక్కళ్ళ ఊర్లోనే ఉండిపోతే మీ ఊరు బాధపడుతుంది కదా, డెఫినెట్గా మీ ఊరికి కూడా వస్తుంది వర్షం. మన లిజినర్స్ అందరూ కూడా పంపిస్తారు, ఎప్పుడు ఇక్కడే ఉంటే వాళ్ళకి కూడా ఇదే అని చెప్పి డెఫినెట్గా పంపిస్తారు. ఓకేనా, మన లిజినర్స్ అందరూ విన్నారు ఈ విషయాన్ని అయితే, ఖచ్చితంగా మీ ఊరు వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. అండ్ మాకు కూడా మొన్న టూ డేస్ లాస్ట్ వీక్లో పడింది వర్షం, ఎంత హ్యాపీగా అనిపించిందో, అసలు నైట్ అంతా విందాస్గా వర్షం పడితే అమ్మయ్య హాయిగా ఉంది, బట్

కానీ మార్నింగ్ కాసేపే కానీ మళ్ళీ మామూలుగా అయిపోయిందండి బాబు. బట్ ఈ వర్షాలు పడినప్పుడు అయితే మాత్రం మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా నెక్స్ట్ డే ఇంకా బాగా వస్తుందన్నమాట. అండ్ పెద్దవాళ్ళు పిల్లలు ఇంట్లో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మైదుకూరు లారీ డ్రైవర్ మాట్లాడుతున్నాను. మన తిరుపతి ఏరియాలో చంద్రగిరి నుంచి తిరుపతి వరకు బాగా వర్షం పడుతుంది, హాయిగా ఉంది మేడం అని. అసలు తిరుపతి క్లైమేటే అసలు ఏ ఉంటుందండి బాబు. అసలు ఆ తిరుపతి అనే పేరు వింటేనే అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడే ఉండాలనిపిస్తుంది. అసలు అక్కడి నుంచి రాబుద్ది కాదు, అంత హాయిగా ఉంటుంది. ఎనీవే నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ చూసారా, రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు, మీ ఆన్సర్ మాత్రం పంపించట్లేదు. పైన ఎక్కడో వెతుక్కోవాలి. గూడూరు చవట్టపల్లెం నుండి తేజశ్రీ సుకుమార్ వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కోమల పాయిపల్లిన, ఓకే ఆన్సర్ లేదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే జ్యోతి చాలా హాయిగా ఉంటుంది అంటున్నారు. ఇన్ని మెసేజెస్ నేను చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా 50 మెసేజెస్ 60 మెసేజెస్ అలా చదువుతూ ఉంటాం. బట్ మీరు ఆన్సర్ పంపించేటప్పుడు లిజనర్స్ మీ పేరుతో పాటు ఆన్సర్ని పంపించండి అని చెప్తాను. కొంతమంది అలా మిస్ చేసేస్తూ ఉంటారనమాట, అది మ్యాటర్. ఎనీవే ఇంతకీ మనం ఆన్సర్ ఏంటో చూడాలి కదా. మిర్చి మూవీలో ప్రభాస్ చెప్పిందన్నమాట, త్రీ అవర్స్ 31 మినిట్స్ 21 సెకండ్స్ లోకి వెళ్ళిపోయింది. వీబీ క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరే సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. సో మరి జీకేకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. భారతీయ అంతరిక్ష పరిశోధన ఇస్రో తయారు చేసిన జీఎస్ఎల్వి అంటే ఏంటి? మళ్ళీ రిపీట్ చేస్తాను, భారతీయ అంతరిక్ష పరిశోధన ఇస్రో ఓకే తయారు చేసినటువంటి జీఎస్ఎల్వి అంటే ఏంటి? గెస్ చేయండి, సంస్థ తయారు చేసినటువంటి జీఎస్ఎల్వి అంటే ఏంటి? ఆన్సర్ని మీ పేరుని 8662488114 ఈ నంబర్కి అలా పంపించేస్తూ ఉండండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అండ్ అంత మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఇది. ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
2: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మిర్చీ మూవీ నుంచి విజయ్ ప్రకాష్, అనితా పాండే అటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. 3 hours 44 minutes 4 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. జీఎస్ఎల్వి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేసినటువంటి జీఎస్ఎల్వి అంటే ఏంటి అని అడిగాను. సో మనకి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి.

పంపించారు. పెడనజోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. జప భూమేశ్వర్ వెల్లుల్లి నుండి ఇందాకటి మిర్చియా, ఓకే రైట్ ఆన్సర్. భూ సమస్థితి ఉపగ్రహ వాహక నౌక సూపరసులు అందరూ ఇంగ్లీష్లో పంపించారండి. శాంతినగర్ నుండి ఒకే ఒకడు చక్కగా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కనకారావు పెడెన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ విశ్వజ్ఞ విజయవాడ రైట్ ఆన్సర్. మెలాన్బి కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మిర్చి రైట్ ఆన్సర్ ఇందాకటి ప్రశ్నకి. అండ్ ఎరమిలి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడెన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నాగేశ్వరరావు భారతి మనోజ్ కుమార్ కానూర్ నుంచి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ముజఫర్నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ తులసి రాఘవేంద్ర రాము కార్తిక వెనెలవల్లి రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. శోభ తిరుపతి నుండి నో రాంగ్ ఆన్సర్. సిహెచ్ వేణు జయంపు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు నుండి సుంకన్న పండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి అంతం సినిమాలో పాట అంటే నాకు చాలా ఇష్టం, వినిపించినందుకు ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు పూర్ణ ఫ్రమ్ మంగళగిరి. ఓకే అండ్ కిల్లర్ మూవీ నుంచా, ఇందాక ఎప్పుడో ప్లే చేసినట్టున్నాను నేను. కాకినాడ నుండి శేషు మెసేజ్ చేశారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు, ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. లద్దగిరి లక్ష్మీదేవి పోలీస్ కాలనీ కల్లూరు ఎస్టేట్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ వినుకొండ నుండి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ సి బెళగల్ కొత్త బస్ స్టాండ్ కోమల్ కొండేష్ నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. గూడూరు చెవటపల్లెం సుకుమార్ తేజశ్రీ అనుపమ స్వీటీ అమూల్య కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ సత్యభార్గవి తాడిపతి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామళ్ళకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఈరోజు సందరి సూపరో సూపర్ అంట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజ్ కృష్ణమ్మ, ఓకే వీళ్ళందరూ కూడా నల్గొండ జిల్లా చందంపేట నుండి మెసేజ్ చేశారు. అండ్ నిజంగా మేడం మీరు గుడ్ మేడం, ఎందుకంటే మీరు మిర్చి నుంచి క్వశ్చన్ అడిగారు, అందులో పాట వినిపిస్తారని అనుకున్నాం. తప్పకుండా వినిపించారు, మాకు కావాల్సిన పాట విన్నామంటూ చాలా సంతోషం అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ అంట, గుడ్ గుడ్ వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మండుటెండా మధ్యాహ్నం తిరుపతిలో వాన మొదలైందన్న శ్రోతల కబురు మనసుకు ఎంతో చల్లగా ఉంది. రుతుపవనాల కోసం చూస్తున్న వేళ మీ షో ద్వారా ఆ చినుకుల సవ్వరిని వింటుంటే మళ్లీ మట్టి వాసన నేరుగా మద్రాసు వరకు వీస్తున్నట్టుంది. ఇక్కడ కొద్దిగా మబ్బులు కనిపిస్తున్నాయంటూ ఎక్కడో కురుస్తున్న వర్షాన్ని వార్తగా కాకుండా శ్రోతలందరీ ఒకే గొడుగు కిందకు చేర్చి పంచుతున్న మీ శైలి అద్భుతం అంటూ భవధీయుడు సిస్ల వేణుగోపాలదత్త మద్రాసు నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలుగా నారాయణ అన్సూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ దమ్మోజ్ వెంకటాచారి నల్గొండ జిల్లా చిత్తిర్యాల గ్రామం నుండి మెసేజ్ చేశారు. నిద్రపట్టిపోయిందా, ఓకే రెండు ప్రశ్నలు అయ్యే పోయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లియ అలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య ఫ్యామిలీ

మెంబర్స్ అందరూ కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ హాయ్ శుభ మధ్యాహ్నం అంటూ ఓకే దాసరి పాలెం నుండి పోలు శివదాసరెడ్డి. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి దీనికి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు లాస్ట్ వానపాట కోసం ఎదురు చూస్తుందట. ఇప్పటికీ చాలా వేసేసినట్టున్నాను నేను. అండ్ ఎలాగో వర్షం పడుతుంది కదా, అందుకే శ్రోతల పేర్లు ఎంతో ఓపిక్గా చదువుతారు, అందుకే మీకు అభిమానులు ఎక్కువ అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జో, కాదండి నేను కానే కాదు, మీ వాయిస్. థ్యాంక్ యూ. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు. అస్సలు అలాగే లేదు, మీరు ఏదో విని ఏదో అనుకున్నట్టున్నారు. హాయ్ జయంతి అంటూ మెసేజ్. జయంతి అల్వాలా, ఓకే మీ పేరు కానీ అది కాదు కదా. ఓకే నాని, మీరు ఇంట్లో కూడా ఇంతే హాయిగా ఉంటారు కదా, మీ పద్ధతి చూస్తే అలాగే అనిపిస్తుంది అంటున్నారు. బిందాస్గా ఉంటాను, సమస్య లేదు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష మెసేజ్ చేశారు, బట్ కంప్లీట్ ఆన్సర్ని కంప్లీట్ చేయలేకపోయారనమాట. ఎనీవే జిఎస్ఎల్వి అని అడిగాను కదా, దానికి సంబంధించి బోలెడన్ని మెసేజెస్ అయితే వచ్చేసినాయి. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ భూ సమస్థితి ఉపగ్రహ వాహక నౌక. త్రీ అవర్స్ 51 మినిట్స్ 19 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. మరి ఫైనల్ గా ఒక లాస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాను, చక్కగా మంచి సినిమా ప్రశ్న అన్నమాట. ఒక హీరో చెప్పిన డైలాగ్ ఇది. సో ఏ సినిమా ఏంటి అనేది గెస్ చేయండి. రీసెంట్ గా వచ్చిన మూవీయే, చాలా ఫేమస్ మూవీ. సో ఇందుకు ఏంటంటే, జ్వాల నేను బ్యాక్ నుంచి ఇటు టర్న్ అయ్యే లోపు ఆ గ్యాప్ లో బ్లాక్ అండ్ బ్లాక్లో డైనమిక్గా ఒక లేడీ తారసపడింది. ఆవిడ మా ఆవిడైతే కాదు కదా అని అడుగుతారు హీరో. ఓ మా ఆవిడేనా అని. సో ఇంతకి ఎవరు, ఏంటా సినిమా, క్లూ కావాలా? శశి నా వాట్సాప్ నంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్ అని అడుగుతారు. సో అది మ్యాటర్, ఆన్సర్ వచ్చేసిందని అనుకుంటున్నాను. ఇంకోసారి రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆన్సర్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట. అయినా రిపీట్ చేస్తాను. జ్వాల నేను బ్యాక్ నుంచి ఇటు టర్న్ అయ్యే గ్యాప్లో బ్లాక్ అండ్ బ్లాక్లో డైనమిక్గా ఒక లేడీ తారసపడింది. ఆవిడ మా ఆవిడైతే కాదు కదా అంటారు. అవునండి అని చెప్తే ఓ మా ఆవిడేనా అంటారు అనమాట. సో అది మ్యాటర్, లేటెస్ట్గా వచ్చిన మూవీ. గెస్ చేయండి ఎవరు, ఏంటి హీరో అనేది. గెస్ చేస్తూ ఉండండి. ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేసేస్తాను. నేను లోకల్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ మనీషా ఎర్రబాతిని పాడినటువంటి శ్రీమణి గీతం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చూద్దాం ఇంకా ఫైనల్ గా మనం అడిగిన ప్రశ్నకు ఎన్ని ఆన్సర్స్ వచ్చినాయి తెలుసా? 50. ఈ మెసేజ్ అన్ని చూసేద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? వారేనండి, ఇంకెవరు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, అలాగే కేదరి వీరేష్ రాజోలు మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ మన అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, అండ్ శ్యామ్ కల్లూరు నుండి భట్టు చంద్రకళ రీల్ నువ్వంత హార్ష్గా మాట్లాడాలా, ఓ హార్ట్ హట్ అయ్యాలా, సూపర్ అసలు. సో అలా చెప్పారనమాట మీరు ఆన్సర్ని. ఎనీవే రైట్ ఆన్సర్ కనకరావు పెడని నుండి రైట్ ఆన్సర్, అండ్ పూర్ణ మంగళగిరి నుండి రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ సూపర్ అంటూ రాంబాబు టైలర్ కమల మానస రచన ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ట్ నుండి పంపించారు, అండ్ భాస్కర్ పేడ నుండి రైట్ ఆన్సర్, అండ్ కాళీ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ జానకీరామ్ ఉమామహేశ్వరి మణికంఠ అండ్ మీనాక్షి నందిగామ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ మైదుకూరు జాఫర్ ఆన్సర్ తెలిసిన మేడం సినిమా పేరు రాలేదన్న, ఓ లేటెస్ట్గా వచ్చిన మూవీయా, సూపర్ అసలు రైట్ ఆన్సర్ అనమాట. అండ్ మీ పేరు మైదుకూరు నుండి కదా, ఓకే. సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్, అండ్ సాయి కుమారి ఫ్రమ్ రామనగర్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ లలిత మురళి భానుకుమార్ తిరుపతి నుండి రైట్ ఆన్సర్, అండ్ రాజు ఏలూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాస్ కోదాడ శ్రీనివాస్ వర్మ కోదాడ నుండి పెద్ది అంటున్నారు. అసలు పెద్ది మూవీ ఎప్పుడు వచ్చిందండి? అక్కడ దాకా వెళ్ళిపోయారు మీరు. ఇంకొంచెం వెనక్కి రండి, అలా వెనక్కి రండి. అండ్ నెక్స్ట్ చూద్దాం అమూల్య అనుపమ స్వీటీ సుకుమార్ తేజశ్రీ చవటపల్లె గూడూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం బిఫోర్ దట్ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకళ అయ్యన్న పాత్రుడు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది చెందుతోందని అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈసారి అమరావతి కేంద్రంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. డీఎస్సీ పోస్టుల భర్తీలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను శాప్ చైర్మన్ రవినాయుడు ఖండించారు. తాజాగా యూనివర్సిటీ పోస్టుల భర్తీని మరో డీఎస్సీని అడ్డుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రవినాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలవెల గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు మంత్రి నిమ్మల రామానాయుడు మజ్జికను అందజేశారు. ఈ సందర్బంగా ఉపాధి హామీ కూలీలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ముంబైలో ఈరోజు సమావేశమయ్యారు. మహారాష్ట ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలు సీఎంను అడిగి మంత్రి లోకేష్ తెలుసుకున్నారు. నంద్యాల రైల్వే లైన్ పక్కన ఉన్న పేద ప్రజల భద్రత నివాస అవసరాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తామని, అర్హులైన పేదలకు టిట్కో ఇళ్లు లేదా ప్రత్యామ్నాయ నివాస స్థలాలు కేటాయించేలా అధికారులకు ఆదేశించినట్లు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈ రోజు ఫలితాలు విడుదల చేస్తామని గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ప్రకటించగా, జూన్ 3వ వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అమరావతిలోని విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఫిడే చెస్ టోర్నమెంటును డీసీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు ప్రారంభించారు. ఈ రోజు నుంచి జూన్ 8 వరకు జరిగే ఈ పోటీలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ విఐటిఏపీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వారంలో ఒకరోజు ఇంధన పొదుపు పాటించాలని సూచించారు. వేధింపులకు గురి అవుతున్న మహిళలు మౌనంగా ఉండకుండా పోలీసులను ఆశ్రయించాలని, సహాయం కోసం 112-1091-181కు ఫోన్ చేయాలని గుడిపడ పోలీసు అధికారులు సూచించారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తూ సామాజిక భద్రత కల్పిస్తున్న పీఎం స్వనిధి పథకం విజయవంతంగా 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది చిన్న వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచింది. లబ్దిదారుల సగటు వార్షిక ఆదాయంలో 20% వృద్ది నమోదైనట్లు వెల్లడైంది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తాంబరం సంత్రాగచ్చి తాంబరం బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి మీదుగా జూన్14 వరకు రాకపోకలు సాగిస్తాయి. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని విశాఖ, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 5 గంటలకు వింటారు.

ఫోర్ అవర్స్ 4 మినిట్స్ 15 సెకండ్స్లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ కొన్ని పెండింగ్ మెసేజెస్ ఉన్నాయన్నాను కదా, చూసేద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ రైట్ ఆన్సర్. అండ్ వెంకట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అండి, అల్లపర్రా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ జయంతి అల్వాల్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి పీకే మూవీ ఆ అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ కానూర్ నుంచి నాగేశ్వరరావు, భారతి, మనోజ్ కుమార్ రైట్ ఆన్సర్. హాయ్ నేను సత్యనపల్లి నుంచి రాఘవ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. వాయిస్

చాలా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వినే కొద్దీ వినాలనిపిస్తుందా, వింటూ ఉండండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోటేశ్వరి ఫ్రమ్ ఒంగోల్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, రాము, కార్తీక, వెనెలవల్లి, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు నుండి సుంకన్న పండు రైట్ ఆన్సర్ పంపించారు. మీ ఆవిడైతే కాదు కదా అంట, నేను హీరో పక్కనున్న ఆవిడ గురించి అడిగాను. రాజోల్ నుండి జయన్న, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి, వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ చెన్నకేశ్వరరావు, రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారు మన ఫేవరెట్ పాటలు వినిపిస్తారు, అవునా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సినిమాలు వెళ్ళి ఎన్నో ఏండ్లు అయిందా, ఓకే, తల్లి సుబ్బరామయ్య ఓకే తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రేడియో వింటున్నామంటూ, అందుకే కదా అది మ్యాటర్ అనమాట. నల్గొండ జిల్లా చిత్రియాల నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నాగులు మీరా, అమీదా బేగం, రహీం, రజియా, షరీఫా, షరీఫ్ బాబు, అరసద్ ఓకే రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, మరలా మీ దర్శనం, మళ్ళీ ఫోర్త్ వచ్చేస్తాను కదా నేను, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్వేత, ధనుంజయ, శ్రీదేవి, గోపి, తను, శ్రీజ్ఞాన, దీపిక, ప్రభాకర్, గంగాదేవి అందరికీ చెప్పాను అంటూ మెసేజ్ చేశారంటే మరి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ నిమ్మకాయ రసం తాగాల, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్, శ్యామల, షో చాలా హ్యాపీగా సాగింది, థ్యాంక్ యూ అండి, మంచి పాటలు వినిపించారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇది చివరి ప్రశ్న, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆ సీన్లో హీరో సరదాగా బతిమాలుకునే టోన్లో బన్ మస్కా కొట్టే ప్రయత్నంలో చెప్పిన డైలాగ్ అంటూ సిస్లా వేణుగోపాల దత్త మెసేజ్ చేశారు. మీ వాగ్ధాటికి కొంగొత్త అభిమాని, మీ ఆర్జేయింగ్ మొదటిసారి వింటున్నాను, చాలా బాగుంది తల్లి, ఆల్ ది బెస్ట్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంచి మంచి క్వశ్చన్స్ అడిగి చాలా మంచి పాటలు వేసి ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది, బహుత్ బహుత్ శుక్రియా. రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ మన ఓకే రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. తులిమిల్లి రవి సూరంపల్లి గ్రామం నుండి గన్నవరం రైట్ ఆన్సర్. అండ్ పాలింపొల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీవల్లి శేషసాయి ముత్యాలంపాడు విజయవాడ నుండి రైట్ ఆన్సర్. మాకు చాలా దగ్గరలోంచి మెసేజ్ పెట్టారు. ఎనివే హాయ్ జ్యోతి గారు, ఎప్పట్లానే ఈ రోజు కూడా ఈరోజు షో కూడా సూపర్ హిట్ అయింది, చాలా బాగుంది, మళ్ళీ వివిధాల్లో కలుద్దాం అంటూ మెసేజ్ చేశారు. పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు. వివిధ అస్సలు మిస్ అవ్వకండి, మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ఉంటుంది, సూపర్ సాంగ్స్ అయితే ఈరోజు నేను ప్లే చేస్తాను. అండ్ లిజనర్స్ అందరికీ నచ్చిన సాంగ్స్ అనమాట అవి, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చీమలపాడు జ్యోతుల రాజారావు కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు, ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆసిఫ్ మదిర రైట్ ఆన్సర్ అంటున్నారు. ఏది ఆన్సర్, ఏది రైట్ ఆన్సర్ అని మీకు మీరే పంపించేశారా, ఓకే. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, షో అప్పుడే అయిపోయిందా అనిపించింది, మంచి షో చేసిన మీకు ధన్యవాదాలు అంటూ వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వివిధాలో ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వస్తారు అంటూ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట. మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, లిజనర్స్ అందరికీ నచ్చిన సాంగ్స్ అన్నాను కదా, అంటే రేడియో అనగానే ఇంకా సాంగ్స్ ఫిక్స్ అనమాట. చాలా ఎప్పటి నుంచో మా చిన్నప్పుడు, మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా ఈ సాంగ్స్

చాలా హిట్ అయినవి. బట్ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ కూడా మనం మిస్ అవుతున్నాం. అంటే కొత్త పాటలు ఎప్పుడూ కూడా వింటూనే ఉంటాం, బట్ పాత పాటలు మనం వినడం అనేది చాలా రేర్ కదా, చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనం అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ మనకు అందించినటువంటి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట వాళ్ళు. సో సూపర్ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సాంగ్స్ తక్కువైనా కూడా వాళ్ళ సాంగ్ హిట్ అనేది అసలు మామూలు రేంజ్లో లేవు, అంత సూపర్ హిట్ సాంగ్స్ అనమాట. మన పేరెంట్ జనరేషన్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ చెప్తారు. సో ఆ సాంగ్స్ అయితే నేను తప్పకుండా ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ మనం ఇప్పుడైతే మన శంకర వరప్రసాద్ నుంచి ఒక పాట విందాం, ఎందుకంటే ఆ క్వశ్చనే కదా మనం అడిగింది. సో ఇందుకే ఆ డైలాగ్ ఏంటంటే, మన శంకర వరప్రసాద్ చిత్రంలో చిరంజీవి గారు చెప్తారనమాట. సో అది మ్యాటర్. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత మనం వివిధాలో కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: నిగుమేన తయ్యల మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరువయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

4 hours 16 minutes 39 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా, ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ అని చెప్పాను. మరి సంగీత దర్శక ద్వయం వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. అండ్ 37 ఇయర్స్ పాటు తెలుగు సినిమాలకు వీళ్ళ సంగీత సేవలను అందించారనమాట. సుమారు ఒక 60 సినిమాల దాకా తెలుగు సినిమాలు చేశారు. బట్ సంఖ్యపరంగా తక్కువ సినిమాలే చేసినా కూడా ఇందాక చెప్పాను కదా, అన్ని సినిమాల్లో పాటలు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయన్నమాట. అండ్ ఆడియన్స్ అందరూ కూడా అందరికీ బాగా ఫేవరెట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. ఇంతకీ ఎవరు ఏంటి అంటే రాజన్ నాగేంద్ర. వీళ్ళిద్దరూ అందించినటువంటి సంగీతం సమకూర్చినటువంటి పాటలు ఇప్పుడు మీకోసం నేను ప్లే చేస్తాను వివిధాలు. ముందుగా వినబోతున్న పాట పూజ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడినటువంటి దాశరథి గీతం. రాజన్ నాగేంద్ర మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇంటింటి రామాయణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విజయానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ లో 4 hours 25 minutes 44 seconds లో ఉంది వివి క్లోక్ అండ్ వివిధాలో ఉన్నాం. వినబోతున్న తర్వాతి పాట మంచు పల్లకి చిత్రానికి ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

4 hours 29 minutes 16 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ కార్యక్రమంలో ఉన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా రాజు నాగేంద్ర అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట నాగమల్లి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

4 hours 34 minutes 21 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. తెలుగులో తొలి నంది పురస్కారాన్ని అందుకున్న సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. వీరి సంగీతం సమకూర్చినటువంటి పాటలు వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట 4 స్తంభాలాట. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం. వింటూ స్టేట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती FM 101.3। ఫోర్ అవర్స్ 45 మినిట్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రాజు నాగేంద్ర సంగీతం సమకూర్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. చివరిగా వినబోతున్న పాట మూడు ముళ్ళు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన జ్యోతిర్మయీ గీతం. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరింతవరకు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా వివిధ ప్రోగ్రాంలో రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు. స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెలా ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

Hi dear friends, welcome to Vanilla Program. Today I am going to speak about child safety online. Online vedinche pratispandanaga chitkalu mee chetan mito share cheskuntadu. Social media teenage kosam communication yokka pradhanyata paddhatiga nivedinchina cyber bullying kesula sankhyalo gurtinchadagina perugudala kuda undi. Parents cyber bedirimpula sanghatanalaku ela react aitaranedi chala mukhyam. సైబర్ బెదిరింపును ఎలా నిర్వహించాలో కొన్ని సాధారణ మార్గదర్శకాలను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. అండ్ మరింత ముఖ్యంగా మీ పిల్లలను బెదిరింపును అధిగమించడానికి ఒక మార్గంలో పొందండి. మీ టీన్ సైబర్ బెదిరింపుతో ఎదుర్కొంటున్నప్పుడు మీరు మీ పిల్లలు ఏం చేయాలి అనే విషయాలు చేతన్ ఇప్పుడు మీతో చెప్తాడు. ప్రతిస్పందించొద్దు. సైబర్ బెదిరింపుతో వ్యవహరించడానికి ఉత్తమమైన మార్గం పోస్టులు, వ్యాఖ్యలు, పాఠాలు అండ్ కాల్స్ ని విస్మరించడం అని మీ పిల్లలకు వివరించండి.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media.

అవాస్తవిక విషయాల్లో స్పందించకుండా ఉండటం చాలా కష్టమైనప్పటికీ సంఘటనను ఆపడానికి లేదా విశ్వసనీయ వయోజనుడికి నివేదించడం మంచిది. పదాలు వారికి ఎలా హాని చేశాయనేది మీ పిల్లలకు ఒత్తిడి చేయడం, వారు ప్రతిస్పందనను పోస్ట్ చేయకూడదు. సైబర్ బులీస్ ప్రతిచర్య కోసం చూస్తున్నాయి. మీరు పిల్లలు వాటికి రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకోండి. లక్ష్యం నుండి ప్రతిస్పందన నీలట్లయితే ఈ సమస్య మించిపోయే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ప్రతిస్పందించడం పరిస్థితిని మరింత దిగజార్చడానికి మాత్రమే అనుమతిస్తుంది. అన్ని సైబర్ బెదిరింపుల కాపీలు ప్రింట్ చేసి ఉంచండి. అన్ని సందేశాలను, వ్యాఖ్యలను, పోస్టులను సాక్ష్యంగా సేవ్ చేయండి. ఇందులో ఈమెయిల్స్, బ్లాగ్ పోస్ట్, సోషల్ మీడియా పోస్ట్, మెసేజెస్, ఎస్ఎంఎస్ కూడా ఉండొచ్చు. మీ పిల్లల మొట్టమొదటి చర్య ప్రతిచర్యను తొలగించగలదు. అయినా మీరు సైబర్ బెదిరింపుకు రుజువు లేదని గుర్తుంచుకోండి. సాక్ష్యం సేకరించిన తర్వాత మీరు స్కూల్ పోలీసులతో మాట్లాడతారు. నగ్నత్వం కలిగి ఉన్న లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టులుంటే ఇవి తొలగించబడతాయని గమనించండి. ముఖ్యంగా చిన్నపిల్లవాని యొక్క చిత్రాలను ఉంచడం లేదా పిల్లల అశ్లీలత స్వాధీనం, మీరు మీ బిడ్డకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వెంటనే సంఘటనను నివేదించి పోలీస్ నిరూపించటానికి అనుమతినివ్వండి. ఆ లైంగిక పోస్ట్ కాపీలు నిర్వహించవద్దు. మీ పాఠశాల సలహాదారు లేదా ప్రిన్సిపల్ సైబర్ బెదిరింపును నివేదించండి. పాఠశాల మైదానంలో సైబర్ బెదిరింపు జరిగినట్లయితే ఈ సంఘటనను నివేదించడం చాలా ముఖ్యం. కానీ అది పాఠశాల మైదానంలో జరగకపోయినా కొన్ని రాష్ట్రాలు సైబర్ బుల్లింగ్ అండ్ బెదిరింపు ఇతర రకాలు ఏదో ఒక సమయంలో పాఠశాల భవనాన్ని చొరబాట్లు చేసుకోవడంతో అధికారం జోక్యం చేసుకోవటానికి పాఠశాలలు అనుమతిస్తాయి. అంతేకాక సైబర్ బెదిరింపు ప్రాంగణంలో సంభవించినప్పటికీ విద్యార్థులు పాఠశాలల్లోనే చర్చిస్తారు. ఉదాహరణకు, చాలాసార్లు పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులను చదువుతారు. వారు ఈ పేరును పాఠశాలలో అదనపు బెదిరింపుల్లో నేమ్ కాలింగ్, రిలేషనల్ ఆక్రమణ, బహిష్కరించడంతో సహా దీన్ని ఉపయోగించుకుంటారు. పాఠశాలకు సైబర్ బెదిరింపును నివేదించినప్పుడు ట్వీట్లు, వచన సందేశాలు, పోస్టులు లేదా ఇతర ఫైళ్లను వారి ఫైల్స్ కాపీని చేర్చండి. అలాగే మీకోసం ఒక కాపీని

ఉంచాలని నిర్ధారించుకోండి. మీ పాఠశాల జిల్లా సైబర్ బులింగ్కు స్పందించడం సాధ్యం కాలేదు లేదా ఇష్టపడకపోతే నివేదికను ఫైల్ చేయడానికి పోలీసులను సంప్రదించి పరిశీలించండి. సోషల్ మీడియా సైట్లు అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ISPకు సైబర్ బుల్లింగ్ నివేదించండి. మీ పిల్లల వ్యక్తిగత ఖాతాలు లేదా ఇంట్లో జరుగుతున్నప్పుడు సైబర్ బెదిరింపు సంభవించినప్పుడు మీరు మీ ISPకి సైబర్ వేధింపు కాపీలను ఫార్వర్డ్ చేయడం ముఖ్యం. అండ్ సైబర్ బెదిరింపుకు ఒక సోషల్ మీడియా సైట్లో సంభవించినట్లయితే వాటిని వారికి నివేదించాలో లేదా నిర్ధారించుకోండి. సైబర్ బెదిరింపు అజ్ఞాత లేదా నకిలీ ఖాతాల్లో సంభవించినప్పటికీ మీరు దాన్ని నివేదించాలి. అనేక సార్లు ISP పోలీసుల పాటు ఎవరు సందేశాలను పోస్ట్ లేదా పంపడం ఎవరు డౌన్ ట్రాక్ చేయవచ్చు. గుర్తుంచుకోండి, మీ బిడ్డ సైబర్ బెదిరింపుతో ఉండవలసిన అవసరం లేదు. అనేక సార్లు సైబర్ బులీస్ తగిన అధికారులను నివేదించినట్లయితే దానికి ముగింపు పెట్టకుండా సుదీర్ఘ మార్గంలో సాక్ష్యాలను స్పష్టంగా వెల్లడించండి. ఏ బెదిరింపులొచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించండి. మరణం యొక్క బెదిరింపులు, భౌతిక హింస యొక్క బెదిరింపులు, ఆత్మహత్యకు సూచనలను వెంటనే నివేదించాలి. జాతి, మతం లేదా వైకల్పం

మీ బిడ్డ సైబర్ బెదిరింపుతో ఉండవలసిన అవసరం లేదు. అనేక సార్లు సైబర్ బులీస్ తగిన అధికారులను నివేదించినట్లయితే దానికి ముగింపు పెట్టకుండా సుదీర్ఘ మార్గంలో సాక్ష్యాలను స్పష్టంగా వెల్లడించండి. ఏ బెదిరింపులొచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించండి. మరణం యొక్క బెదిరింపులు, భౌతిక హింస యొక్క బెదిరింపులు, ఆత్మహత్యకు సూచనలను వెంటనే నివేదించాలి. జాతి, మతం లేదా వైకల్పం ఆధారంగా వేధింపును కలిగి ఉన్న ఏవైనా సుదూర సమయాల్లో కొనసాగే ఏ వేధింపులను కూడా నివేదించాలి. ఈ సంఘటనల్లో పోలీసులు ప్రస్తావిస్తారు. కమ్యూనికేషన్ కట్ చేయండి. ప్రస్తుత సోషల్ నెట్వర్కింగ్ ఖాతాలను రద్దు చేసి కొత్త ఖాతాలను తెరవండి. సెల్ ఫోన్ ద్వారా సైబర్ బెదిరింపు జరుగుతున్నట్లయితే మీ పిల్లలు సెల్ నంబర్ ని మార్చండి. అప్పుడు మీ పిల్లలు కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, ఇమెయిల్ ఖాతాలు, తక్షణ సందేశం మరియు సెల్ ఫోన్ల నుండి సైబర్ బులీస్ ని బ్లాక్ చేయండి. సైబర్ బులీస్ కి మీ బిడ్డను సంప్రదించడం చాలా కష్టమవుతుంది. అప్పుడు సైబర్ బెదిరింపు యొక్క ప్రభావాలను గుర్తించి తెలుసుకోండి. సైబర్ బులీకి గురైన పిల్లలు అనుభవించిన అనేక రకాల ప్రభావాలు అనుభవించబడతాయి. మరి ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కలిగినప్పుడు వారేదో సైబర్ బులీయింగ్ కి విక్టిమ్ అయినట్టు గుర్తించండి. సైబర్ బులీయింగ్ కి విక్టిమ్ అయిన పిల్లలని నయం చేయడంలో సహాయపడటానికి ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ సేవలను అందుకోండి. మీ పిల్లల్లో మానసిక స్థితుల్లో మార్పులు, నిద్ర అలవాట్లు లేదా ఆహారపు అలవాట్లు గమనించవచ్చు. సైబర్ బెదిరింపులు ఉన్న కాలేజీ విద్యార్థులు కూడా వెలుపల సహాయం పొందాలి. టెక్నాలజీని ఎక్కువ వాడకుండా చూసుకోండి. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ తో ఇతరులతో సంభాషించే అతి ముఖ్యమైన మార్గాల్లో ఒకటి. కమ్యూనికేషన్ కోసం ఆ ఎంపికను తీసేస్తే వారి ప్రపంచం నుండి ఏకాంత మరియు వైదొలగాలని భావిస్తారు. ఇది ఒంటరితనం యొక్క భావాలను మరింత పెంచుతుంది. దానికి బదులుగా ఆన్లైన్ ప్రవర్తనలను మార్చండి. సరిహద్దులు ఏర్పాటు చేయండి అండ్ ఆన్లైన్ పరిమితి చేయడం ద్వారా మీ పిల్లల పరిస్థితిని నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, కొన్ని రీసెర్చర్స్ చేశారు. ఆ పరిశోధనలో ఏం తేలిందంటే చాలా మంది పేరెంట్స్ పిల్లల బెదిరింపును రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వారు తమ ఫోన్ లేదా కంప్యూటర్ కోల్పోతారనే భయంతో ఉన్నారు. బదులుగా ఇది మీ పిల్లలను దెబ్బతీయటం అని గుర్తుంచుకోండి. కానీ పిల్లలు చాలా మటుకు ఏంటంటే ఏదన్నా సైబర్ బులీయింగ్ అయినప్పుడు తొందరగా పేరెంట్స్ కి చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ కోల్పోతారేమో, కంప్యూటర్ కోల్పోతారేమో, ఇతరులు ఏమనుకుంటారు అని. కానీ పిల్లలు కూడా ఏంటంటే ఇలా చిన్న చిన్న విషయాలు పేరెంట్స్ తో షేర్ చేసుకుంటే పేరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ దట్ దే హ్యావ్ టు టేక్ ద చైల్డ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. తొందర తొందరగా తిట్టేసి, వాళ్ళని కొట్టేసి, అందరి ముందు ఇన్సల్ట్ చేసే పిల్లలు ఎప్పుడు కూడా నిజం చెప్పరు. అందుకే వాళ్ళని ఏంటంటే కొంచెం ఎఫెక్షనేట్ గా మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని కాపాడాలి. ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆన్లైన్ సైబర్ బులింగ్ అండ్ హౌ టు అవాయిడ్ యువర్ చైల్డ్ ఫ్రమ్ ఇట్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media.

మీరు ఇంతవరకు తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

0: आकाशवाणी के 90 गौरवशाली वर्ष अटूट विश्वास अनवरत साथ।
1: जीआरपी ज्वेलर्स समर्पिस्तुंदी गोल्ड एक्सचेंज मेला। పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగులో తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి.
5: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
6: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
7: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ఆకాశవాణి at 90 90 సాల్ కి ఆవాజ్, దిల్ సి దిల్ తక్ నాన్ స్టాప్ ధమాల్. పురాని యాదే నయా జోష్ హై, దేశ్ కా రేడియో అబ్ భీ బాస్ హై. ఆకాశవాణి కే గౌరవమయీ 90 సాల్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800

0: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో రాయలసీమ జానపదుల బాలగేయాల గురించి డాక్టర్ వి కృష్ణవేణి గారి ప్రసంగం మీరు వింటారు.
1: నా పేరు డాక్టర్ వి కృష్ణవేణి, తెలుగు విభాగాధిపతి, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల, తిరుపతి. నేను ఈరోజు మాట్లాడబోయే అంశం రాయలసీమ జానపదుల బాలగేయాలు. తెలుగు జానపదులు ఆసురచనతో, మౌఖిక ప్రచారంతో, పునరావృత పదాల కూర్పుతో మనకు వారసత్వ సంపదగా బాలగేయాలను అందించారు. వాటిని నేటికీ మనం ఎంతో ఆనందంగా పాడుకుంటూ ఉన్నాం. సులభ పద్ధతిలో జీవితాంతం గుర్తుండే చిన్న చిన్న మాటల్ని పాటలుగా పాడుకున్నారు జానపదులు. మౌఖిక ప్రచారం వలన వాటిలో కొన్ని మార్పులు, చేర్పులు, కూర్పులు జరిగి ఉండవచ్చు. అయినా ఆ మట్టి వాసన గుబాళింపు నేటికీ పదిలంగా ఉంది. ప్రాంతాల వారీగా మాండలిక పద సమూహంలో విభిన్నంగా ఉండే రాయలసీమ జానపద గేయాలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ రాయలసీమ జానపద గేయాల్లో కూడా బాలగేయాలు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందులో మొదటి కోవుకు చెందినవి లాలిపాటలు. శిశుర్వేతి పశుర్వేతి వేతి గాన రసం ఫనిహి అన్నది అందరూ అంగీకరించాల్సినటువంటి అంశం. భూమి మీదకు బిడ్డ బయటికి వచ్చిన రోజు నుండి పాటకు పరవశించి మైమరచి పోతుంది. అందులోనూ ఏ కావి రాయనటువంటి జోలాలి అనే పదాలు వినగానే ఎంతటి ఏడుపైనా పిల్లలు అట్టే ఆపేస్తారు. పద కవితా పితామహుడైన అన్నమయ్య సైతం ఈ పదాలను తీసుకొని ఆ శ్రీనివాసుని పవలింపు పాట వ్రాశాడంటే జానపద బాలగేయాలకు ఉన్న ప్రత్యేకత అర్థమవుతుంది. అన్నమయ్య రాసినటువంటి ఈ కీర్తన ఇలా ఉంది. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద అంటూ స్వామికి లాలిపాడుతూ, నందుని ఇంటాను చేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందముగా వారిండ్ల ఆడుచుండంగా మందలకు దొంగ మా ముద్దురంగా అంటూ లాలితో మురిపించాడు అన్నమయ్య. ఇంకా ఈ కీర్తనలో, పాలవారాశిలో పవలించినావు బాలుగా మునులకు అభయమిచ్చినావు మేలుగా వసుదేవు కుదయించినావు బాలుగా యుండి గోపాలుడవైనావు అట్టుగట్టిగా మీగడ తిన్నాడే పట్టి కోడలు మూతిపై రాసినాడే అట్టి తిననని అత్త వాడగా విన్నాడే గట్టిగా ఇది దొంగ కొట్టమన్నాడే జో అచ్యుతానంద అంటూ ఈ కీర్తనలో బాలకృష్ణుని నిద్రపుచ్చే పాటగా అతని లీలా వినోదాన్ని రాయలసీమ పదాల సమాహారంగా రచించారు అన్నమయ్య. ఈ పాట అర్థాన్ని పరిశీలిస్తే అచ్యుత అంటే నాశనము లేనివాడు, ముకుంద, గోవింద, మాధవ, అచ్యుత మొదలైనవి శ్రీమన్నారాయణుడి యొక్క నామాలు. జోజో అంటే నిద్రపో స్వామి అని అర్థం. శ్రీకృష్ణుడు నందిని ఇంటిలో చేరి గోపికల సేవలను అందుకుంటూ వారి ఇళ్లల్లో ఆడుతూ ఆవుల మందలకు కాపరిగా ఉన్నాడని ముద్దుగా అంటూ మురిపెంగా లాలించాడు అన్నమయ్య. ఇక రెండవ చరణంలో పాలరాశిలో పవలించిన పద్మనాభుడు మునుల కష్టాలను కంసుని వంటి వారి సంహారంతో రక్షిస్తానని అభయమిచ్చినట్లు చెబుతూ వసుదేవుని ఇంట బాలునిగా పుట్టి మధురలో పెరుగుతూ గోపాలునిగా వర్ణించినాడు. మూడవ చరణంలో శ్రీకృష్ణుని అల్లరి తుంటరితనాన్ని వివరిస్తూ ఉట్టిపైన కట్టిన మీగడను తిన్న కృష్ణుడు నిద్రిస్తున్న ఆ ఇంటి కోడలి మూతికి వెన్న రాశాడట. అత్త కోడలితో నీవే తిన్నావుగా అని అడిగితే చిన్ని కృష్ణుడు అవును ఈమె తినింది దొంగ కొట్టమన్నాడట. అంటే గోపికలతో బాలకృష్ణుడు ఆడినటువంటి ఆటలను ఈ కీర్తనలో వర్ణించాడు అన్నమయ్య. సహజమైన బాలల అల్లరికి అద్దం పట్టేలా శ్రీకృష్ణుని తుంటరితనాన్ని కళ్ళ ముందు దర్శింపచేశారు ఈ కీర్తనలో. ప్రతి తల్లి తన కొడుకును బాలకృష్ణునిగా భావిస్తుంది, అల్లరికి మురిసిపోతుంది. ఈ గేయం ద్వారా శ్రీకృష్ణుని అవతార రహస్యాన్ని అన్నమయ్య విపులీకరించారు. ప్రతి జీవి భగవంతుని అంశంగా భావించే మన కర్మభూమిలో శైశవ దశ నుండే జానపదులు ఇలాంటి జోలపాటలను బిడ్డ చెవికి చేర్చి జీవితంలో ఆచరించేలా పాడుకుంటున్నారు. ముక్తి మార్గంకు దారి ఎలా వేస్తున్నారో

అర్థం చేసుకోవచ్చు. మరొక రాయలసీమ ప్రసిద్ధ లాలిపాట ఈ విధంగా ఉంది. ఏడవకు ఏడవకు ఎర్రి నాగన్నా, ఏడిస్తే నీ కనులు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను, పాలైన కారవే బంగారు కనులో. ఊరుకో అమ్మాయి బుల్లేలు తావు, పండుకో అమ్మాయి పట్నాలు నీవి. ఏడుస్తున్న బిడ్డ ఏడుపు చూడలేని తల్లి ఆవేదన, ఏడుపు చూడలేనంటూ కన్నీళ్లు కాకుండా పాలు కారాలని కోరుకుంటుంది. బిడ్డ భవిష్యత్తులో ఉద్యోగాలు చేసి ఊర్లేళ్ళుతాలని, పట్నాలలో నివసిస్తుంది దీవిస్తూ ఈ పాట పాడుతుంది తల్లి. లాలి పాటల్లో ప్రత్యేకమైనటువంటివి ఊయల పాటలు. తల్లి పొత్తిళ్ల నుండి ఉయ్యాల చేరిన శిశువుకు పాడే ఊయల పాట ఈ విధంగా ఉంది. ఊగు ఊగు బసవన్న, ఉలవలు తినరా బసవన్న, ఆడుపాడు బసవన్న, అంకాలమ్మ గుడి వద్ద గంతులు వేయకు బసవన్న, ఉయ్యాలోయ్ చంపాలోయ్ ఊగాలోయ్. ఈ పాటలో బిడ్డ ఉలవలు తిని బసవన్నలా పనులు నేర్చుకోవాలని, ఆడి పాడాలని చెబుతూ గ్రామదేవత అంకాలమ్మ గుడి దగ్గర మాత్రం భయభక్తులతో ఉండాలని బోధిస్తుంది ఈ తల్లి. ఇక దశావతారాలను ఊయల పాటగా పాడుతూ ఇంటిలోని వారిని ఆ అవతారాలతో పోలుస్తూ ఉండే రాయలసీమ జానపద బాలగేయము బహుప్రసిద్ధం. ఇది అందరూ నేర్చుకోవలసినటువంటి పాట కూడా. మా పాప మామల్లు మత్స్యావతారం, కూర్చున్న తాతలు కూర్మావతారం, వరసైన బావలు వరాహావతారం, నట్టింట నాయత్త నరసింహావతారం, వాసిగల నామొగుడు వామనావతారం, పరమగురుదేవ పరశురామావతారం, రక్షించు మా అయ్య రామావతారం, బంటైన బంధువులు బలరామావతారం, బుద్ధితో మా చిట్టి బుద్ధావతారం, కలికితో మాయన్న కలికావతారం, వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు తండ్రి, చిట్టి నా కన్నోడు చిన్ని కృష్ణావతారం. ఈ పాటలో స్త్రీల సహజ గుణమైన పుట్టింటిపై మమకారాన్ని చూపుతూ వారినందరినీ కూడా సాధు అవతారాలతో, మెట్టింటి వారిని ఉగ్ర అవతారాలతో పోర్చడం ప్రత్యేకం. అందులోనూ నట్టింట నాయత్త నరసింహావతారం అని పాడుకోవటం జానపదుల యొక్క విశేషం. ఇక బాల్యదశ నుండి ఎదిగిన శిశువులు ఆటలు నేర్చుకుంటారు. పిల్లలను ఆడిస్తూ ఆటలు నేర్పుతూ పాడే జానపద గేయాలు రాయలసీమలో అనేకం ఉన్నాయి. ఏనుగు ఏనుగు నల్లానా, ఏనుగు కొమ్ములు తెల్లానా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు, ఇలాంటి జానపద గేయాల స్ఫూర్తితో గురజాడ వెంకట అప్పారావు గారు ఏనుగు పాటను రాసినటువంటి గేయాన్ని చూద్దాం. ఏనుగు ఎక్కి మనము ఏ ఊరెలదాము, ఏనుగు ఎక్కి మనము ఏలూరెలదాము, గుర్రమెక్కి మనము ఏ ఊరెలదాము, గుర్రమెక్కి మనము గుంటూరెలదాము, మోటరెక్కి మనము ఏ ఊరెలదాము, మోటరెక్కి మనము మోటూరెలదాము, విమానమెక్కి మనము ఏ ఊరెలదాము, విమానమెక్కి మనము వెయ్యిళ్ళు చూద్దాము. ఈ గేయంలో వివిధ వాహనాలు, ఊర్ల పేర్లను పిల్లలకు నేర్పించటం ప్రధానమైన ఉద్దేశం. మరో ప్రసిద్ధ గేయాన్ని జానపద వాణిలో పిల్లల కోసం రచించారు అమ్మదొంగ అనే గేయాన్ని పాలగుమ్మి విశ్వనాథం గారు. ఈ పాటను పరిశీలిద్దాం. అమ్మదొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అంటూ, అమ్మదొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ కలకలమని నవ్వుతూ కాలం గడిపే, నిన్ను చూడకుంటే నాకు బెంగ అని తల్లి పాడుతూ, కథ చెప్పేదాకా కంట నిదుర రాక, కథ చెప్పేదాకా నన్ను కదలనీయక, మాట తోచనీకా మూతి ముడిచి చూసేవు అమ్మదొంగ.

0: ఇంకా అంటూ, ఎప్పుడో ఒక అయ్య నిన్ను ఎగరేసుకుపోతే నీవు లేక నా మనసు నీవైపే లాగితే గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా అమ్మ దొంగ అంటూ, నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు, నీ నవ్వే నిన్ను వీడక ఉంటే అది చాలు, కలతలు కష్టాలు నీ దరికే రాక కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి అంటూ మాతృహృదయాన్ని వెల్లడించే ఈ గేయం విన్నవారికి కంటతడి రాక మానదు. ఈ గేయాన్ని నాలుగు భాగాలుగా పాలగుమ్మివారు రచించారు. మొదటి భాగంలో తన వెంట తిరుగుతూ, తనను ప్రశ్నలు అడుగుతూ, కలకలమని నవ్వుతూ కాలం గడిపే తన కూతురు బాల్యాన్ని ఆ తల్లి వర్ణించింది. ఇక రెండవ భాగంలో కొంచెం వయసు వచ్చిన తర్వాత కథలు వింటూ, కథలు చెప్పమని వేధిస్తూ విని నిద్రపోయే తన పాపను వర్ణించింది. మూడవ భాగంలో వివాహమైన కూతురు తన ఇంటి నుంచి భర్తతో అత్తవారింటికి వెళ్ళినప్పుడు కూతురితో తనకు కలిగిన ఎడబాటును తలుచుకొని బాధపడుతూ వర్ణించింది. ఇక చివరి భాగంలో తన కూతురు ఎప్పుడూ సుఖ సంతోషాలతో కలతలు కష్టాలు లేకుండా కలకాలం ఉండాలని తన ప్రేమను వ్యక్తం చేసింది. మూడు వయసుల్లోనూ, అంటే శైశవ బాల్య యవ్వనంలో, తన కూతురితో తన అనుభవాలను అనుభూతులను ఆ తల్లి నెమరవేసుకుంది. ఇక పిల్లలకు అన్నం తినిపిస్తూ ప్రతి తల్లి పాడే పాట చందమామ గేయం. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అనే ఈ గేయంలోని పదాలతో అన్నమయ్య వారు అందమైన కీర్తనను కూడా రచించారు. బాలగేయాల్లో వర్షం పాటలు అనేకమున్నాయి. వానా వానా వల్లప్ప, వాకిలి తిరుగు చల్లప్ప, తిరుగు తిరుగు తిమ్మప్ప, తిరగాలేను నరసప్ప. అలాగే మరో గేయం చూద్దాం. వానల్లు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా, నల్లన్ని మేఘాలు వానదేవుడా, చల్లంగ కురవాలి వానదేవుడా, మా ఊరి చెరువంత వానదేవుడా, ముంచెత్తిపోవాలి వానదేవుడా, కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా, గొప్పగా చేస్తాము వానదేవుడా, పచ్చనీ చేలంత వానదేవుడా, పంటల్లు పండాలి వానదేవుడా అనే పాట ప్రత్యేకమైనది. ఇక ప్రశ్న జవాబులతో కూడినటువంటి బాలగేయాలు కూడా ప్రసిద్ధమైనవి ఎన్నో ఉన్నాయి. ఎండలు కాసేదెందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేటెందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేదెందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేదెందుకురా, ప్రజలు బ్రతికేటందుకురా, ప్రజలు బతికేదెందుకురా, దేవుని కొలిచేటందుకురా, దేవుని కొలిచేదెందుకురా, ముక్తిని పొందేటందుకురా. ముక్తి అనే పదాన్ని బాల్యదశలోనే మెదడుకు అందిస్తున్నారు జానపదులు. ఆటపాటలు జానపదుల్లో కోకొల్లలు గేయాలు ఉన్నాయి. ఇందులో అమ్మాయిలు పాడుకునేటువంటివి, అబ్బాయిలు పాడుకునేటువంటివి, ఆటలతో కూడినటువంటి చాలా చాలా మనము చూస్తూ ఉన్నాం. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అనే పాట, ఒప్పుల కుప్ప ఒయ్యారి భామ, కాళ్ళాగజ్జ కంకాలమ్మ, గుడుగుడు గుంచెం గుండే రాగం, దాగుడు మూతల దండాకోర్, రింగ్ రింగ్ బిల్లా రూపాయి బిల్లా, బుజ్జిమేక బుజ్జిమేక ఎడకెళ్తివి, బుర్రపిట్ట బుర్రపిట్ట తుర్రుమన్నది, ఇలాంటి అనేక పాటలు ఉన్నాయి. ఈ విధంగా అనేక గేయాలను జానపదలు చిన్నప్పటి నుండే నేర్పడం వలన పిల్లల్లో మానసిక శారీరక ఉల్లాసం ఏర్పడుతుంది. అంతేకాకుండా తెలుగు భాష తీపితనాన్ని తరువాతి తరాలకి అందించిన వారం అవుతాము మనం కూడా నేర్పడం వలన. మాతృభాష పరిరక్షణకు ఈ విధంగా ముందడుగు వేద్దాం.
1: మీరింతవరకు రాయలసీమ జానపదుల బాలగేయాల గురించి డాక్టర్ వి కృష్ణవేణి గారి ప్రసంగం మీరు విన్నారు.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానున్న వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల మీరు వినవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

യുവവാണി യുവജനുള്ള കാര്യക്രമം. ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో మీరు వినబోయే అంశాలు ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అనంతరం ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: కోల్కతాలోని భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ నందు మైనింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ, ఇందులో E1 గ్రేడ్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 276 కలవు. ఇందుకుగాను అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. జనరల్ ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 60% మార్కులతో, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అభ్యర్థులకు కనీసం 55% మార్కులు ఉండాలి. దీనితో పాటు గేట్ 2025 ఈ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 ఏప్రిల్ 30 నాటికి 30 ఉండాలి. వేతనం బేసిక్ పే నెలకు 60,000 రూపాయలు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు 60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. ఎంపిక విధానం గేట్ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 2026 జూన్ 7 ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 2026 జూన్ 7 పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి. వెబ్సైట్ చిరునామా https://www.coalindia.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.coalindia.in.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: जीआरपी ज्वेलर्स समर्पिस्तुंदि गोल्ड एक्सचेंज मेला। పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. భారత ప్రాచీన విజ్ఞానం నుంచి అంతర్జాతీయ స్థాయి

క్రీడ వరకు అంతర్జాతీయ శక్తిగా అవతరిస్తున్న యోగా. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. 2036 ఒలింపిక్ క్రీడలకు గాను ఆతిథ్యమివ్వాలని భారత్ సన్నద్ధమవుతున్న తరుణంలో యోగాను ఒలింపిక్ క్రీడగా నిలిపేలా కృషి. భారత సాంస్కృతిక సమ్మోహన శక్తిగాను ఆరోగ్య సాధనంగాను ఆర్థిక అవకాశంగాను ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతున్న యోగా అని కేంద్ర మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. అహ్మదాబాద్లో జూన్ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రథమ ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 75 దేశాల నుంచి ప్రాతినిధ్యం ఇవ్వనుంది. జూన్ నెల 4 నుంచి 8 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్ నందు మొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ అంతర్జాతీయ పోటీని నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఛాంపియన్షిప్లో జరిగే 12 పోటీల్లో 75 దేశాల నుంచి సుమారు 500 మందికి పైగా పాల్గొంటారని అంచనా. ఛాంపియన్షిప్కు ముందే సభను ఉద్దేశించి కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ గారు మాట్లాడుతూ, యోగాను ప్రపంచానికి అందించింది భారతదేశమే. 5000 ఏళ్ల కిందట మన దేశం ఆవిష్కరించిన అమూల్య సంపద ఇది అని వ్యాఖ్యానించారు. యోగా ప్రాధాన్యాన్ని వివరిస్తూ, శారీరక మానసిక శక్తులు రెండింటినీ యోగా మనకిస్తుంది అన్నారు. యోగా ఇప్పుడు మంచి ఆరోగ్య సాధనంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన క్రీడగా మారిందన్నారు. యోగాకు పెరుగుతున్న అంతర్జాతీయ ఆదరణను ప్రస్తావిస్తూ, ప్రపంచ దేశాలని యోగాను స్వీకరించి దాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకోవడం ప్రారంభించాయి అని డాక్టర్ మాండవీయ గారు అన్నారు. భారత్లోని ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఈ దేశపు యోగా జ్ఞానం, సంప్రదాయం సజీవంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే క్రమంగా విస్తరిస్తున్న యోగా ప్రభావాన్ని వివరిస్తూ, నేడు యోగాసనాలంటే శారీరక మానసిక శ్రేయస్సుకు సాధనాలు మాత్రమే కాదు, మెరుగైన జీవనోపాధి మార్గంగాను ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక సమ్మోహన శక్తికి బలమైన ప్రతీకగాను ఎదుగుతోంది అని మంత్రి పేర్కొన్నారు. భారత సాంస్కృతిక శక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు ఈ ఛాంపియన్షిప్ ఒక గొప్ప అవకాశమని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి విధానపరమైన వ్యవస్థలో నమోదుతో పాటు యోగాసనాన్ని అంతర్జాతీయ క్రీడగా గుర్తించే దిశగా సమాఖ్య ఇప్పుడు కృషి చేయాలని మంత్రి కోరారు. 2036 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో డాక్టర్ మాండవీయ ఇలా వ్యాఖ్యానించారు. యోగా పుట్టిన మన దేశం 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు సన్నద్ధమవుతున్న తరుణమిది. తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై యోగాసనాన్ని ఒలింపిక్ క్రీడగా నిలిపేందుకు కూడా మేం అన్ని విధాలా కృషి చేస్తాం అని తెలిపారు.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు వింటున్నారు. పర్యావరణ హితం, మరింత ఇంధన సమర్థత, త్వరలోనే పట్టాలెక్కనున్న తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలు జింద్ సోనిపట్ మార్గంలో గంటకు 75 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేందుకు 1200 కిలోవాట్ల ఇంజిన్ సామర్థ్యంతో కూడిన 10 బోగుల రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ పరిణామంతో స్వచ్ఛమైన, సుస్థిరమైన రైలు కార్యకలాపాల కోసం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను వినియోగిస్తున్న అగ్రదేశాల సరసన చేరిన భారత్. పర్యావరణ హిత, సుస్థిర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపట్ మార్గంలోని 10 బోగీలు కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలుకు ఆమోదం తెలిపింది. ఈ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఇంజిన్ సామర్థ్యంతో పనిచేస్తూ గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికత హైడ్రోజన్ ఉపయోగించి ఒక రసాయన ప్రక్రియ ద్వారా విద్యుత్తును తయారు చేస్తుంది. దీనివల్ల సాంప్రదాయ డీజిల్ ఇంజిన్లలాగా ఇది పొగరాదు, కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటికి వస్తుంది. అందువల్ల పర్యావరణాన్ని పాడు చేసే సాంప్రదాయ డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలకు ఇది ఒక స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. పర్యావరణానికి ఎలాంటి హాని కలుగకుండా ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో హైడ్రోజన్ ఆధారిత రైలు వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా మంచి పరిష్కారం గుర్తింపు పొందుతున్నాయి. ఈ సరికొత్త సాంకేతికతను వినియోగిస్తున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి కొన్ని దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఈ సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ప్రస్తుతం ఇలాంటి రైళ్లను నడుపుతున్నాయి లేదా పరీక్షిస్తున్నాయి. ఈ హైడ్రోజన్ రైలు ప్రయోగం కోసం హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గాన్ని పైలట్ మార్గంగా ఎంపిక చేశారు. ఈ రైలుకు అవసరమైన హైడ్రోజన్ కోసం స్వదేశీ సాంకేతికతతో జింద్ వద్ద హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కంప్రెస్డ్ హైడ్రోజన్ వాయువును నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అవసరమైన అధికారిక లైసెన్సును పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థ PESO మంజూరు చేసింది. రైలుకు ఇంధనం నింపే ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా నమ్మకంగా, సురక్షితంగా సాగడం కోసం ఒక ప్రత్యేక హైడ్రోజన్ సంపీడన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. దీనికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని, అత్యవసర విడిభాగాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ప్రధాన వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే వాడుకోవడానికి వీలుగా మరో కంప్రెసర్ యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలను నివారించడం కోసం హైడ్రోజన్ తయారీ, నిల్వ, ఇంధనం నింపే కేంద్రాల వద్ద హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, అంటే లీకేజీని కనిపెట్టేవి, అలాగే ఫ్లేమ్ డిటెక్టర్లు, అంటే మంటలను గుర్తించే

ఇవి వంటి రకరకాల భద్రతా సెన్సార్లను కూడా అమర్చారు. ఇవి సరిగా పనిచేయడం కోసం వీటిపై దుమ్ము పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ శుభ్రం చేయనున్నారు. ఈ హైడ్రోజన్ రైలు హైడ్రోజన్ ప్లాంట్ను ఎలా నడపాలి, ఎలా పర్యవేక్షించాలనే విషయాలపై ఆర్డీఎస్ఓ ఆమోదించిన అధికారిక నిర్వహణ పుస్తకాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీలోని షకూర్ బస్తీ వద్ద ఏర్పాటు చేయబోయే ప్రత్యేక నిర్వహణ కేంద్రం కోసం అవసరమైన భద్రతా నిబంధనలు, క్రమబద్ధమైన తనిఖీలు, ప్రామాణిక నిర్వహణ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే శాఖ ఆమోదం ప్రకారం ఈ ప్రాజెక్టులో అత్యంత కఠినమైన భద్రతా కార్యాచరణ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం నింపే వ్యవస్థను 24 గంటలు నిరంతరం పర్యవేక్షిస్తారు. కీలకమైన పనుల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన ధృవీకరించిన సిబ్బందిని మాత్రమే నియమిస్తారు. క్రమబద్ధమైన తనిఖీలు, నిర్వహణ షెడ్యూళ్లను అమలు చేస్తారు. రైలు ప్రయాణం మొదలైన ప్రారంభ దశలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడానికి, అలాగే రైలు సజావుగా సాగడానికి శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు కూడా రైలులోనే ప్రయాణిస్తారు. ఈ ప్రాజెక్టు సరికొత్త ఆవిష్కరణలు, ఇంధన పొదుపు, పర్యావరణ హిత రవాణా వ్యవస్థల పట్ల భారత రైల్వే నిబద్ధతను చాటి చెబుతుంది. భారత్ నిర్దేశించుకున్న స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలకు బొగ్గు ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలనే జాతీయ ఆశయాలకు ఈ ప్రాజెక్ట్ ఎంతో మద్దతుగా నిలుస్తోంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు విన్నారు.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తమ పిల్లల జీవితాలలో, సమాజ శ్రేయస్సులో తల్లిదండ్రులు పోషించే కీలక పాత్రను గౌరవించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు చూపే నిబద్ధత, ప్రేమ, త్యాగాలను గుర్తించి గౌరవించడానికి ఈరోజు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 2012లో మొట్టమొదటి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పటి నుండి ప్రపంచం నలుమూలలా ఉన్న తల్లిదండ్రులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ఈ ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. టుగెదర్ ఫర్ పేరెంట్స్, అంటే తల్లిదండ్రుల కోసం కలిసి అనేది ఈ సంవత్సర ఇతివృత్తం. బాధ్యతాయుతమైన పెంపకాన్ని ప్రోత్సహించడానికి, సంతోషకరమైన పెంపకంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి కూడా ఈరోజును ఒక వేదికగా ఉపయోగిస్తారు. తల్లిదండ్రుల పెంపకం గురించి మరియు ఒకరి పెంపకం శైలుల నుండి మరొకరు నేర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలలో ప్రారంభమైన ఒక వేడుక. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 4వ ఆదివారం నాడు తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకోగా, దక్షిణ కొరియా 8వ తేదీన తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంది. ఐక్యరాజ్య సమితి 2012లో ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన జరుపుకోవాలని ప్రకటించింది. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం అనేది తమ పిల్లల భవిష్యత్తును నిర్మించడంలో తల్లి, తండ్రి లేదా సంరక్షకుని పాత్రను గుర్తించే ఒక ముఖ్యమైన కార్యక్రమం. పిల్లల సామాజిక, మానసిక, శారీరక అభివృద్ధిలో తల్లిదండ్రులు పోషించే ప్రధాన పాత్రను ఈరోజు గుర్తిస్తుంది. వారి నిస్వార్థ అంకిత భావానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులలో మంచి పెంపకం వారి యొక్క భావనను ప్రోత్సహిస్తుంది. తమ పిల్లలు పెరగడానికి భావోద్వేగ భరితమైన, ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని అందించడానికి వారు ప్రేరేపించబడతారు. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం రోజున కన్న తల్లిదండ్రులు, సవతి తల్లిదండ్రులు, బంధువులు, అలాగే దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో సహా సంరక్షకులందరినీ కృషిని గౌరవిస్తుంది. ఒక బిడ్డను పెంచడానికి తమ జీవితాలను అంకితం చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ఈరోజు గౌరవిస్తుంది. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులు అనేక రకాల బాధ్యతలతో కీలక పాత్ర పోషిస్తారు. పిల్లల ఎదుగుదల, కీలకమైన బాల్య దశలో వారికి అవసరమైన ప్రతి దాన్ని వారు

చేస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలలో ఏకాగ్రత, దృష్టి మరియు ఆత్మ నియంత్రణను పెంపొందించడానికి దోహదపడతారు. వారు విమర్శనాత్మక ఆలోచన, సానుభూతి, దృక్పథం, సంబంధాలను ఏర్పరచుకోవడం, సంభాషణను కూడా మెరుగుపరుస్తారు. తల్లిదండ్రులుగా మీకున్న వైఖరి నుండే మీ పిల్లలు మీరు చెప్పే మాటల కన్నా ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు ఎలాంటివారో వారు గుర్తించుకుంటారు అని జిమ్ హెన్సన్ చెప్పిన ఈ మాటలు పిల్లల జీవితంలో తల్లిదండ్రుల పాత్ర గురించి మనకు అవగాహన కల్పిస్తాయి. వారి ప్రభావం, ప్రాధాన్యతను సమర్థిస్తాయి. ప్రతి సంవత్సరం జూన్ 1న జరుపుకునే ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం పిల్లల జీవితాలలో, సమాజంలో తల్లిదండ్రులు, సంరక్షకులు పోషించే కీలక పాత్రను గౌరవిస్తుంది. ఈరోజు విద్యా కార్యక్రమాల ద్వారా బాధ్యతాయుతమైన పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. అన్ని రకాల సంరక్షణ రూపాలను వేడుకగా జరుపుకుంటుంది. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల ప్రభావం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మీరింతవరకు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.

వారు గుర్తించుకుంటారు అని జిమ్ హెన్సన్ చెప్పిన ఈ మాటలు పిల్లల జీవితంలో తల్లిదండ్రుల పాత్ర గురించి మనకు అవగాహన కల్పిస్తాయి. వారి ప్రభావం ప్రాధాన్యతను సమర్థిస్తాయి. ప్రతి సంవత్సరం జూన్ 1న జరుపుకునే ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం పిల్లల జీవితాలలో సమాజంలో తల్లిదండ్రులు సంరక్షకులు పోషించే కీలక పాత్రను గౌరవిస్తుంది. ఈరోజు విద్యా కార్యకలాపాల ద్వారా బాధ్యతాయుతమైన పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. అన్ని రకాల సంరక్షణ రూపాలను వేడుకగా జరుపుకుంటుంది. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల ప్రభావం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మీరింతవరకు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్జ్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంత్రం 6:30 మీరు వినబోయే అంశాలు, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, ఆ తర్వాత కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. ఇందులో సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:15 ఈరోజు రాత్రి వ్యవసాయ పాఠశాల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాల గురించి మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థలం వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం మీరు వినవచ్చు. ఈరోజు రాత్రి 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఈరోజు రాత్రి 8:00 తిరిగి 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు, 8:30

తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి 9 గంటలకు, ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి 9:15కు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఈరోజు రాత్రి 9:30 ఆపాత మధురాలు సినీ గీతాలు, రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఈరోజు రాత్రి 11 గంటలకు దేశభక్తి గీతాలు, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6 గంటలకు ప్రభాత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ స్వామివారి భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ కెకె రంగనాథాచార్యులు, 6:35 పొలం కబర్లు. రేపు ఉదయం 7 గంటలకు ప్రసార విశేషాలు. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సముద్ర గీతాలు, 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. 9 గంటలకు చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై శ్రీ జె నానిబాబు గారితో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఉదయం 10:15 12:10 1:30 తిరిగి 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. అనంతరం క్రీడా ప్రపంచం, 6 గంటలకు ప్రసార విశేషాలు. రేపు సాయంత్రం 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆ తర్వాత భక్తి కుసుమాలు, భక్తి గీతాలు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి తోటలు మరియు హోమ్ కంపోస్టింగ్ గురించి తిరుపతి వ్యవసాయాధికారి జె శశికళ గారి ప్రసంగం మీరు వినవచ్చు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రేపు రాత్రి 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు రాత్రి 8 గంటలకు తిరిగి 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు. రేపు రాత్రి 9:30 ఆపాత మధురలు సినీ గీతాలు. రేపు రాత్రి 10 గంటలకు హరికథ విజయవాడ కేంద్రం నుంచి, 11 గంటలకు దేశభక్తి గీతాలు. రేపు రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్లి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
2: ముద్దు, కొత్త కార్ గెలిచి కొనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్ గెలచుకుని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంధ్ర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరికంలో ఉన్న అన్ని కుటుంబాలకు చేయూతనందించి వారి ఆర్థిక అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి 3-4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాకినాడ జిల్లా చామవరంలో ఈ రోజు జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు మహిళలకు ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ
1: ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. తల్లికి వందనం. మా ఆడబిడ్డల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం, కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన డాక్రా సంఘాలు, మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్
0: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్ గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని సామాజిక మాధ్యమం పోస్టులో వెల్లడించారు. నగరంలోని సిరిపురం కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభం కాగా త్వరలోనే 12 అంతస్తుల అత్యాధునిక శాశ్వత భవనం సిద్దం కానుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంతో పరిపాలన వికేంద్రీకరణకు తోడ్పాటు లభించడంతో పాటు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ది, కొత్త ప్రాజెక్టుల అమలు, ప్రయాణీకుల సౌకర్యాల విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ఆధునిక జీవన శైలిలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే నినాదంతో ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి రాష్ట ప్రభుత్వం సన్నద్దమవుతోందని మంత్రి అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. యోగాను కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే ఈసారి యోగాడే ప్రచారం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంలా సాగిందని చెప్పారు. ఈ ఏడాది యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుందని మంత్రి వెల్లడిస్తూ
2: 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ వెస్టర్న్ బైపాస్ రోడ్ ఆ కృష్ణ దీని మీద చేయాలని, ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాని, పతంజలి గాని, ఈషా ఫౌండేషన్ గాని, విశ్వ ఆయుష్ పరిషత్ గాని, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకుని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, సంతోషకమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఇవాళ యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.
0: ఉపాధ్యాయ నియామకాల కోసం గత ఏడాది చేపట్టిన డీఎస్సీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణ, నియామకాల్లో ఎటువంటి రాజకీయ

ప్రమేయం లేదని తెలిపారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి తప్పుడు సర్టిఫికెట్స్ ను ఎవరు సమర్పించినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డీఎస్సీ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరిగిందని తెలిపారు. డీఎస్సీ ఎంపికలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తెలియజేశారు. ఇదిలా ఉండగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నినదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట వ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేపట్టింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్టలో పర్యటిస్తున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ముంబైలో ఆ రాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. రాష్టానికి వచ్చిన పెట్టుబడులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ది విధానాలను ఆయనకు తెలియజేశారు. మహారాష్ట ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను మంత్రి లోకేష్ ఫడ్నవీస్ ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని దుగ్ధసాగరం, పుల్లేరుగుడ్డి వలస, వంగురగుడ్డి వలస గ్రామాల మధ్య సుమారు 4,13,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం ప్రజలు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే వీలు ఏర్పడుతుందని అన్నారు. రాష్ట రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62,00,000 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంతర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
7: ఆకాశవాణి సమతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక పురుషోత్తం శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతి ఊ మిన్ ఔన్ లైన్ చ నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ సుదృఢీకర్తుం వార్తా అభవత్. భారత ఓమాన వ్యాపకార్థిక సహభాగితా సంధిః CEPA ఇతి అద్య క్రియాన్వితః అభవత్. అనేన భారతీయ నిర్యాతకేభ్యః ఓమానే ప్రతిశతం 98% విపణౌ శుల్కముక్త కార్యానుమతిః భవిష్యతి. ప్రధానమంత్రి స్వనిధి యోజనాయాః 6 వర్షపూర్తౌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ అనయా యోజనయా పథ వ్యవసాయిభ్యః ప్రగతేః నూతనావసరాః ప్రదత్తాః. పశ్చిమబంగాళస్య ముఖ్యమంత్రి శుభేందు అధికారి

0: सिद्धः अकुरुताम्। देशद्वयं सामुद्रिकक्षेत्रे मिलित्वा कार्यं करिष्यतः। वार्तायां द्विपक्षीयरक्षासहयोगविषये प्रगतिः समीक्षिता, यया सहभागितायाः नूतनमार्गस्य अन्वेषणं भविष्यति। जलशक्तिमन्त्री सी.आर. पाटिलः, विज्ञानप्रौद्योगिकीमन्त्री जितेन्द्रसिंहः च अद्य राजधान्यां नवदिल्ल्यां जलानुसन्धानविकाससम्बद्धाम् एकां कार्यशालाम् उद्घाटितवन्तौ। अत्रावसरे श्रीपाटिलः अवदत् यत् अस्यां कार्यशालायां जलसङ्कटस्य समाध्यानेषु व्यापकविचारविमर्शो विधीयते। अस्मिन् अवसरे जलशक्तिमन्त्रालयेन, इसरो इति भारतीयान्तरिक्षानुसन्धानसङ्घटनेन च जलसंसाधनानाम् आकलनाय, प्रबन्धनाय च उपग्रहाधारितानुप्रयोगम्, उन्नतप्रौद्योगिकीं च दृढयितुं सन्धिः हस्ताक्षरितः। व्यावसायिकप्रतिष्ठानेषु प्रयुज्यमानस्य 19 किलोग्रामभारमितस्य LPG इति वातिभाण्डस्य मूल्ये वृद्धिः सञ्जाता। परं गृहेषु प्रयुज्यमानस्य LPG इति वातिभाण्डस्य मूल्ये परिवर्तनं नैव कृतम्। अवधेयं यत् वैश्विकपरिदृश्ये तैलमूल्येषु अस्थिरताकारणेन इयं वृद्धिः जाता। पश्चिमेशियायां अमेरिका ईरानयोः गतिरोध अपि अपरं मूल्यवृद्धिकारणं वर्तते। वस्तुसेवाकरस्य सकलसङ्ग्रहः विगतमासे 3.2% संवर्ध्य 1,94,000 कोटिरूप्यकाधिकः अभवत्। विगते वर्षे मई मासे सङ्ग्रहः 1,88,000 कोटिरूप्यकाणि आसीत्। गतमासे केन्द्रीयवस्तुसेवाकरस्य सङ्ग्रहः 37,790,000 कोटिरूप्यकाणि, अपि च राज्यवस्तुसेवाकरस्य सकलसङ्ग्रहः 45,043,000 कोटिरूप्याणि आसत्। एकीकृतवस्तुसेवाकरस्य सङ्ग्रहः 1,50,090,900 कोटिरूप्यकाणि आसीत्। सर्वोच्चन्यायालयेन 5 न्यायाधीशानां नियुक्तिः कृता। अनेन सहैव मुख्यन्यायाधीशं समेत्य न्यायाधीशानां संख्या 37 संवृत्ता। विधिन्यायमन्त्री अर्जुनराममेघवालः सामाजिकसञ्चारपटले अवोचत् यत् राष्ट्रपतिना मुख्यन्यायाधीशस्य परामर्शानन्तरं सर्वोच्चन्यायालये 5 नूतनन्यायाधीशानां नियुक्तिः कृता। अवधेयं यत् केन्द्रप्रशासनेन विगते मासे 1 अध्यादेशं प्रस्तूय विधो संशोधनं कृतमासीत्। हांगकांग नगरे आयोजितायां 22तमायां एशिया महाद्वीपीयायां U20 एथलेटिक्स चैंपियनशिप इति स्पर्धामालिकायां भारतेन 10 स्वर्णपदकानि, 5 रजतपदकानि, 4 कांस्यपदकानि च समेत्य 19 पदकानि विजितानि। पदकतालिकायां भारतेन द्वितीयं स्थानं प्राप्तम्। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना 22तमायां एशिया महाद्वीपीयायां U20 एथलेटिक्स चैंपियनशिप इति स्पर्धामालिकायां 10 स्वर्णपदकानि समेत्य 19 पदकानि प्राप्तवद्भ्यः भारतीयदलेभ्यः वर्धापनानि प्रदत्तानि। प्रधानमन्त्रिणा उक्तं यत् इमे युवानः भारतस्य कीर्तिं विश्वस्तरे प्रापयितुं निरन्तरं प्रयत्नं कुर्वन्ति। एतेषाम् उज्ज्वलभविष्याय प्रधानमन्त्रिणा शुभकामनाः प्रदत्ताः इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం వింటారు. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్.

0: కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో, అన్ని వేళల్లో
4: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
3: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
4: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
3: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
4: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
5: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు.

ఆకాశవాణి అంటేనే ఉదయాన్నే ఆధ్యాత్మికత వెల్లివెరిసే ప్రసారాలు, మరోవైపు విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలు, సమాచారాన్ని అందించే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, రైతులకు ఉపయోగపడే వ్యవసాయ కార్యక్రమాలు, మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే సినీ, జానపద, లలిత గీతాల సమాహారం ఆల్ ఇండియా రేడియో. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ చాలా ఇళ్లలో రేడియో వినిపిస్తూనే ఉంటుంది. పాత జ్ఞాపకాలను తట్టి లేపుతూనే ఉంది. ప్రస్తుతం ఎఫ్ఎం ప్రసారాలు కారు, ఇతర వాహనాలు, సెల్ఫోన్లలో కూడా శ్రోతలను అలరిస్తున్నాయి. కథలు, కథానికలు, వినోదం, విజ్ఞానం, సంగీతం, ఆరోగ్యం, సమాచారం ప్రాతిపదికన అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని అలరిస్తోంది మన ఆకాశవాణి. సమాచార రంగంలో శక్తివంతమైన సాధనంగా ఇప్పటికీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది ఆకాశవాణి. సమాచార మార్పిడిలో ఒకప్పుడు ప్రధాన పాత్ర పోషించిన ప్రసార మాధ్యమం మన రేడియో. మారుతున్న కాలంతో పాటు రేడియో ప్రసారాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తుంది మన ఆకాశవాణి. విభిన్న కార్యక్రమాలతో అన్ని రకాల శ్రోతలను అలరిస్తోంది. వనితలకు, విద్యార్థులకు, యువకులకు, రైతులకు, అన్ని రకాల శ్రోతల కోసం విభిన్న అంశాలతో సరికొత్త కార్యక్రమాలను ప్రసారం చేస్తూ అందరినీ అలరిస్తోంది మన ఆకాశవాణి. ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ ప్రముఖ కవులు, కళాకారులు ఆకాశవాణితో తమ అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పటికీ రేడియోను వింటూ ఆ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆకాశవాణి ప్రసారాలకు శ్రోతల నుండి మంచి స్పందన లభిస్తోంది. శ్రోతల జీవితాలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ

0: శ్రోతల మనసుకు దగ్గరవుతూ వస్తుంది మన ఆకాశవాణి.
1: ఆకాశవాణి అట్ 90 సాల్ కి ఆవాజ్ దిల్ సి దిల్ తక్ నాన్ స్టాప్ ధమాల్ పురాని యాదే నయా జోష్ హై దేశ్ కా రేడియో అబ్ భి బాస్ హై ఆకాశవాణి కే గౌరవమయీ 90 సాల్.
0: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. ఇందులో సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. రాజేష్
1: సార్,
0: ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ కరోనా మహమ్మారి అంటే ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సూచనలు ఒకసారి టూకీగా మన శ్రోతలకు చెప్తే కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం.
1: అలాగే సార్, మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
0: అది ఎందుకంటే కరోనా అదొక వైరస్, దానికి చావు లేదు, నివారణ ఒకటే మార్గం. మనం ఏ రకంగా మన రోగ నిరోధక శక్తిని పెంచుకుంటామో అంతవరకు అది మన దగ్గరికి రాదు, మనం జాగ్రత్తలు తీసుకున్నంత వరకు మన దగ్గరికి రాదు. అది ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా ఉంటామో మన మీదకి వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి శ్రోతలందరూ. ఇక ఈ కార్యక్రమంలో మనం శ్రోతల ఉత్తరాలు సందేశాలు మనం పరిశీలిస్తే కార్యక్రమాలన్నిటి గురించి చాలా చక్కగా వివరంగా మన శ్రోతలందరూ రాశారు. ఇక గాయత్రి
2: సార్,
0: ఈ వారం ఉత్తరాలు చదువుతావా?
2: సార్, ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, కార్తిక, మోహిత్, సిద్ధార్థ్ లింగాలో రాస్తున్నారు. కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో తిరుపతి స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీరు ప్రసారం చేస్తున్న మీ మా కార్యక్రమాల్లో ఈ వారం మా అభిప్రాయాలు. మంగళవారం 26వ తారీఖు శుభోదయం వినిపించిన దేశభక్తి గీతం, తేనెల తీటల మాటలతో సాగిన గీతం దేశ ఔన్నత్యానికి ప్రతీక. ప్రభాత రేఖలు కార్యక్రమంలో ప్రతి మంగళవారం శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారి వ్యాఖ్యానంలో ఓ పాటసారి శీర్షికన విశాల ప్రపంచ పర్యాటక ప్రదేశాలలో చరిత్రలో వన్నెకెక్కి నిలిచి ఉన్న ప్రత్యేక ప్రదేశాల గురించి కార్యక్రమంలో వెల్లూరి కోట, అక్కడ కట్టడాలు, గుడి, గోపురాలు, ఎన్నెన్నో విషయాల్ని కళ్ళతో చూసినట్టుగా వర్ణనాత్మకమైన ఉపోద్ఘతంతో వారి వివరణ, సేవా దక్షతకు మా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వినిపించిన ప్రత్యేక పాట ఆస్మానాచే ఐ ఓ ధర్తీ. పిల్లలు, పెద్దలు, నాని, తాతలు ఆరుబయట కూర్చొని ఆకలింపుగా సందిట పెట్టుకొని వింటూ ఆనందించే సాధనం మన ఆకాశవాణి రేడియోనేననే అర్థంతో సాగిన పాట చాలా బాగుంది. ఎందరో మహామహులతో ప్రతి ఒక్కరి తీపి జ్ఞాపకాలు రేడియో పరిచయంగా వినిపిస్తున్న కార్యక్రమం మన తిరుపతి కేంద్రం ద్వారా విని ఆనందిస్తున్నాం. 27వ తారీఖు వైద్య విజ్ఞానం శీర్షికలో పక్షవాతం కారణాలు, దాని నివారణ, చికిత్స గురించి ఎస్వి రుయా హాస్పిటల్ న్యూరోసర్జన్ డాక్టర్ వి అనంతకుమార్ గారి ద్వారా శ్రీ సుధాకర్ మోహన్ గారి వివరణ పరిచయం, విలువైన సందేశం చాలా బాగుంది అంటూ రాస్తున్నారు సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, కార్తిక, మోహిత్, సిద్ధార్థ్ లింగాల.
0: చాలా సంతోషం రేడియో నాగేశ్వరరావు గారు, మీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారు, చాలా సంతోషం అండి.

0: మరి రేడియోనే మీ ఇంటి పేరుగా మార్చుకున్నారు, రేడియో నాగేశ్వరరావు. ఇదివరకు మాకు రేడియో అక్కయ్య, రేడియో చిన్నయ్య, రేడియో చిన్నమ్మ ఇలా ఉండేవారు మాకు స్టాక్ క్యారెక్టర్స్. అలాగే మీరు రేడియో నాగేశ్వరరావు చాలా అభిమానంతో మీరు పెట్టుకున్నారు, చాలా సంతోషం అండి. ప్రభాత రేఖల కార్యక్రమం, అలాగే 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమాలు, అలాగే వైద్య విజ్ఞాన కార్యక్రమం గురించి ఎంతో చక్కగా మీరు వివరించారు, చాలా సంతోషం. మీ కార్యక్రమాలు నచ్చాయి, చాలా సంతోషం అండి. అలాగే మీరు యాప్లో వింటున్నారు కాబట్టి యాప్ క్వాలిటీ కూడా మీరు మాకు తెలియజేస్తే బాగుంటుంది. చాలా చక్కగా ప్రతి కార్యక్రమం, అలాగే పాట గురించి కూడా మీరు వివరించారు, చాలా సంతోషం. మరి నాగేశ్వరరావు గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
1: మరొక ఉత్తరం సార్, ఇది అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమ్మరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య రాస్తున్నారు. కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమం చక్కగా నిర్వహిస్తూ, శ్రోతలు రాసిన ఉత్తరాలకు తిరిగి సమాధానాలు ఇస్తూ, శ్రోతలను ఆనందింపచేస్తున్న మీకు మా ధన్యవాదాలు. 24వ తేదీ మంగళవారం ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలు వినిపించారు. భక్తి గీతాలు బాగున్నాయి. మంగళవారం నాడు ఉదయం 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి విశేషాలను కొత్త వ్యాఖ్యాత మేడం గారు చక్కగా తెలిపారు. అలాగే 8:35 వరదగుడి కార్యక్రమంలో తెలుగు సినీ సాహితీ, సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జీవిత విశేషాలు చెబుతూ మేడం గారు వినిపించిన పాటలు, చెప్పిన మాటలు చాలా చాలా బాగున్నాయి. మేడం గారికి మా వందనాలు. అలాగే చిత్రలేఖ కార్యక్రమంలో కొత్త వ్యాఖ్యాత మేడం గారు శ్రోతలను అలరించి మంచి ఉత్తరాలను చదివిన మేడం గారికి మా ధన్యవాదాలు. 28వ తేదీ గురువారం నాడు రాత్రి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా మామిడి పంట సాగు వివరాల గురించి, జీవామృతం గురించి, ఎరువుల తయారీ విధానం గురించి రైతు డి సుధాకర్ రెడ్డి గారితో సాయి రఘునాథ్ చరణ్ అడిగిన ప్రతి ప్రశ్నకు రైతు చక్కటి సమాధానాలు అందించారు. చక్కటి కార్యక్రమాన్ని అందించిన తిరుపతి ఆకాశవాణికి, వినిపించిన మా రైతంగానికి మా ఆకాశవాణి రైతుల తరపున ధన్యవాదాలు. శుక్రవారం ఉదయం 6:35 పొలం కబుర్లు కార్యక్రమంలో సేంద్రియ ఎరువుల వల్ల కలిగే లాభాలను రైతాంగం కోసం మేడం గారు చక్కగా చెప్పారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతుకు కలిగే ప్రయోజనాల గురించి కూడా చక్కగా తెలిపారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఉదయం 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో గాయత్రి మేడం గారు మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి జీవిత విశేషాలు తెలిపారు. అలాగే 8:35 వరదగుడి కార్యక్రమంలో గాయత్రి మేడం గారు తెలుగు సినీ గాయని ఉషా గురించి వారు పాడిన పాటలను వినిపించారు. ఆమె పొందిన అవార్డు గురించి తెలిపారు. చక్కటి సుమధుర స్వరం ద్వారా గాయత్రి మేడం గారు మా శ్రోతల కోసం ఈ కార్యక్రమం అందజేశారు. మేడం గారికి మా ధన్యవాదాలు. అలాగే మేడం గారు 9:00 నుండి 10:00 చిత్రలేఖ కార్యక్రమంలో మంచి పాటలు వినిపించారు. పాటలన్నీ నచ్చాయి. మంచి పాటలు వినిపించిన గాయత్రి మేడం గారికి ప్రసారం చేసిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్. అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య.
0: చాలా సంతోషం పోలేరయ్య గారు. మీరు అనంతపురం జిల్లా నుంచి, అనంతపురం గ్రామం నుంచి, మీరు అనంతపురం ఊరు కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి రాస్తున్నారు, చాలా సంతోషం అండి. రేడియో కార్యక్రమాలంటే మీరు ఎంత అభిమానిస్తారో, అలాగే రేడియో సిబ్బంది పట్ల మీరు ఎంత అభిమానంగా ఉంటారో మాకు తెలుసు. ప్రతి కార్యక్రమం, అలాగే మన ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్లో ఉన్నటువంటి అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో కార్యక్రమాలను కూడా మీరు ఎంతో చక్కగా వింటారు. అలాగే మీ గ్రూప్లో, అంటే మీ శ్రోతల గ్రూపులో మా కార్యక్రమాలను రికార్డ్ చేసి మిగతా వాళ్ళు కూడా వినిపిస్తున్నారు. చాలా సంతోషం పోలేరయ్య గారు. భక్తి గీతాల గురించి, తర్వాత వరదగుడి గురించి, తర్వాత రైతుల కార్యక్రమాల గురించి మీరు ప్రత్యేకించి ప్రకృతి వ్యవసాయం ద్వారా మామిడి పంట ఎలా చేసుకోవచ్చో మనం సుధాకర్ రెడ్డి గారితో పరిచయం మనం ప్రసారం చేస్తాం. అది కూడా మీకు నచ్చింది, చాలా సంతోషం. పొలం కబుర్ల కార్యక్రమాలు మీకు నచ్చుతాయి. అన్ని కార్యక్రమాలు మీరు మెన్షన్ చేస్తారు ప్రభాత రేఖల దగ్గర నుంచి రాత్రి 11:00 కూడా అన్ని కార్యక్రమాలు మీరు మెన్షన్ చేస్తారు. చాలా సంతోషం పోలేరయ్య గారు. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే మరి యాప్ క్వాలిటీ కూడా మీరు మెన్షన్ చేసి చెప్తే

0: ఇంకా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ యాప్ని పరిచయం చేయండి. ఇంకా మరింతమంది శ్రోతలు, కొత్త శ్రోతలు ఈ కార్యక్రమం ద్వారా మీకు మాకు పరిచయం అవులాగన మీరే ప్రయత్నం చేయండి. చాలా ధన్యవాదాలు పులారే గారు. ఇలాగే మీరు మీ అభిమానాన్ని, మీ అభిప్రాయాలని మాకు తెలియజేస్తూ ఉండండి.
1: సార్, ఈ ఉత్తరం ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా రాస్తున్నారు. కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి తిరుపతి కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత సోమవారం సాయంత్రం ప్రసారమైన కేర్ ఆఫ్ ఆకాశవాణి శ్రోతల కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన మేడం గారికి, ఆరోగ్య సలహాలు అందించిన శ్రీ రాజేష్ గారికి మా అభిప్రాయాలకు చక్కగా ప్రేమపూర్వకంగా ఆప్యాయతతో జవాబులు అందించిన శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రతిరోజు ఏదో సమయంలో ఆకాశవాణి గురించిన సమాచారం అందిస్తున్న సిబ్బందికి మా నమస్తే. ఈ నెల 26వ తేదీ మంగళవారం హనుమాన్ భక్తి గీతాలు విని తరించాం. వరదగుడి శీర్షికన సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు అందిస్తూ, వారు రచనల గురించి వివరాలు అందిస్తూ, వారు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో వందల సినిమాలకు పాటలు రాసి సినీ రంగంలో ఒక బెస్ట్ రచయితగా సినీ రంగంలో సినీ ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారని వివరిస్తూ, వారి కలం నుండి చాలువారిన పలు పాటలు వినిపించి మమ్మల్ని ఆనందింపచేసిన మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. సాయంత్రం ప్రసారమైన వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాల శీర్షికన పచ్చి కొబ్బరితో పాయసం, అరటిపళ్ళు మొక్కజొన్న పిండితో చేసే వంటకం గురించి, బందర్ లడ్డు గురించి, మరో వంటకం కొబ్బరితో లడ్డు ఇత్యాది వంటకాల వివరాలను ఒకటికి రెండుసార్లు తెలియజేసిన శ్రీమతి జె. నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. వీలుంటే తయారు చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. సాయంత్రం ప్రసారమైన భక్తి గీతాలు విని తరించాం. 27వ తారీఖు బుధవారం ఉదయం ప్రసారమైన ఆల్బమ్ శీర్షికన 5 దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన మహానటుడు, నిర్మాత, రాజకీయ దురంధరుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు అందిస్తూ, వారు నటించిన చిత్రాలలోని పాటలు వినిపించి మమ్మల్ని ఆనందింపచేసిన శ్రీమతి జె. నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. సాయంత్రం ప్రసారమైన అన్నమయ్య పదమంజరి శీర్షికన వినిపించిన భక్తి గీతాలు విని తరించాం. కార్యక్రమంలో వేడుకొందామా అనే భక్తి గీతం మరీ మరీ నచ్చింది. గాయనీ గాయకులకు, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. 28వ తేదీ గురువారం సాయంత్రం ప్రసారమైన తోబుట్టువులు మరియు అన్నదమ్ముల దినోత్సవం సందర్భంగా చక్కటి సమాచారం అందించిన శ్రీమతి జె. నిర్మలా మేడం గారికి మా నమస్తే అంటూ రాస్తున్నారు సార్, ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా.
0: చాలా సంతోషం రఘుబీర్ సింగ్ గారు, సుగుణాబాయ్, రాధా, మున్నా, మీరు హేలాపురి నగరం నుంచి రాస్తున్నారు, చాలా సంతోషం. గత వారం కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమం దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ వారంలో జరిగిన అన్ని కార్యక్రమాలని మీరు మెన్షన్ చేస్తూ, ఆ కార్యక్రమాన్ని సమర్పించిన సమర్పకుల గురించి కూడా మీరు మెన్షన్ చేస్తూ మీ అభిమానాన్ని మాకు పంచుతూ ఉన్నారు, చాలా సంతోషం. భక్తిరంజన తర్వాత వరదగుడి, అలాగే పసందైన వంటకాలు మీరు చేసుకొని తింటున్నారో లేదో మరి చెప్పలేదు, వింటున్నారు అంతవరకే, మరి జాగ్రత్తగా చేసుకొని తినండి, బాగుంటే మాకు చెప్పండి, బాగాలేకపోతే ఎవరికి చెప్పకండి. ఇంకా మీరు కూడా చక్కగా మీ వింటున్నటువంటి యాప్ క్వాలిటీ కూడా మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు రఘుబీర్ సింగ్ గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానాన్ని, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తుండండి.
1: సార్, ఈ ఉత్తరం చిన్న గొట్టిగళ్ళు కోటబైలు నుండి ఈశ్వరయ్య మరియు వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. నమస్తే, మీ కార్యక్రమాలు చాలా బాగుంటాయి, మేం రోజూ వింటూ ఉంటాము అంటూ రాస్తున్నారు చిన్న గొట్టిగళ్ళు కోటబైలు నుండి ఈశ్వరయ్య మరియు వారి కుటుంబ సభ్యులు.
0: చాలా సంతోషం ఈశ్వరయ్య గారు, మీరు చిన్న గొట్టిగళ్ళు మండలం కోటబైలు గ్రామం నుంచి రాస్తున్నారు, చాలా సంతోషం. మీ కార్యక్రమాలు చాలా బాగుంటాయి, రోజు వింటాము అని ఒక ముక్కలో రాసి పడేశారు, చాలా సంతోషం. అయితే మీరు నెక్స్ట్ ఉత్తరంలో వివరంగా రాయండి ఏ ఏ కార్యక్రమాలు మీకు నచ్చాయి.

0: ఏ కార్యక్రమం ఇంకా ఎలా ఉంటే బాగుండేది అని కూడా మీకు రాయండి. మీరు ఎలా వింటున్నారు, రేడియోలో వింటున్నారా లేకపోతే యాప్లో వింటున్నారా, అది కూడా మాకు తెలియచేయండి. ధన్యవాదాలు ఈశ్వరయ్య గారు.
1: సార్, ఈ ఉత్తరం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కుక్కరాజుపల్లి పంచాయతీ రేకులకుంట నుంచి చిటికి శివరామిరెడ్డి రాస్తున్నారు. సార్, ఒక విన్నపము. మన తిరుపతి కార్యక్రమాలన్నీ బాగున్నాయి, కానీ తెల్లవారి 8:30 నుండి 9 వరకు లేదా 9:30 వరకు ప్రతిరోజు ఏదో ఒక సంగీతం వినిపిస్తే చాలా బాగుంటుంది అని మా విన్నపము. 25 ముందు కడప కేంద్రం వారు, మిగతా కేంద్రాల వారు ప్రతిరోజు సంగీతం వినిపించేవారు. ఈ సాంప్రదాయాన్ని మన కేంద్రం వారు కూడా పాటిస్తారని సవినయంగా విన్నవించుకుంటున్నాము అంటూ రాస్తున్నారు సార్. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కుక్కరాజుపల్లి పంచాయతీ రేకులకుంట నుండి చిటికి శివరామిరెడ్డి.
0: చాలా సంతోషం. చిటికి శివరామిరెడ్డి గారు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కుక్కరాజుపల్లి పంచాయతీ రేకులకుంట, పిన్కోడ్ కూడా ఇస్తే బాగుండేదేమో, చక్కగా ఉత్తరం రాయడానికి వీలుగా ఉండేది. ఎంతో వివరంగా ఎంతో రాసుకున్న విన్నపం అని ఏదో తాలూకా ఆఫీస్లోనో కలెక్టర్ ఆఫీస్లోనో ఏదో అర్జీ పెట్టినట్టు రాశారు మీరు. మరి అంతగా రాయనక్కర్లేదు, మీరు మీకేం కావాలో అది రాస్తే చాలు. ఇదివరకు మిగతా కేంద్రాల వారు ప్రతిరోజు సంగీతం వినిపి కరెక్టేనండి. మరింటే సమయభావాన్ని బట్టి మిగతా కార్యక్రమాలను కూడా ఇన్కార్పొరేట్ చేయాలి కాబట్టి ప్రతి శనివారం ఉదయం 8:35 కన్నడ సంగీతం కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. అలాగే శనివారం ఆదివారం రాత్రి 10:00 నుంచి 11:00 వరకు శాస్త్రీయ సంగీతం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అలాగే సోమవారం రాత్రి 10:00 నుంచి 11:00 వరకు కన్నడ శాస్త్రీయ సంగీతం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. మీకు సంగీత కార్యక్రమం అంటే చాలా మక్కువలాగా అనిపిస్తోంది, మరి ఇప్పుడు నేను చెప్పిన వివరాలు మీరు నోట్ చేసుకోండి. తప్పనిసరిగా మనకు సమయం దొరికినప్పుడు, ప్రత్యేకమైన అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం కన్నడ సంగీత కార్యక్రమం మనం ప్రసారం చేస్తాం. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు.
1: సార్, ఈ ఉత్తరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద, వేణుగోపాల్, లిఖిల్ రాస్తున్నారు. రాజశ్రీ స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారికి, శ్రీమతి జె నిర్మల, డి సాయి రఘునాథ్ చరణ్, రాజేష్, చందనమధురి, గాయత్రి, మంజుల, శివరంజని, భారతి, శ్రీలక్ష్మి, జోష్న, ఇంద్రజ తదితర కొత్త వ్యాఖ్యాతలందరికీ శుభాభినందనలు. సార్, మీ మా అభిమాన కేంద్రం నుండి May 19 మంగళవారం సాయంత్రం ప్రసారంలో 5 ప్రసారమైన వనితాలోకంలో పసందైన వంటకాల శీర్షికన నిర్మలా మేడం గారు సరికొత్త వంటకాల తయారీ విధానాన్ని 1-2 వివరించి చెప్పిన తీరు ప్రశంసనీయం. అరటికాయ మసాలా వడ, అరటికాయ 65, పచ్చి అరటికాయలతో పచ్చడి, అరటికాయ చిప్స్, వంటల తయారీ విశ్లేషణ, సాధించిన విజయాలు నిర్మలా మేడం గారికే సొంతం అని భావించవచ్చు. వంటల సాంకేతికత, దాన్ని మించిన అంకిత భావం, భావుకత అరుదైనవి. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన నిర్మలా మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. May 6 8:35 ప్రసారమైన ఆల్బం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్మలా మేడం గారు చక్కని వ్యాఖ్యానంలో సినీ దర్శకులు దాసరి నారాయణరావు గారి సినీ ప్రస్థానం వివరిస్తూ, దాసరి గారు 1980 బుచ్చిబాబు, 82 మీగ సందేశం చిత్రాలకు దర్శకత్వం వహించారని, స్వర్గం నరకం, రాధమ్మ పెళ్లి, ప్రేమాభిషేకం, తాతామనవుడు చిత్రాలు మంచి పేరు తెచ్చారని ఎన్నో విషయాలను నిర్మలా మేడం గారు సోదాహరణలతో వివరించిన తీరు ప్రశంసనీయం. కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు గారులు దాసరి శిష్యులే. వినిపించిన చిత్రగీతాలన్నీ వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా తాతామనవుడు చిత్రంలో వి రామకృష్ణ పాడిన అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అను చిత్రగీతం ఈ కార్యక్రమానికి హైలైట్. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన నిర్మల మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులకు మా కళాంజలులు. అలాగే ఇటీవల ప్రసారమైన కార్యక్రమాలు, సినీ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించిన చిత్రాల పేర్లను నిర్మలా మేడం గారు చక్కని చిత్రగీతాలతో సమర్పించారు.

ఈ కార్యక్రమం ఆల్బం శీర్షికన ప్రసారమైంది. మేడం గారికి అభినందనలు. అలాగే 15వ తారీఖు ఉదయం 8:35 ప్రసారమైన వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో రామ్ పోతినేని జీవిత విశేషాలను కొత్త మేడం గారు వివరిస్తూ చక్కని వినసంపైన చిత్రగీతాలను వినిపించారు. మేడం గారికి ప్రసారం గావించిన ఆకాశవాణి కార్యనిర్వాహకులకు మా అభినందనలు. అలాగే 20వ తారీఖు ఉదయం 8:35 ప్రసారమైన ఆల్బం

0: అతనికి రాకముందు కన్యాశుల్కం నాటక ప్రదర్శనలు చేసేవారని, అందులో గిరీశం పాత్రలో ప్రేక్షకుల మన్నలను పొందారని, శంకరాభరణం హీరో జేవి సోమయాజులు సోదరుడవుతారని 1933 మే 20న విజయనగరంలో రమణమూర్తిగారు జన్మించారని, కెబి తిలక్ దర్శకత్వం వహించిన ఎమ్మెల్యే చిత్రంలో రమణమూర్తిగారికి నటుడిగా తొలి అవకాశం దక్కిందని, ఇలా ఎన్నో విషయాలను నిర్మలా మేడం గారు చక్కగా వివరించారు. అంతేకాక రమణమూర్తిగారు అనురాగాలు, సిరిసిరి మువ్వ, అమాయకురాలు, సభాష్ రాముడు, ఆకలి రాజ్యం తదితర చిత్రాలలో మంచి పేరు తెచ్చుకున్నారన్న విషయాలు మేడం గారు వివరించిన తీరు శ్లాఘనీయం. కార్యక్రమంలో వినిపించిన చిత్రగీతాలు వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా బాబా మర్దల్లు చిత్రంలో ఎస్ జానకి గారు ఆలపించిన నీలిమేఘాలలో గాలి కెరటాలలో అను పాట ఈ కార్యక్రమానికి హైలైట్. మరియు అన్నపూర్ణ వారి మాంగళ్య బలం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు రమణమూర్తి గారికి నటించే అవకాశం కలిగించారు. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన నిర్మలా మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులకు పేరు పేరున అభివాదములు అంటూ రాస్తున్నారు సార్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద, వేణుగోపాల్, లిఖిల్.
1: చాలా సంతోషం జల్లి కృష్ణమూర్తి గారు, వేణుగోపాల్, లిఖిల్, మీరు మీదైన శైలిలో ఉత్తరాలు మాకు రాస్తూ ఉంటారు. చక్కగా స్కెచ్ పెన్స్ తోటి ఏ పేరుకు ఏ కలర్ స్కెచ్ పెన్ వాడాలో ఆ స్కెచ్ పెన్ వాడుతూ ఆ కలర్ వాడుతూ చక్కగా అన్ని కార్యక్రమాల గురించి మరి ప్రస్తావిస్తూ వారిని అభినందిస్తూ మీరు రాస్తారు. చాలా సంతోషం అండి కృష్ణమూర్తి గారు, మీ ఓపికకి చాలా చాలా ధన్యవాదాలు. మీ ఓపిక ఇప్పుడున్న తరం వారికి లేదు. మీకున్న ఓపికలో ఒక 10% ఉన్నా కూడా ఇప్పుడున్న తరం ఎంతో అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పసందైన వంటకాలు మీ ఫేవరెట్ ప్రోగ్రాం, అలాగే చిన్నపిల్లల కార్యక్రమం బాలానందం కూడా మీ ఫేవరెట్ ప్రోగ్రాం, కాబట్టి మీరు ఆ కార్యక్రమాలను ఎక్కువగా మెన్షన్ చేస్తూ ఉంటారు. అరటికాయ మసాలా వడ, అరటికాయ 65, పచ్చి అరటికాయతో పచ్చడి, అరటికాయ చిప్స్, ఇవన్నీ మీరు చేసుకొని తిని మాకు చెప్పండి. బాగుంటే మిగతా వాళ్ళు చెప్పండి, బాగాలేకపోతే మాకు చెప్పండి. చక్కగా రాస్తున్నారు కృష్ణమూర్తి గారు. దాసరి నారాయణరావు గారి జీవిత విశేషాలతో కూర్చుని కార్యక్రమం, అలాగే ఎంఎస్ రాజు గారి జీవిత విశేషాలతో కూర్చుని కార్యక్రమం మీకు నచ్చింది, చాలా సంతోషం. అలాగే మీరు గతంలో నేను ఒకసారి అడిగాను, ఈ లిఖిల్ అని పేరు రాస్తున్నారు, ఈ లిఖిల్ అంటే అర్థం చెప్పమని చెప్పాను, అది మర్చిపోయి మిగతా అని రాస్తున్నారు. ఈసారి ఉత్తరంలో ఖచ్చితంగా మాకు ఆ పేరుకి అర్థం చెప్పండి. లిఖిల్ అంటే ఎవరు, ఆ పేరుకి సంబంధించినటువంటి వివరాలు తప్పనిసరిగా మాకు నెక్స్ట్ ఉత్తరంలో రాస్తారని భావిస్తున్నాం. మరి ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తప్పనిసరిగా తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు రాజేష్
2: సార్.
1: ఇక మనం ముగించే ముందుగా శ్రోతలకు ఆరోగ్య సూత్రాలను మరొకసారి చెప్తే బాగుంటుంది.
2: ఓకే సార్. మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా సబ్బుతో కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలా మంచిది సార్.
1: చాలా బాగుంది. అయితే మరి మన కార్యక్రమానికి ఉత్తరాలు రాయాలంటే ఏమేమి, మరి చిరునామా, అలాగే మన ఈమెయిల్ అడ్రస్, ఇంకా వాట్సాప్ నంబర్ కూడా చెప్తే మన శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకోవచ్చు.
2: అలాగే సార్. శ్రోతలు మనకు ఉత్తరాలు రాయాలంటే ఈ అడ్రస్కు రాయాల్సి ఉంటుంది. కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. అలాగే ఈమెయిల్ ద్వారా ఉత్తరాలు రాయాలంటే మా ఈమెయిల్ అడ్రస్ AIRTPTYLETTERS అంటే లెటర్స్ @gmail.com. మరొకసారి AIRTPTYLETTERS లెటర్స్ @gmail.com. ఉత్తరాల ద్వారా మీకు రాయడం వీలు కానప్పుడు శ్రోతలు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 877224-6605, 877224-6605.

0: నాలుగు ఆరు ఆరు సున్నా ఐదు. ఇవి శ్రోతలు మా చిరునామాకు సంబంధించిన వివరాలు.
1: చాలా సంతోషం. మరి రాజేష్, ఇక శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకుందామా?
0: సెలవు తీసుకుందాం సార్. నమస్కారం.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం విన్నారు. ఇందులో సమాధానాలను అందించిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10. సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30. వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కాస్తుంది. మరొక దక్షిణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరునేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.

0: మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2 బిలియన్ డాలర్లకు పైగా ఉందని మిస్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్తో రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ద వారసత్వంపై ఆధారపడిన ఇరు దేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరు దేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
1: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరు నేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1.22 కోట్లకు పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
2: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले 3 दिनों में 1.21 करोड़ बुकिंग्स रिसीव हुई हैं, उसके अगेंस्ट 1.22 करोड़ डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है.
0: రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి 1 ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసన మండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

0: ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సీబీటీ మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారు.
3: ఆకాశవాణి వింటున్న శ్రోతలకు నా నమస్కారం అండి. మన రాష్ట్రంలో సుమారుగా 15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. అయితే ప్రస్తుతము సార్వాకి మనకి ముందుకెళ్తున్నాం కాబట్టి సార్వాలు అంటే ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మన రాష్ట్రంలో ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఎలినో అనే మాట. ఈ ఎల్నినో ప్రభావం వల్ల సాధారణ వర్షపాతం కన్నా 8% తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు మనకి వాతావరణ శాఖ వాళ్ళు. కాబట్టి దీన్ని అనుసరించుకుని నీటి లభ్యత ఉన్నప్పుడే మన వరి సాగుకి వెళ్ళాలి. మనకంటే ప్రధానంగా మనకి జూన్లో ఎక్కువగా వరి సాగు వేస్తుంటారు. అలాగే మనకి నెల్లూరు దక్షిణ మండలంలో ఎడగారు వరి అనేది ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు స్వల్పకాలిక రకాలను కొంతమేర సాగు చేస్తారు. అయితే జూన్ మాసంలో వేసుకున్నప్పుడు పల్లపు ప్రాంతాల్లో మనకి దీర్ఘకాలిక రకాలు అంటే నీళ్ళు నిలబడే పల్ల ప్రాంతాల దీర్ఘకాలిక రకాలు అంటే 140 నుంచి 150 రోజుల కాల పరిమితి రకాలు వేసుకోవడం మంచిది. అది మామూలు సాగు కానీ లేదా యథ పద్ధతిలో కానీ సాగు చేయవచ్చు. అయితే నీరు ఉంటే యథ పద్ధతిలో వర్షాధారంగానే సాగు చేస్తుంటారు. అయితే వర్షం ఒక వర్షం ఉంది మళ్ళా ఇంకో వర్షానికి ఇంకొక 20 రోజుల గ్యాప్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. సో వర్షము మనకి వస్తుందా అనేది సూచన ప్రకారము వర్షాన్ని యొక్క సూచన అనుసరించి తర్వాత కాలవల్లో కూడా ప్రభుత్వం వారు కాలువలు వదిలినప్పుడు మనకి కాలువలో నీరు

పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పుడే మనం విత్తనం ఎప్పుడు చల్లుకోవాలనేది ఆ యొక్క ప్రాంతాల్లో లభ్య నీటిని బట్టి మనం విత్తన రకాల ఎంపిక కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే జూలైకి వచ్చేసరికి మనకేంటంటే 140 రోజుల రకాలే వేసుకోవాలి. జూన్లో కూడా నీరు తక్కువే ఉంటుంది. రెండో పంటకు కూడా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మనం 140 రోజుల కాల పరిమితి రకాలు జూన్లో కూడా సాగు చేసుకోవచ్చు. అంటే మనకి నవంబర్10 లోపే మనకి కోతకు వచ్చేట్టుగా ప్రణాళిక చేసుకుంటే సార్వా దాళ్వా అంటే మనకి గోదావరి జిల్లాల్లో సార్వా దాళ్వా వేసే వరి పండిస్తాము. అదే మన కృష్ణా డెల్టాకు వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ప్రధానంగా వరి తర్వాత మనకి అపరాలు వేసుకుంటుంటారు. అలాగే రెండో పంట మొక్కజొన్న కూడా వేసుకుంటారు. అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వారి యొక్క నీటి లభ్యతను బట్టి మనకి వీళ్ళంత వరకు మొదటి పంట నవంబర్15 లోపు కోతకు వచ్చేట్టుగా ప్రణాళిక రచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే సాధారణంగా మనకి జూన్ 1 వారం నుంచి జూలై 15 వరకు నార్మళ్ళు పోసుకోవాలి. సో నీటి లభ్యతను బట్టి జూన్లో ముందుగా పోసుకున్నప్పుడు 150 రోజుల కాలపరిమితి రకాలు, జూలైకి వచ్చేసరికి 140 రోజుల కాలపరిమితి రకాలు వేసుకోవడం మంచిది. అయితే జూలై దాటేసిన తర్వాత కూడా అంటే ఆగస్టుకు వచ్చేసరికి స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజులు లోపు రకాలు లేదా 130 రోజుల లోపు ఉన్న రకాలు మాత్రమే ఆ ప్రాంతాలను బట్టి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సార్వాలో సాగు చేసేటప్పుడు రకాలు ఎలా ఉండాలంటే మనకి ఎక్కువగా కోస్తా తీర ప్రాంతం ఉంది కాబట్టి తుఫాన్ తాకిళ్ళు కూడా ఉంటాయి కాబట్టి చేను పడిపోకుండా కాండం దృఢంగా ఉండి దోమలు ఎండకు తగిలిన తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవాలి. పిలక శక్తి మంచిగా ఉన్న రకాలను ఎంపిక చేసుకోవాలి. అయితే మనకి చేను మీద పడిపోవటం అనేది రైతు చేసే యాజమాన్య పద్ధతులు కూడా ఆధారపడి ఉంటాయి. అంటే చేను ఎంత కాండం దృఢంగా ఉన్నప్పటికీ మనకి ఆయా ప్రాంతాన్ని సిఫార్సు చేసిన ఎరువులు కాకుండా అధికంగా ఎరువులు వాడటం, అలాగే అవసరానికి మించి నీరులు వాడటం, పొటాష్ ఎరువు వినియోగించకపోవడం ఇలాంటి వల్ల కూడా చేను పడిపోద్ది. కాబట్టి రైతులు గమనించుకుని దృఢంగా ఉన్న రకాన్ని తీసుకున్న సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా పాటించవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అలాగే మనకేంటంటే ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రంలో సుమారు సార్వా దాళ్వా కలిపి 24.6 లక్షల హెక్టర్లు 2025లో సాగు చేస్తే దాదాపు దాని నుంచి 146 లక్షల హెక్టర్లు ధాన్యం ఉత్పత్తి అయితే 95 లక్షల హెక్టర్ల బియ్యం ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్ర అవసరాలకు ఎంత అవుతుందంటే 50 నుంచి 55 లక్షల బియ్యం మాత్రమే మనం తింటాం. మిగిలిన ధాన్యం ఏంటంటే ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎక్కువగా సన్న రకాలు ఏంటంటే మనకి దక్షిణ మండలము అలాగే కృష్ణా మండలము అత్యల్ప వర్షపాత మండలము అలాంటి దగ్గర ఎక్కువ సాగు చేస్తుంటారు. గోదావరి మండలము అలాగే ఉత్తర కోస్తా మండలంలో ఏంటంటే మెరక ప్రాంతాల్లో సన్న రకాలు సాగు చేసుకోవడం మంచిది. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో సన్న రకాలు అంత దిగుబడి ఇక్కడ అసజనకంగా ఉండదు. మిక్కిలి సన్న రకాలంటే 1000 గింజల బరువు 15 కన్నా తక్కువ ఉండే వాటిని సన్న రకాలుగా మనం పరిగణించుకోవచ్చు. అంటే తింటాకి వీలుగా రుచిగా అన్నం పొడిపొడిగా ఉండేట్టుగా. అలాగే కొన్ని మధ్యస్థ సన్న గింజ రకాలు కూడా తింటాకి ఉంటాయి. 1000 గింజల బరువు 18 నుంచి 20 గ్రాములు అంటే స్వర్ణ గానీ సాంబమశ్రీ 13, 18, 11, 21, 21, 21 రకాలు కూడా మనకి తింటాకి అనువుగానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి రకాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అలాగే మన రాష్ట్రంలో చూస్తే 6 వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఆ 6 వాతావరణ పరిస్థితుల్లో మనకి ఏ విధమైన రకాలు సాగు చేసుకోవచ్చు అనే నేపథ్యంతో మన అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము మనకి రకాల రూపకల్పన సాగుకు విడుదల చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకి ముందుగా ఈ సంవత్సరం కొత్తగా 6 రకాలను మనకి రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. అండ్ అందులో మిక్కిలి సన్నగింజ రకమైన ఎంసీఎం 125-145 రోజుల కాలపరిమితిలో చౌడు భూములు తట్టుకుంటూ 8 లవణ సాంద్రత వరకు చౌడు భూమిని అలాగే ఉరక భూముల్లో కూడా సాగు చేయొచ్చు. మంచి భూముల్లో కూడా సేంద్రియ పద్ధతిలో కూడా సాగు చేసుకుంటూ దోమను తట్టుకునే సన్న రకం తిండికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఒకటి. ఇది కాకుండా మనకి ఉత్తర కోస్తా జిల్లాలో అలాగే కృష్ణా మండలము రాయలసీమ ప్రాంతాల్లో 130-135 రోజుల్లో స్వల్పకాలిక రకం సార్వాలో 1282 రకాన్ని కూడా మార్కెట్ పరిశోధనస్థ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం దాళ్వాలు అయితే గోదావరి జిల్లాలో వేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా సన్న రకాలు చూసుకుంటే అంటే కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వర్షాలు రావటం, నీళ్లు నిలబడే ప్రాంతాలైన బాపట్లాడు చుట్టుపక్కల అలాగే మన ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఒకే పంట వేసుకునే ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో మనకి ఉటుకూరు ప్రసాదస్థ నుంచి యూటీఆర్ 181 అనే రకం కూడా 150 రోజులు కాలవరం మీద సింగిల్ ఒకే పంట వేసుకునే ప్రాంతాల్లో వేసుకోవచ్చు. అలాగే నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టు దగ్గర మనకి వ్యవసాయ ప్రసాద స్థానం జంగపరేశ్వరపురం నుంచి జేఎంపీ 132 అనే రకం కూడా మనం సాగుకి ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఇది కూడా ఆ ప్రాంతాల్లో సన్న రకం బీబీటీ 54 ప్రత్యామ్నాయంగా 150 రోజుల్లో కాలపరిమితిలో ఉన్న రకాన్ని వేసుకోవచ్చు. ఇవి కూడా చేను మీద పడకుండా ఉంటాయి. అలాగే ఎగుమతికి అనువైన రకం 120 రోజుల కాలపరిమితిలో ఉంది. చౌడును తట్టునే రకం MTU 1290 అనేది కూడా మార్కెట్ నుంచి విడుదల చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం రాఘోలు పరిశోధన స్థానం నుంచి

76.6 144 కాల్పుల మధ్య రకం ఉత్తర కోస్తా కృష్ణా మండలంలో సాగు విడుదల చేయడం జరిగిందని రైతాంగాన్ని తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్త రకాలు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు మనం సాగుకి ఏ మండలాలకు ఎలాంటి రకాలు వేసుకోవచ్చు అనేది మనం చర్చించుకుంటే గనక మనకి ప్రతి మండలంలో ఏ జిల్లాలు వస్తాయి, అలాగే 150 రోజుల కాల పరిమితిలో ఎలాంటి రకాలు వేసుకోవాలి, తినడానికి ఏ విధంగా ఉన్న రకాలు, మధ్యస్థ రకాలు అనే విషయం మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్నత శ్రేణి గిరిజన మండలం అంటే అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా కూడా ఇందులోకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే జూన్ లో అలా వేసుకున్నప్పుడు మనకి 150 రోజుల కాల పరిమితి కలిగి సన్న రకంగా చెప్పుకుంటే మనకి మిక్కిల్ సన్న రకంలో మార్టీర్ మషూర్ అనేది 12-62 అనేది ఉంటుంది. ఈ రకం మనకి చేను మీద పడకుండా ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఎక్కువ ఎరువులు వేయకూడదు, మనం సిఫారసు చేసిన ఎరువులు వేసుకుంటే 150 రోజుల కాల పరిమితిలో వస్తుంది. ఎక్కువ వేస్తే ఏంటంటే పిలకల శక్తి ఎక్కువ ఉన్నప్పుడు రోజులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం సన్నాలు కూడా, ఇది కూడా 155 రోజులు అలా ఉంటుంది. ఇది కూడా ఒకే పంట వేసుకుని నెక్స్ట్ వేరే పంట వేసుకున్నప్పుడు ఈ రకాలు వేసుకోవచ్చు. అంటే ఈ ప్రాంతాల్లో ఏంటంటే రైతులు కొంచెం వెదజల్లు వెళ్ళినప్పుడు ఏంటంటే ముదర్ నారు కేసుకోవడానికి కూడా ఈ 12-62 శ్రీకాకుళం సన్నాలు, అలాగే చేను మీద పడకుండా ఉండే 13-18 స్వర్ణలాగా, ఇది ధాన్యం ఎరుపు. ఈ రకం ఏంటంటే మనకి స్వర్ణలాగానే తక్కువ ఎరువు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే రోజులు పెరుగుతుంది. కాబట్టి సిఫార్సు చేసిన ఎరువులు వేసుకున్నా కూడా చేను మీద పడకుండా మనకు తుఫాను నేపథ్యంలో ఈ 150 రోజుల కాల పరిమితి రకాలు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో అలా వేసుకోవచ్చు. అదికాకుండా మరి 140 రోజుల కాల పరిమితి రకాలు చూసుకుంటే మార్టీర్ సాంబా, ఇది 12-24 అనేది మార్టీర్ నుంచి విడుదల చేసాం. ఇది మిక్కిలి సన్నగింజ, మనకి సిఫార్సు చేసిన ఎరువులు వేసినప్పుడు చేను మీద పడదు. ఈ రకాలన్నీ కూడా మనం సాధారణంగా చూసుకున్నప్పుడు ఆయా యొక్క భూమి పరిస్థితిని బట్టి 35-40 బస్తాలు యావరేజ్ గా వస్తే చేసే విధానం బట్టి కూడా ఇంకా ఎక్కువ దిగుబడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్టీర్ సాంబా అనే రకం కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల రకం, తిండికి కూడా బాగుంటుంది. ఇది కాకుండా మనకి ఇటీవల కొత్తగా ఎందాడు చెప్పినట్టుగా విడుదల చేస్తుంది 130-135 రోజుల కాల పరిమితి కల రకం MTU 12-82 కూడా తినడానికి అనుకూలంగా ఉండే రకం. ఇది కూడా మనకి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నట్టుగా మనకి ప్రాథమిక పరిశోధనలో తెలిసింది. కాబట్టి ఈ రకాలు కూడా ఉన్నత శ్రేణి గిరిజన మండల ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఈ మండలంలో ఏంటంటే మనకి ఎక్కువగా మన గవర్నమెంట్ కూడా సేంద్రీయ వ్యవసాయంకి డిక్లేర్ చేసిన మండలం అనమాట మనకి అల్లూరు సీతారామరాజు మండలం. కాబట్టి తక్కువ ఎరువులతో పండించే ఈ రకాలను వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి దేశీయ రకాలు కూడా సాగు చేస్తుంటారు, అంటే ఎర్ర బియ్యము, నల్ల బియ్యం అలాంటివి. ఆ నేపథ్యంలో చూసుకుంటే మనకి బాపట్ల పరిశోధన స్థానం నుంచి BPD 28-41 అంటే ఇది నల్ల బియ్యం అనమాట. అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న BPD 28-58 ఇది ఎర్ర బియ్యం. ఈ రెండు రకాలు కూడా 135 రోజుల కాల పరిమితిలో ఉండి తక్కువ మధ్యస్థ హైట్ లో ఉంటాయి. అలాగే చెడపళ్ళను కూడా తట్టుకుంటూ మనకి ఎకరానికి 30 బస్తాలు దిగుబడి దాకా ఇచ్చే సామర్థ్యం గల రకాలు. అయితే దేశవాళి రకాలు పొడుగ్గా ఉండటం వల్ల చేను మీద పడిపోయి దిగుబడి తక్కువ వస్తుంది. ఇవి వాటితో పోలిస్తే అవి కూడా ఇంకా మొతగ్గా ఉంటాయి, తింటాక ఇదిగా ఉండవు. ఇవి సన్న బియ్యము, ఇవి ప్రత్యేక మార్కెట్ గా కూడా మనం స్పెషల్ మార్కెట్ గా కూడా చేసుకుంటే ఇటీవల ప్రకృతి వ్యవసాయం ఇలాంటి వాటిలో కూడా ఇలాంటి రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాంతాల్లో ఆర్గానిక్ గా సాగు చేసుకోవచ్చు. ఈ నల్ల బియ్యం ఎర్ర బియ్యం ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆహార పరంగా కూడా పోషక విలువలు కూడా ఉంటాయి, ఐరన్, జింక్ అలాంటివి కూడా ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా రెండవది ఇంకోటి చూసుకుంటే ఉత్తర కోస్తా మండలం, ఇందులోకి ఏంటి వస్తాయి అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలు. ఇక్కడ ఎక్కువగా ప్రధానంగా మనకి ఈ శ్రీకాకుళం ఇటువైపు అంతా కూడా మనకి ఎక్కువగా దుక్కి దున్ని వెదజల్లే పద్ధతి ఎక్కువగా ఉంటుంది. అంటే వర్షాధారంగా దుక్కు దున్నుతారు, తర్వాత సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో దుక్కు దున్ని సాగు చేసే ప్రాంతాలు ఎక్కువగా చూసుకుంటే మనకి ఉత్తర కోస్తా మండలం అలాగే కృష్ణా మండలంలో ఎక్కువగా ఉంటుంది. అలాగే మన గోదావరి జిల్లాలో అయితే దమ్ము చేసి వెదజల్లుతుంటారు. అయితే ఏదైనా సరే పద్ధతి నీటి లభ్యత ఆధారంగా చేసుకోవాలి. ఈ యద పద్ధతిలో కూడా ఏంటంటే మనకి చేను పడన రకాలు చూసుకోవాలి, నీటి లభ్యత కూడా చూసుకోవాలి, మధ్యలో బెట్ట పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాలి. సో అందుకని ఈ ప్రాంతాల్లో కూడా మనకి 150 రోజుల కాల పరిమితి రకాలు ఉన్న మిక్కిల సన్న రకం, మార్టీర్ మషూర్ MTU 12-62, అలాగే బాపట్ల నుంచి విడుదల చేసిన BPD 28-46, శ్రీకాకుళం సన్న RGL 25-37, అలాగే మనకి తక్కువ నత్తంతో పండించి MTU 13-18, అలాగే స్వర్ణ అంటే MTU 70-29, అలాగే ఇంద్ర, ఇది ఎక్కువగా మిల్లర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే ఫ్రెండ్లీ రకం. ఇది అంటే ఎక్కువగా మనకి బియ్యం దిగుబడి వస్తుంది, MTU 10-61, అలాగే ఇందాడు కొత్తగడు లేని UTR 181 రకాలు కూడా వేసుకోవచ్చు. ఈ దీర్ఘకాలిక రకాలన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ముందుగా నారుమడి పోసే అలవాటు ఉండటం వల్ల ఏంటంటే నీరు ఆలస్యమైనప్పుడు లేదా వర్షాభావం ఉన్నప్పుడు ముదర్ నారు కూడా ఉడిచే అలవాటు ఉంటుంది ఇక్కడ రైతాంగానికి. ఇప్పుడు చెప్పిన ఈ దీర్ఘకాలిక రకాలన్నీ కూడా ఈ ఉత్తర కోస్తా మండలంలో మనకి ముదర్ నారు సాగు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే ముదర్ నారు సాగు చేసినప్పుడు ఒత్తుగా ఉడుచుకోవాలి, మన ఎరువులు కూడా దగ్గర దగ్గర వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది.

అయితే కొంచెం నీరు ఆలస్యమవుతుంది అన్నప్పుడు 140 రోజుల కాల పరిమితి కల రకాలు చూసుకుంటే MTU 12-24, అలాగే చౌడు భూమిలో కూడా మంచి భూమిలో కూడా మనకి మిక్కిల్సన్న రకం MCM 103 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే కొత్త గుడిదలైన MTU 12-82 అనే రకం కూడా 130-145 రోజుల్లో ఉంటుంది. అలాగే MCM 125 రకం కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే మనకి ముంపు ప్రాంతాలు MTU 12-32, అలాగే 140 రోజుల పరిమితిలో ఉన్న MTU 13-10 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఆర్జిల్ 70-16 కూడా ఈ ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, విజయనగరం జిల్లాలో మనకి కొంచెం బెట్ట పరిస్థితులుగా ఉండటం వల్ల రైతాంగం ఎక్కువగా MTU 11-21 అనే రకాన్ని ఎక్కువగా వేస్తున్నారు. దాదాపు 120,000 హెక్టార్ల దాకా మనకి ఎక్కువ ఇక్కడ సాగు అవుతుంటుంది. కాబట్టి గవర్నమెంట్ సన్న రకం వేయాలి ఈ నేపథ్యంలో అన్నప్పుడు అక్కడ మనకి MTU 12-24 అని MCM 103, MTU 13-10 లేదా MTU 12-82 రకాలు మనకి ఆ ప్రాంతాలకు కొద్దిగా అనుకూలంగా ఉంటాయని తెలియజేస్తున్నాము. ఇక్కడైతే వీలున్నంత వరకు సన్న రకం వేయగలిగినప్పుడు సన్న రకం అంటే ఆ మార్కెట్ రకాల ఎంపిక కూడా ఆ యొక్క మార్కెట్ ప్రకారం చూసుకోవాలంటే, ఒక్కోసారి ఒకే జిల్లాలో ఒక్కొక్క మండలం సబ్ డివిజన్ లో కూడా ఆ చుట్టుపక్కల రైతులు ఎలాంటి అంటే వాళ్ళందరూ మిక్కిలి సన్నగింజ రకం వేస్తుంటే మీరు కూడా అలాంటి రకాలు వేసుకోవడం మంచిది, లేదా మధ్యస్థ సన్నగింజ ఇందా చెప్పినప్పుడు అందరూ 150 రోజుల కాల పరిమితి రకాలు 13-18 లాంటి రకాలు వేసుకుంటే అందరూ ఒకే రకం వేసుకుంటే అంటే ఆ కాల పరిమితి ఉన్న రకాలు ఒకే ఆయకట్టు ఉన్న వాళ్ళు వేసుకుంటే నీటి లభ్యత కూడా కరెక్ట్ గా ఉంటుంది. తర్వాత మనకి మార్కెట్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళు 150 రోజులు కాలపరిమితి రకం, ఒకళ్ళు 140 రోజుల కాలపరిమితి రకం వేసుకున్నప్పుడు ఏమవుద్ది, అప్పుడు మనకి నీటి లభ్యత దగ్గర కోత దగ్గర కూడా రైతులు ఇబ్బంది పడతారు. అలాగే మార్కెట్ దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలాంటి రకాలు వేసుకుంటున్నారో అలాంటివే వేసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన రకాల లక్షణాలను బట్టి మనకి సన్న రకం వేసుకోవాలా, ఎరుపు గింజలు వేసుకోవాలా. ఇప్పుడు ఇందాడు ఎరుపు గింజలు చూసుకుంటే MTU 13-18 స్వర్ణ ఇలాంటి ఎరుపు గింజలు అనమాట, లేదా తెలుపు ధాన్యం, ఈ విధమన్నీ కూడా మాట్లాడుకుని చేసుకోవాలి రైతులు. అలాగే ఈ క్రాప్ లో కూడా మనం చెప్పిన రకం యొక్క పండిస్తున్న రకాన్నే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. కొత్త రకాలు కూడా మీరు సాగు చేసుకోవచ్చు. కొత్త రకం ఎప్పుడైనా సాగు చేసినప్పుడు 1 ఎకరము 2 ఎకరాలు సాగు చేసుకుని మీ భూమికి సూట్ అయ్యి మంచి దిగుబడి ఆశాజనకంగా ఉండి తక్కువ పెట్టుబడితో నడుస్తున్నప్పుడు మీరు కొత్త రకాల వైపు కూడా వెళ్ళవచ్చు. ఇకపోతే గోదావరి మండలం వచ్చేసరికి మనకి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలు ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పరిస్థితిలో ఉంటుందండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలు కొంచెం మెరక ప్రాంతాలు ఉంటాయి. అలాగే మన కాకినాడ జిల్లాలో కొద్ది పల్లె ప్రాంతాలు ఉంటాయి. ఇక అంబేద్కర్ కోనసీమ వచ్చేసరికి ఎక్కువగా ముంపు చౌడుకు గురవుతుంటాయి. కాబట్టి ఇక్కడ ముంపు చౌడుకు గురయ్యే రకాలు వేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా కూడా కొద్దిగా ముంపు చౌడు గురయ్యేవి పల్లె ప్రాంతాలు, కొంచెం మెరక ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఏలూరు జిల్లా వచ్చేసరికి కొత్తగా ఏర్పడటం వల్ల కృష్ణా బోర్డర్కి దగ్గరగా ఉన్న నూజివీడు ఇటువైపు ఏమో మెరక ప్రాంతాలు ఉంటాయి. అట్లానే మండవల్లి, ముందునే పల్లి అటువైపు పల్ల ప్రాంతాలు ఉంటాయి. అలాగే మండవల్లి అటువైపు చౌడు ప్రాంతాలు కూడా ఉంటాయి. కాబట్టి భూమి యొక్క పరిస్థితి, ఫార్మింగ్ సిచ్యువేషన్ పరిస్థితి బట్టి రైతులు రకాలు ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎరుపు రకం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాబట్టి 150 రోజుల కాల పరిమితిలో మనకి MTU 13-18 అనే రకం ఎక్కువగా సాగు చేస్తున్నారు ఎక్కువ విస్తీర్ణంలో. ఇది కూడా మనం సిఫార్సు చేసిన స్వర్ణలాగా వేసుకుంటే మనకి మొన్న మాంతా తుఫాన్లో కూడా పడిపోకుండా ఉంది. అలాగే స్వర్ణ రకం కూడా వేసుకోవచ్చు, అయితే తక్కువ ఎరువులు వేసుకోవాలి. ఈ ఇంద్ర MTU 10-21 రకం ఇందా చెప్పినట్టు ఏలూరు జిల్లా అటువైపు ఎక్కువగా పడుతుంది. అలాగే పల్లె ప్రాంతాల్లో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అటువైపు పల్లె ప్రాంతాల్లో మనకి PLA 1100 బాడవ మసూరి అనే రకం ఎక్కువగా సాగు చేస్తారంటే ఇది కూడా ధాన్యం ఎరుపు. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాల్లో MTU 1100-72 క్షీరా రకం కూడా ఎరుపు ధాన్యం కూడా మనకి పల్లె ప్రాంతాల్లో సాగు చేయొచ్చు. అలాగే మెరక ప్రాంతాల్లో కొంచెము వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఇష్టపడే సాంబా మసూరి కూడా వేయచ్చు. కానీ సాంబా మసూరి కన్నా ఇంప్రూవ్డ్గా మనకి 150 రోజుల కాల పరిమితి ఉండి నీటి సౌకర్యం ఉంటే కనుక మనకి కృష్ణ అటువైపు అంటే ఏలూరు కృష్ణ బార్డర్ అటువైపు 12-22 రకాలు వేసుకోవచ్చు. ఇవి 150 రోజులవి. ఇవి కాకుండా 140 రోజుల కాల పరిమితి కలిగి మనకి కొంచెం మెరక ప్రాంతాలు ఉంటే, ఉదాహరణకి కాకినాడ జిల్లా మెరక ప్రాంతాలు, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఏలూరు చింతలపూడు ఇటువైపు, మనకి నూచివీడు ఇటువైపు కూడా మనకి MTU 12-24 అనే రకం, అలాగే MTU 12-81, అలాగే మచిలీపట్నం నుంచి వచ్చిన చౌడం తట్టు అనేది మంచి భూమిలో ఉండి MCM 103, MCM 105 వేసుకోవచ్చు. 140 రోజులు ఉండి MTU 13-10 ముంపు నీరు తట్టుకునే రకం MTU 12-32 కూడా ఈ 140 రోజులు వచ్చే రకానికి కూడా ముంపు ప్రాంతాలు ఎక్కువగా MTU 12-32 లేదా MTU 11-40 అనే రకం కూడా మనం ముంపు ప్రాంతాల్లో వేసుకోవచ్చు. ఎక్కువగా ముంపు గురయ్యే ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. అలాగే చౌడు ప్రాంతాల్లో ముఖ్యంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ముంపు ప్రాంతాలకు

232 చౌడు ప్రాంతాలకి ఎంసీఎం 105, ఎందుకంటే అక్కడ ముంపు చౌడు రెండు వచ్చే ప్రాంతాలు కూడా ఉంటాయి కోనసీమ జిల్లాలో. సో అలాంటి ప్రాంతాలు అలాంటి రకాలు వేసుకోవడం అవసరమైంది. వీళ్ళంత వరకు తక్కువ ఎరువులతోటి మనం వ్యవసాయం చేయవలసిన అవసరం అయితే అంతైనా ఉంది. అలాగే కృష్ణా మండలం ఇది ఒక ప్రత్యేక మండలం. ఇందులో 6 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కొత్తగా వచ్చిన మార్కాపురం జిల్లా కూడా ఇందులోకి వస్తుంది. ఇక్కడ కూడా వివిధ పరిస్థితులు ఉంటాయి. కృష్ణాలో అయితే మనకి చౌడు ప్రాంతాలు కొద్దిపాటి ముంపు ప్రాంతాలు ఉంటాయి. అలాగే అటు మెరక ప్రాంతాలు ఎక్కువ, కోస్తా తీర ప్రాంతం కూడా ఉంది, మెరక ప్రాంతాలు కూడా ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా వచ్చేసరికి కొంచెం అప్లాండ్స్ ఉంటాయి. అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలన్నీ మెరక ప్రాంతాలు. అయితే ఇక్కడ ఏంటంటే నీరు ఆలస్యంగా విడుదల అయ్యే ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఒకే పంట వేసుకునే ప్రాంతాలు అంటే రెండో పంట వేయకుండా ఎక్కువ నీళ్ళు నిలబడే పల్ల ప్రాంతాలు, నీళ్ళు వస్తే నిలబడిపోయే ప్రాంతాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మనకి 150 రోజుల కాలపరిమితి రకాలు చూసుకుంటే కనుక బాపట్ల నుంచి వచ్చిన భావపుర సన్నాలు బిపిడి 2270, తేజ 2595, బాపట్ల మషూర్ బిపిడి 2295, భవతి బిపిడి 2282, బీపీడి 2846, నాగార్జున సాగర్ ఆయకట్టుకు జేఎంపీ 132, ఏక పంట వేసే ప్రాంతంలో యూటీఆర్ 181, అలాగే మార్టీర్ మషూర్ అంటే ఎంటి 1262 రకాలు, బీపీడి 5204. అలాగే ఇవన్నీ ఏంటంటే ఒకే పంట వేసుకునే ప్రాంతాలు వేసుకుంటారు. కొంచెం లేటుగా అంటే వీళ్ళు ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెము వాటర్ లేటుగా వెళ్ళినప్పుడు బాపట్ల జిల్లా ఇటు కృష్ణ రేపల్ల అటువైపు కొంచెం లేటుగా వేసే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళు సాంబ మషూరి అలాంటి రకాలు, తర్వాత మనకి ఎంటి 1262 రకాలు కూడా దుక్కి దున్ని వెదజల్లే పద్ధతి ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే కృష్ణా డెల్టాలో, కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఎంటీయు 13-18 ధాన్యం ఎరుపు వాళ్ళు వెదజల్లినప్పుడు వాళ్ళకి 140-145 రోజుల్లో వస్తుంది వాళ్ళు వేసిన దాన్ని బట్టి. మామూలుగా ఉడిచితే కనుక 150 రోజులు. ఈ రకాన్ని ఎక్కువగా మనకి కృష్ణా జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు వెదజల్లు పద్ధతిలో చేస్తున్నారు రైతులు. అలాగే తుఫాను నేపథ్యంలో కూడా పడకుండా మంచి దిగుబడులు ఇస్తుంది. అలాగే స్వర్ణ రకం కూడా కొంతమంది వేస్తారు. తక్కువ ఎరువులతో వేసుకోవాలి, 13-18 కానీ స్వర్ణ కానీ. అలాగే ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఎంటీయు 1067 కూడా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువగా సాగులో ఉంటుంది. ఈ రకాలు కూడా మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జూన్లో వేసుకున్నప్పుడే దీర్ఘకాలిక రకాలు. జూలైలోకి వచ్చేసరికి 140 రోజుల కాలపరిమితి రకాలు ఉన్నాయి. ఎంటీయు 1224, అలాగే సామాషుడితో పాటు ఎంసీఎం 103, అలాగే చౌడును తట్టిన ఎంసీఎం 100, అలాగే సన్న రకమైన ఎంసీఎం 125, ఆర్జీఎల్ 70-16 కూడా వేసుకోవచ్చు. ఇక పల్నాడు జిల్లా చూస్తే ప్రత్యేకమైన జిల్లా. ఈ జిల్లాలో అంటే 130 రోజుల కాలపరిమితి రకాలు వేసుకున్నప్పుడు పల్నాడు, ప్రకాశం జిల్లాలో మనకు సన్న రకాలైన ఎంటీయు 1224, ఎంటీయు 1271, ఇది కూడా ఏంటంటే మనకి మంచి దిగుబడి వచ్చే రకం, పొడుగ్గా ఉంటుంది, సన్నగా ఉండి కొంచెం 6.5 లాగా పొడుగ్గా ఉండి మనకి జేజీఎల్ 324కి ప్రత్యామ్నాయంగా వెళ్తుంది. అలాగే ఎంటీయు 1282 అనే రకం కూడా 130-135 రోజుల కాలపరిమితిలో ఎక్కడైతే ఆలస్యంగా నీరు విడుదల అవుతుందో ఆ ప్రాంతాల్లో ఇది సాగు చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాంతాల్లో ఇటీవల కొత్తగా విడుదల చేసింది అంటే పల్నాడు జిల్లాలో ఎంటీయు 1426 అనే రకం కూడా మనకి చిరు సంచుల్లో, 2 సంవత్సరం చిరు సంచులు ఇచ్చిన రకం కూడా మనకి పల్నాడు ప్రాంతంలో 6.5 K/16-30 కన్నా అధిక దిగుబడి ఇచ్చి ఆశాజనకంగా ఉంది. అలాగే నెల్లూరు నుంచి ఇచ్చిన 36-38 కూడా ఈ ప్రాంతాల్లో ఆశాజనకంగా ఉంది. అలాగే మనకి దక్షిణ మండలంకి వస్తే గనక నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలు వస్తుంటాయి. ఈ దక్షిణ మండలంలో 15 నుంచి మే 15 వరకు ఎడగారులో మనకి ఎక్కువగా 10-10 ప్రత్యామ్నాయంగా పొడుగు సన్న రకాలు లేదా సన్న రకాలు వేస్తుంటారు. అలాగే కొంచెం ఆలస్యంగా అక్టోబర్ చివరికి అట్లా కొంచెం 140 రోజుల రకాలు వేసుకుంటారు. కొంతమంది ఆగస్టు చివరిలో నీటి లభ్యతను బట్టి దీర్ఘకాలిక రకాలు వేస్తుంటారు. సో ఈ మండలానికి ఎక్కువగా సాంబ మషూరి బిపిడి 54 లేదా నెల్లూరు మషూరి 8.5-9.9, సువాసన వచ్చే నెల్లూరు సుగంధ 8.5-4.54, అలాగే నెల్లూరు ధాన్యరాశి 8.33-8.34, ఇదేంటంటే 115 రోజుల్లో ఉంటుంది. అలాగే మార్టర్ సాంబ ఎంటీయు 1224, ఇది 140 రోజుల కాలపరిమితి. అలాగే ఎంటీయు 1271 సన్న రకం, ఇది కూడా 130-140 రోజుల కాలపరిమితి. అలాగే ఎంసీఎం 103 రకం. అలాగే ఎక్కువ జింకు అంటే పాలిష్ రైస్ లో 24.7 పీపీఎం జింకు ఉన్న రకం, 8.32-38 రకం. అలాగే పార్దీవా, అలాగే 8.401 నెల్లూరు సిరి రకాలు ఈ దక్షిణ మండలానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కువగా మనకి దాళవ అంటే వీళ్ళకి నవంబర్ 15-15 ఆ టైంలో ఎక్కువగా K/16-30, అలాగే 6.5-154 రకాలు సాగు చేస్తున్నారు. అయితే ఇది వివిధ ప్రాంతాల్లో ఇందాక చెప్పిన పల్నాడులో కూడా సరైన సమయంలో కానీ ఎలా పడితే అలాగా సాగు చేయడం వల్ల అవి ఫోటో ఇన్సెన్సిటివ్ అనమాట. దాన్ని బట్టి దాని కాలపరిమితులు మార్పు రావటము, తల్లికరం ముందుకు

దిగుబడులు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఆయా ప్రాంతాలకు మన రాష్ట్రంలో మనకి తయారు చేసిన రకాలైన మార్టెన్ నుంచి విడుదల చేసిన MT 1426 అనే రకం మనకి పల్నాడు జిల్లాలతో పాటు ఈ దక్షిణ మండలంలో దాళ్వాలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 15లో వేసి కూడా కష్టజనకంగా ఉంది. అట్లానే నెల్లూరు ప్రసాదాస్థానం నుంచి NLR 3048 అనే రకం 130 రోజుల కాలంలో మనకి మంచి పిలకల శక్తి ఉండి మంచి దిగుబడి వస్తుంది. అంటే మనకి ఎకరానికి ఆయా పరిస్థితులను బట్టి 40 బస్తాల పైన దిగుబడి వచ్చి అన్నం తింటా కూడా బాగుంది. మార్కెట్ కూడా K16 38తో పాటే ఉంది కాబట్టి ఈ NLR 3648 కూడా ఈ దక్షిణ మండలంలో కొత్త రకాన్ని కూడా రైతులు పరిశీలించవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మనకి ఇంకోకి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు. ఈ జిల్లాల్లో ఏంటంటే చాలా సన్న రకాలు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. నీరు ఆలస్యంగా ఉండటం వల్ల వాళ్ళు ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ 1 వీక్లో వేసుకుంటుంటారు. ఇక్కడ నంద్యాల నుంచి విడుదల చేసిన NDLR 7 అనే రకం కూడా ఎక్కువగా ఆ నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ప్రత్యేక మార్కెట్ కలదు. అలాగే సాంబా మసూరి రకం వేస్తుంటారు. ఈ ప్రాంతాల్లో మనకి సాంబా అంటే MT 1224 తక్కువ గ్లాస్మిక్ ఇండెక్స్ ఉన్న రకం, MT 1271, MCM 103, అలాగే 130 125 రోజుల కాల పరిమితి ఉన్న MT 1282 రకాలు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా మనకి మొన్న తొలకరిలో మనం పరిశీలించినప్పుడు ఈ K16 38 RNR కి ప్రత్యామ్నాయంగా మార్టెన్ నుంచి చిరుసంచుల్లో ఉన్న MT 1426 నెల్లూరు నుంచి NLR 3648 రకాలు ఈ తొలకరిలో 130 రోజుల కాల పరిమితులు వస్తున్నాయి కాబట్టి ఈ రకాలు కూడా రైతులు కొద్ది మేర పరిశీలించుకోవచ్చు. అలాగే మనకి ముంపును తట్టుకునే రకాలు చూసుకుంటే MTU 1232 ముంపును తట్టుకుంటుంది. ఇది ధాన్యం తెలుపు, మనకి 140 రోజులు వస్తుంది. అలాగే చిరుసంచుల్లో MTU 1443 అనే రకము ముంపు చౌడుని తట్టుకుంటుంది. మన సిఫార్సు చేసిన ఎరువులు వేసినప్పుడు చేను మీద పడకుండా ఉంటుంది. పెద్దజల్లినప్పుడు కూడా అంటే విత్తిన రోజు నుంచి 70 రోజుల వరకు ఎప్పుడు 2 వారాలు మనకొచ్చినా కూడా తట్టుకుని నిలబడే రకం అది. అయితే స్వర్ణలాగా తక్కువ ఎరువులు వేసుకున్నప్పుడు స్వర్ణంతో పోలిస్తే ఎక్కువ దిగుబడి ఉండి MTU 1443 ఇటు ముంపుకి చౌడుకి తట్టుకుని ఆశాజనకంగా ఉంది కాబట్టి ఈ కొత్త రకాన్ని కూడా రైతులు కొద్దిమేర ఒక ఎకరం అట్లా వేసుకుని పరిశీలించుకోవచ్చు. ఈ ధాన్యం కూడా మనకి 10 21 ధాన్యంతో కలుస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ ముంపు ప్రాంతాలు ఎరుపు ధాన్యం చూసేసరికి బాడవా మసూరి PLA 1100 అనే రకము, అలాగే అమరా MTU 1064 కూడా ఎరుపు రకం, అలాగే భీమా MTU 1140 అనే రకం ముంపు ప్రాంతాల్లో మనకి 140 రోజుల నుండి చేను మీద పడకుండా ఉంటుంది. ఇది కూడా మనకి కృష్ణా జిల్లా అలాగే మనకి కైకలూరు అటువైపు ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే ఎరుపు ధాన్యం కలిగిన 150 రోజులు కలిగిన క్షీరా రకం MTU 1172 ఇది కూడా ముంపు ప్రాంతాల్లో మంచి ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే పల్ల ప్రాంతాల వర్ష అనే రకం కూడా MTU 1223 అనే రకం కూడా ఎరుపు ధాన్యం అని తెలియజేయడం జరుగుతుంది. ఈ ముంపు ప్రాంతంతో పాటు చౌడును తట్టిన రకాలు కూడా ఉన్నాయి. చౌడును తట్టిన రకాలు చూసుకుంటే మనకి సన్న రకాలు చూస్తే చౌడును తట్టిన రకాలు MCM 103, MCM 125 రకాలుగా చెప్పుకోవచ్చు. 1021 పాండురంగ MCM 100 ఇది కూడా 1021 లాగా ధాన్యము తెలుపు. అయితే ఈ రెండు కూడా 1021 150 రోజులకు వస్తే పాండురంగ అనేది మనకి 140 రోజుల్లో వస్తుంది. అలాగే ముదన్నారుకనమైన రకాలు అంటే దీర్ఘకాలిక రకాలుగా చెప్పుకుంటే ఇంద్ర అంటే 1021, శ్రీకాకుళం సన్నాలు, అమర, స్వర్ణ 1318, BBT 246 రకాలు మనకి ముదన్నారుకనమైన రకాలుగా చెప్పుకోవచ్చు. వెద పద్ధతిలో వచ్చేసరికి మార్టెర్ సాంబ అంటే MT 1224, మార్టెర్ మషిన్ అంటే MT 1262, MT 1318, భవతి అంటే BBT 2782, తేజే అంటే BBT 2595, BBT 246, బాబుపుర సన్నాలు, భీమా MT 1140, MCM 103, MCM 125 రకాలు కూడా యద పద్ధతిగా సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి కూడా తక్కువ ఎరువులతో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు రైతులు మనకి 1318 కానీ మార్టెర్ సమ్మ ఇలాంటి రకాలు కూడా తక్కువ ఎరువులతోటి రైతులు సాగు చేసుకోవచ్చు. MCM 103, MCM 125 కూడా సేంద్రీయ వ్యవసాయానికి సన్న రకాల నేపథ్యంలో వేసుకోవచ్చు. అయితే మరి ఆలస్యంగా ఆగస్టులో వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి 130 135 రోజులు వచ్చే శ్రీధృతి అనే రకం వేసుకోవచ్చు, చేను మీద పడిన రకం. అలాగే 125 రోజులు 120 రోజుల్లో చూసుకుంటే ఆగస్టు 15 అలా వెళ్ళిపోతే కనుక చంద్ర MT 1153, అలాగే తరంగడి 1156, MTU 1293, MTU 1290 ఈ రకాలు ఏంటంటే ఎగుమతి కనువైన రకాలు. ఈ 4 రకాలు అంటే పొడుగు సన్నగింజ రకాలు. ఇవి ఎగుమతి మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకుని దానికి అనుకూలంగా వేసుకోవాలి. ఇవి ప్రధానంగా చెప్పుకునే రకాలు. ఇవి కాకుండా మనకి చిరుసంచుల్లో 140 రోజులు పూర్తి చేసుకున్న రాఘోల ప్రసాదాస్థానం నుంచి RGL 7034, RGL 7039 రకాలు కూడా సార్వాలో 140 రోజులు కాల పరిమితిలో వేసుకోవచ్చు. 7034 మిక్కిల్ సన్నగింజ, 7039 కొంచెం మనకి వేగింజల బరువు 16 నుంచి 17 గ్రాములు ఉంటుంది. అంటే అది శ్రీకాకుళం సన్నాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. RGL 7034 అనేది మనకి సాంబమర్షికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాంతాలను బట్టి వాళ్ళు వేసే రకాన్ని బట్టి

0: వేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాం. ఇంకా ముఖ్యమైన విషయం రైతులకు గమనించుకోవాల్సిందండి, వాళ్ళ యొక్క భూమి పరిస్థితి, సాగు స్థితి, నీటి లభ్యతను బట్టి మనం ఆయా ప్రాంతాల్లో ఎలాంటి రకాన్ని వేసుకుంటే మనకు దిగుబడి వస్తుందనే దాన్ని తెలుసుకుని రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే అసలు నీరు చాలా తక్కువగా ఉంది, వరి వేసుకోవడానికి అవసరమైన నీరు లేకపోతే అసలు వరి పంట వేయొద్దు. మెట్ట పంటలైన మొక్కజొన్న కానీ లేదా అపరాలు కానీ లేదా చిరుధాన్యాలు లాంటి పంటలు వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అయితే విత్తనం ఇవన్నీ సేకరించుకున్నాక ఎక్కడ తీసుకోవాలి విత్తనం అంటే, నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశ్రమ మార్కెట్లో కానీ లేదా ఇతర వ్యవసాయ పరిశ్రమ కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి విత్తనం కొంత ఉత్పత్తి చేస్తూ ఉన్నది. ఉదాహరణకి మనకి మార్టెట్ ప్రసన్న స్థానంలో ఫౌండేషన్ వస్తుంది MTU 13-18, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో సరికి MTU 12-32 ఫౌండేషన్ విత్తనం, అలాగే మనకి కొత్తగా రూపొందించిన MTU 12-82 రకం అది కూడా కేవీకి ఉండిలో ఉంది. మార్టెల్ MTU 12-90 రకం మనకి విత్తనం రైతు వరకు ఇవ్వటకు ఉంది. ఇవి కాకుండా మనకి సాంబ మసూరి ఇవన్నీ కూడా మనకి బాపట్ల పరిశోధన స్థానం కానీ అగ్రికల్చర్ కాలేజ్ ఫామ్లో కానీ, అలాగే కేవీకే గండసల్లో 13-18, ఏఆర్ఎస్ గండసల్లో MTU 12-24, కేవీకే ఆవదాల వలసలో MTU 12-24 అనే రకం, అలాగే మనకి 16-21, 13-18 రకాలు కూడా రైతుల కోసం సాగుకి తయారు చేయడం జరిగింది. అలాగే కొత్త రకాలైన ఆర్జిఎల్ సిరీస్ 70-34 రకం రాగోలు పరిశోధన స్థానంలో విత్తనం ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థలో కూడా విత్తన లభ్యత ఉంటుంది. అది కాకుండా మనకి వివిధ విత్తన డీలర్లు కానీ రైతు వారికి కానీ ఒక రైతు నుంచి రైతు దగ్గర కూడా విత్తనం తీసుకోవడానికి కూడా చూసుకుని కనీసం మొలక శాతం 80% ఉంటే నాణ్యమైన విత్తనంగా తీసుకుని మీరు విత్తనం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సార్వాల రైతులు మంచి విత్తనము మార్కెట్ ఆధారంగా ఎంపిక చేసుకుని తక్కువ పెట్టుబడితో, అలాగే ఎరువులు కూడా సమతుల్యంగా మనకి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన PMDS విత్తనాలు కూడా చల్లుకున్నప్పుడు అది కూడా చేలో కలగదున్నప్పుడు కూడా మనకి ఎరువులు వాడే స్థితి తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సార్వాకి రైతులు సమర్థం అవ్వాలని ఆచార్య రంజీరంగ విశ్వవిద్యాలయం నుంచి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి.
1: ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ M. గిరిజారాణి గారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యాక్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ప్రస్తుతము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వివిధ రకాల ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఉదాహరణకు పిఎం విశ్వకర్మ, నాబార్డు, అలాగే మనకు డిడిజికేవై ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది 1998లో హైదరాబాద్ లో హైటెక్స్ అనే ప్రాంగణంలో ఇది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి చైర్మన్ గా, మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉంటారో వారు దీనికి వైస్ చైర్మన్ గా ఉంటూ, అలాగే ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి కూడా వైస్ చైర్మన్ గా ఉంటారు. అట్లాగే న్యాక్ కి డైరెక్టర్ జనరల్ ఉంటారు, డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా న్యాక్ కి ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి కానీ స్టేట్ లో కానీ జిల్లాలలో కానీ ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వారి పైన డైరెక్టర్లుగా ఉండి గత 27-28 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక వృత్తులలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి మెయిన్ గా నిర్మాణ రంగాన్ని మరింత ప్రతిష్టపరచడానికి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అది. సో న్యాక్ లో స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆర్పిఎల్, సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని

కూడా చేస్తూ అట్లాగే పీజీ కోర్సులు కూడా రన్ చేస్తున్నాం. అంటే న్యాక్లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ ఇంజనీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క వృత్తిలో కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, ఎగ్జిస్టింగ్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి, అలాగే డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి, అలాగే ఇంకా నైపుణ్యత కావాలి అనేటువంటి ఎవరైతే ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వారందరికీ కూడా నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క ట్రేడ్లో ప్రతి ఒక్క వృత్తిలో వాళ్లకు నైపుణ్యత అందించి వారిని ఉద్యోగంలో చేర్చేటువంటి బాధ్యతతో పాటు వాళ్ళకి సపోర్టుగా అంటే ఉద్యోగానికి సంబంధించిన సపోర్ట్ స్కిల్స్ నేర్పించి మనము ఇతర దేశాలకు కానీ వాళ్ళు వెళ్ళే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాం సార్. మనము ఈ పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి, ముఖ్యంగా న్యాక్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది కంపల్సరిగా అన్ఎంప్లాయ్ యూత్ కి, డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అట్లాగే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు వాళ్ళు మాసన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత బార్ బెండర్స్, ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు, టైల్ మేషన్రు. సో ఇట్లా ప్రతి ఒక్క ట్రేడ్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వర్క్ వచ్చు, స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్కిల్ ఉందని చెప్పుకోగలుగుతారు. అది కట్టినా, వీళ్ళ బిల్డింగ్ కట్టినా, ఆ సార్ బిల్డింగ్ కట్టినా, ఈ ప్రాజెక్ట్ ఇలా చేసినా అని చెప్పగలుగుతారు. కానీ సరి స్కిల్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సరి అయినటువంటి స్కిల్స్ తో పాటు వాళ్ళకి టెక్నిక్స్ అంటే మంచి టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తో పాటు వాళ్ళ మరింత త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ వీటిపైన వర్క్ పూర్తిగా కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో మెలకువలు ఇందులో నేర్పడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి. అలాగే ఆర్పిఎల్ అంటే రికగ్నైజ్డ్ ప్రియర్ లెర్నింగ్, వీళ్ళు కూడా హెవీ హైలీ క్వాలిఫైడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళకు నేర్చుకోవడానికి సమయం సరిపోదు, ప్లస్ చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళకు కూడా సర్టిఫికేట్ అవసరమే. సో వీళ్ళని కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ లేకుంటే సైట్స్ లో కానీ లేదా మా ఇన్స్టిట్యూషన్కి వస్తే మా ఇన్స్టిట్యూషన్ లో కానీ వీళ్ళకి 1 డే ఆర్పిఎల్ అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్లకు మా ట్రైనర్స్, మాస్టర్ ట్రైనర్స్ తో, మంచి అసెసర్స్ తో వారికి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము. సో ఇవన్నిటితో పాటు టామ్కమ్ లో కూడా, టామ్కమ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, వారి ద్వారా బయట దేశాలకు ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలలో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది వాళ్ళ పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నాకు గత 27 ఏళ్ళ నుంచి ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. సో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలో ఉన్నాయి. ఏ జిల్లాలో అయినా కూడా నిరుద్యోగ యువత కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇంజనీర్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్, అలాగే ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ కి సంబంధించిన ఏ కోర్సులోనైనా పర్వాలేదు, నాక్లోకి ఎక్కడైనా ప్రతి జిల్లాలో మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు సంబంధిత సిబ్బంది, అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. మీరు ఏ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ అయ్యి వీళ్ళు ట్రైనింగ్ పొందొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిబద్ధతతో అంటే ఒక టైం పంచువాలిటీతో వీళ్ళు ఇక్కడ కనుక ఉండి మేము చెప్పినటువంటి, మా ట్రైనర్స్ చెప్పినటువంటి మంచి నైపుణ్యాన్ని కనుక వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా, సో లేదా సొంతగానైనా కూడా వీళ్ళు కాళ్ళ మీద నీళ్ళు దొక్కుని వాళ్ళ ఆదాయాన్ని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రకరకాల పద్ధతుల్లో ట్రైనింగ్ అనేటువంటిది మంచి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఈ ప్రోగ్రామ్స్ కి తప్పకుండా ఖచ్చితంగా జాయిన్ అయ్యి, జాయిన్ అయిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకొని తదుపరి మంచి మెరుగైనటువంటి నైపుణ్యతతో మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనము కోరుకుంటున్నాం. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర డీడీజీకేవై ప్రోగ్రామ్. ఈ డీడీజీకేవై ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చదువుకొని అంటే డ్రాప్అవుట్స్ క్యాండిడేట్స్ 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇందులో తీసుకుంటాం. వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ కరికులం అనేటువంటి స్పెషల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఎన్ఎస్డిసి నామ్స్ ప్రకారము వీళ్ళ కోర్సు డ్యూరేషను, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ కరికులము, వాటితో పాటు వాళ్లకు కంప్యూటర్ సాఫ్ట్ స్కిల్స్ కానీ

కంప్యూటర్ స్కిల్స్ కానీ అంటే ఐటీ స్కిల్స్ కానీ వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటన్నిటిని కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అనంతరము ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి, లేదు అంటే మన క్యాంపస్ లో ఇంటర్వ్యూ పెట్టించి వాళ్ళని ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి న్యాక్లో డీడీజీకే ప్రోగ్రామ్ లో కానీ ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కానీ జాయిన్ అయి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో అంటే 80% అటెండెన్స్ తో కనుక అతను అన్ని ఎగ్జామ్స్ రాసి సరైన రిజల్ట్ ఉండి అతను గనక పరిపూర్ణంగా బయటకు వెళితే గనక 100% ప్లేస్మెంట్ న్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికీ కూడా అందరికీ ఇచ్చాం, కానీ పిల్లలు కొంత నిలదొక్కుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త జాబు, కొత్త వ్యక్తులు, అక్కడ కొత్త పరిసరాలు, ఇవన్నిటిలో ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని నిలదొక్కుని మనం గనక ఆ ప్రాజెక్టులో కొన్ని రోజులు వర్క్ చేస్తే, లేకుంటే ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తే, డిఫరెంట్ గా ఆ కంపెనీ కూడా మనల్ని గుర్తించి మీకు తప్పనిసరిగా మరింత మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే ఈ రోజు ఎంత టెక్నాలజీ వచ్చినా, ఏఐ వచ్చినా కూడా నిర్మాణ రంగంలో ఖచ్చితంగా మాన్యువల్ గా ఒక వ్యక్తి యొక్క స్కిల్ అనేటువంటిది అవసరం. ఈ రోజున టెక్నాలజీ రాను రాను గత 20 సంవత్సరాలకున్న ఈ రోజుకు మనం పోల్చుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. సో ఆ టెక్నాలజీని గనక మనము దాన్ని బేరీజు వేసుకొని దానిపై నైపుణ్యత సంపాదించుకొని ముందుకు వెళ్తే నిర్మాణ రంగంలో కొల్లలుగా ఉద్యోగాల అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాటితో పాటు విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇస్తున్నటువంటి వివిధ రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలలో ఆసక్తి చూపండి. ఒకసారి మా వెబ్సైట్ చూడండి మీరు. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందికరంగా మీకు అర్థం కాకపోయి ఉన్నట్లయితే మా డైరెక్ట్ గా మా ట్రైనింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కలవచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా మీరు మన వెబ్సైట్ లాగిన్ అయి అక్కడ చూస్తే గనక మీకు పూర్తిగా అన్ని వివరాలు అందులో పొందపరిచి ఉంటాయి. అవే కాకుండా న్యాక్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కిల్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చూసినట్లయితే చాలా జిల్లాల నుంచి నిరుద్యోగులు మరియు ఉద్యోగం చేస్తూ నైపుణ్యత ఉన్న వాళ్ళు బయట దేశాలకు అంటే ఇజ్రాయెల్ గాని లేదా దుబాయ్ గాని లేకుంటే ఇంకా దుబాయ్కి సంబంధించిన దగ్గర కంట్రీస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో కొంతమందిని కొంత ఏజెంట్స్ ద్వారా కానీ లేకుంటే టాప్కమ్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు మినిమం స్కిల్స్ ఉంటాయి, కానీ సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ అవుతుంది అక్కడ. ఎందుకంటే అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు మనం అన్ని చదువుకున్నామని చెప్పలేదు. సో సర్టిఫికెట్ అనేటిది ఇక్కడ మనకు ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక పట్ట, ఒక డిగ్రీ లాగా ఉంటుంది. సో దీంతో పాటు మనము కనుక ఆ సర్టిఫికెట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్స్ అయితే మా దగ్గరికి ఆర్పిఎల్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు, లేదు మాకు కొంత సెమీ స్కిల్డ్ సార్, మాకు అన్ని తెలుసు, ఇంకా కొంత నైపుణ్యత నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావచ్చు. సో ఇదే కాకుండా ఇంకా నిరుద్యోగులు కూడా ఆసక్తి చూపించి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళి చాలా మెరుగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా మన 3 మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన 3 నెలలతో పాటు మా దగ్గర పిఎం విశ్వకర్మ కూడా ఉంది. సో మేము పిఎం విశ్వకర్మ కూడా చేస్తా ఉన్నాం. నాక్ సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్, నో ప్రాఫిట్, అంటే ఇక్కడ ఏం ప్రాఫిట్ ఆశించి కానీ లేకుంటే ఆదాయాన్ని ఆశించి చేసేది కాదు, బట్ సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం మన ఎక్స్పెండిచర్స్ అంతా పేరు చేస్తారు, స్పాన్సరింగ్ ఇస్తారు. సో అట్లాంటి స్పాన్సరర్స్ మనకు చాలా ఉన్నారు. అంటే పిఎం విశ్వకర్మతో పాటు పిఓసి డబ్ల్యూడబ్ల్యూబి ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, టీజీఎంఎఫ్సి ఉంది, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, అట్లాగే ఇతర కార్పొరేషన్లన్నీ కూడా నాబార్డు ఉంది. ఈ మధ్యలో మాకు వారధి ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇట్లా ప్రతిదీ కూడా ఏదైనా కూడా స్కిల్ డెవలప్మెంట్ లో నాక్కి స్పాన్సరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి నాక్కి. మీకు అవసరమైన ప్రోగ్రామ్స్, మీకు అనుకూలమైన ప్రోగ్రామ్స్ ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలోకి వెళ్ళి మీరు అక్కడ

అయినా నేర్చుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగ యువత మీరు ఎప్పుడు కూడా అరే నిర్మాణ రంగం అంటే ఇది కష్టించి పనిచేయాలి, హార్డ్ వర్క్, మనం హార్డ్ వర్క్ చేసుకుంటే ఎట్లా, మనం సాఫ్ట్ కార్నర్లో వెళ్దాం, సాఫ్ట్ వర్క్కి వెళ్దాం అనుకుంటే కనుక చాలా నష్టపోతారు. దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తానికి మొత్తం ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మంచి క్వాలిటీతో కట్టడానికి, తక్కువ ఖర్చుతోని తక్కువ సమయముతోని నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆ నైపుణ్య టిప్స్, ఆ మెలకువలన్నీ కూడా నాకులు నేర్పబడతాయి. కాబట్టి నాక్ అనేటువంటిది ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్ కైనా నాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ, మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టరు అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు

0: ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్ కైనా నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ, మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టరు అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు మేము ఎన్నో రకాల నైపుణ్య ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ కూడా నాకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ మంచి మాస్టర్ ట్రైనర్స్, నైపుణ్యం కలిగినటువంటి ట్రైనర్స్, అసెసర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో వీటితో పాటు వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రైన్ అప్ చేస్తూ ఉంటాం, అంటే టీఓటీగా పెడతాం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఇటు మార్కెట్కు అనుకూలంగా ట్రైనర్స్ ని డెవలప్ చేయడము, మార్కెట్కు కావలసిన ట్రైనర్స్ ను కూడా అందించడము, వాటితో పాటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంటే బీటెక్ చేసి వాళ్లకు ఆ కాలేజీలలో సరి అయినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ టైంలో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మాతో సంప్రదింపులు చేసి వాళ్ళకు ఫినిషింగ్ స్కూల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుందండి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు.
1: మీరింతవరకు న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది వికసిత్ భారత్ కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు
3: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
4: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
5: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
3: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
5: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాలు.
6: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800 420 2233.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట శంకర్ దాదా జిందాబాద్ చిత్రం కోసం అద్నాన్ సమీ గోపిక పూర్ణిమ ఆలపించిన గీతం ఇది. సాహిత్యం సాహితీ సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా.

పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలకు సుమలు. కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట మణిశర్మ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఎస్పి చరణ్ కల్పన, చిత్రం ఒంటరి

0: శ్రోతలు, ఈరోజు రాత్రి 9:30 ఆపాత మధురాలు సినీ గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. మీరు విన్న ఆపాట ఉదయ చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆపాట ఒంటరి చిత్రం కోసం ఎస్పి చరణ్ కల్పన ఆలపించిన గీతం. ఇది సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: చిత్రపుష్పాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ కలం నుంచి జలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ముఖేష్ సుచిత్ర, చిత్రం ఊసరవెల్లి.
1: మిమ్మల్ని పసిటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే అద్భుతాల వాణి ఆకాశవాణి. పాత కొత్త పాటల ప్రసారంలో వన్న తరగని బాణి ఆకాశవాణి. చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.

0: శ్రోతలు, రేపు ఉదయం 8:35 ప్రసారం కానున్న వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:00 చిత్రలేఖ, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి.
1: జీఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

చిత్రకుసుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట లయన్ చిత్రం కోసం సింహ సుధామయీ బృందం ఆలపించిన గీతమిది. సాహిత్యం భాస్కర్ పట్ల, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ. చివరిగా విన్నాం అతడు చిత్రం కోసం కార్తీక్ కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన గీతమిది. సాహిత్యం సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

మీరింతవరకు చిత్రకుసుమలు సినీ గీతాలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం 8:40 చిత్రకుసుమాలు మీరు వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ రాష్టపతి ద్రౌపదీ ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమావేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సందర్బంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధనం వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు పక్షాలు ఆసక్తి చూపాయని సమావేశం అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాత్రికేయులకు వెల్లడించారు. మయన్మార్ అధ్యక్షుడి పర్యటన రెండు దేశాల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఇరుపక్షాల ఉమ్మడి నిబద్దతను మరోసారి పునరుద్ఘాటించిందని ఆయన వివరిస్తూ
1: Bilateral trade between India and our exports are slightly over $600 million and Myanmar's exports are slightly over $1.5 billion. The president of Myanmar also took the opportunity. The focus obviously of that part of the visit is technology, energy and infrastructure cooperation. Commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region. The Myanmar president also extended an invitation to Prime Minister to visit Myanmar at mutually convenient date.
0: ప్రధానితో సమావేశం అనంతరం రాష్టపతి భవన్ చేరుకున్న మయన్మార్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ఇక రేపు పలు వ్యాపార, పారిశ్రామిక కార్యక్రమాలు, క్షేత్ర పర్యటనల కోసం ముంబై నగరానికి వెళ్లనున్నారు. భారత్ ఒమన్ దేశాల

0: మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్ 18న మస్కట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒమన్ రాజు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పలు దఫాల సమీక్షల అనంతరం ఈ ఒప్పందం నేటి నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. ఒమన్తో భారతదేశ సంబంధాలలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ప్రయోజనాలను అందించే వాణిజ్య భాగస్వామ్యాలను ఈ ఒప్పందం పెంపొందిస్తుందని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. As Prime Minister Narendra Modi said in Muscat, SEPA is a blueprint of our shared future. And that blueprint is already taking shape.
0: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18వ తేదీన ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను వెల్లడించనుంది. పీఎం స్వనిధి పథకం 6 పూర్తి చేసుకున్న సందర్భంగా లబ్దిదారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవితాలను మార్చడంలో పీఎం స్వనిధి పథకం విశేషంగా దోహదపడిందని అన్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు లభించాయని ప్రధానమంత్రి వెల్లడించారు. పీఎం స్వనిధి అనేది విశ్వాసం, గౌరవం, సాధికారతల పునాదిపై ఆధారపడిన పథకమని స్పష్టం చేశారు. పీఎం స్వనిధి పథకం లబ్దిదారుల ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, సరఫరా సజావుగా సాగేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్ని రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను అందుబాటులో ఉంచుతున్నాయని తెలిపారు. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పంపిణీలో జరిగే అక్రమ నిల్వలు, అవకతవకలపై నిఘాను పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరినట్లు చెప్పారు. గత 3 1,300 దాడులు నిర్వహించి 7 అరెస్టు చేసినట్లు సుజాత శర్మ వెల్లడిస్తూ,
2: एलपीजी से संबंधित 10 एफआईआर रजिस्टर हुई हैं और 3 लोगों को अरेस्ट किया गया है. ओएमसी ने भी 407 एलपीजी डिस्ट्रीब्यूटरशिप्स पर सरप्राइज इंस्पेक्शंस किए हैं और 42 एलपीजी डिस्ट्रीब्यूटर्स पर पेनल्टी लगाई है. पेट्रोल और डीजल से संबंधित पिछले 3 में लगभग 1300 रेड कंडक्ट की गई है. 960 लीटर पेट्रोल और 2194 लीटर डीजल सीज किया गया है. 18 एफआईआर रजिस्टर हुई है और 7 लोगों को अरेस्ट भी किया गया है.
0: నీట్ యూజీ 2026 పునః పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పునః పరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎంపీ సుధాకర్ సింగ్ సహా ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27 వాయిదా వేసింది. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి

0: ఖేత్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులలో శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, నేల పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుతం రుతుపవనాలు బలంగానే ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. రుతుపవనాల రాక నేపథ్యంలో ఈ రోజు నుండి రాబోయే 5 రోజుల పాటు కేరళం అంతటా అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపురలతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. హాంకాంగ్ వేదికగా జరిగిన 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ చారిత్రాత్మక రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నమెంటులో భారత్ మొత్తం 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ 19 పతకాలలో 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ రాష్టపతి ద్రౌపదీ ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈ రోజు సమావేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాలు.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట అత్తారింటికి దరేది చిత్రం కోసం నరేంద్ర డేవిడ్ సైమన్ ఆలపించిన గీతం. ఇది సాహిత్యం రామోజోగే శాస్త్రి, సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
0: వింటూ ఉండండి.
2: అమ్మగారు ఒట్టి చెప్పండి. అమ్మగారు
3: ఏంటది
2: అందరిలా చూడరుగా నన్ను మీరు?
3: అంటే
2: ఆ ఏదో నా తోచింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
3: అయితే
2: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
3: రాదులే.
2: అంటే?
3: అంటే
2: నేనంటే
3: నువ్వంటే
2: మీకెంతో
3: నాకెంతో
2: ఇష్టం అన్నమాట.

0: రాత్రికు సుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట కోటి సంగీత సారథ్యంలో సీతారామశాస్త్రి కలం నుంచి జలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం. చిత్రం తారకరాముడు.
1: ఆకాశవాణి at 90 సాల్ కి ఆవాజ్ దిల్ సే దిల్ తక్ నాన్ స్టాప్ ధమాల్ పురాని యాదే నయా జోష్ హై దేశ్ కా రేడియో అబ్ భీ బాస్ హై ఆకాశవాణి కి గౌరవమయ 90 సాల్
2: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
3: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
2: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
3: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
2: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఒంగోలు గీత చిత్రం కోసం నరేంద్ర సాహితీ బృందం ఆలపించిన గీతం ఇది. సాహిత్యం భాస్కర పట్ల సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ. చివరిగా విన్నాం పాగల్ చిత్రం కోసం కార్తీక్ పూర్ణిమ ఆలపించిన గీతం ఇది. సాహిత్యం అనంత శ్రీరామ్ సంగీతం రాధన్.

0: Both GSI, Geological Survey of India, and India's Ministry of Mines have been working with their counterparts in Myanmar to explore not just the non-renewable energy resources, but also critical minerals and rare earth elements. And there has been some early signs of remarkable success. So both the countries could work together in energy security. And also I would add that this energy security is not confined to just finding resources, oil or gas, but also in terms of energy shipment, energy transportation. And Myanmar could work, as I mentioned earlier, Myanmar could work as an anchor to facilitate faster access to energy shipments coming from across the world to India's northeastern states, which will be a major boost to the northeastern states and their economies.
1: Professor Mishra, thank you so very much for providing a detailed perspective on India-Myanmar relations, particularly on the outcomes achieved during talks between the Myanmarese President and Prime Minister Narendra Modi. Thank you very much.
0: Pleasure. Thank you very much.
2: You were listening to a discussion on strengthening India-Myanmar ties. The participants were Professor Rahul Mishra, international affairs expert, and Manas Pratim Bhuyan, journalist. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.
5: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
6: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
5: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
6: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
7: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
6: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు సినీ గీతాలు.

0: ఆపాత ముదరలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన గీతం. ఇది సాహిత్యం. ఆత్రేయ సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: ఆపాత మధురలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఓపీ నయ్యర్ సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి కలం నుంచి చాలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. జానకి చిత్రం నీరాజనం.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

0: ఆపాత ముద్రలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఆత్మీయులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతమిది. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంకేతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు.
1: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: తొంభై వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
1: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.

ఆపాత మధురలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట జయభేరి చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం ఇది. సాహిత్యం మల్లాది, సంగీతం పిండ్యాల.

0: సి నారాయణరెడ్డి సంగీతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
3: ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గారుల గాత్రద్వయం వింటారు. వయోలిన్ సిహెచ్ రమ్యాకిరణ్మయ్, మృదంగం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ముందుగా సిద్ధి వినాయకం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తయ్య భాగవతార్ కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గారుల గాత్రద్వయం వింటున్నారు. వయోలిన్ సిహెచ్ కిరణ్మయి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. తర్వాత తందనాన బౌళిరాగం, ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.

మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గారుల గాత్రద్వయం విన్నారు. వయోలిన్ సిహెచ్ రమ్య కిరణ్మయి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

మిమ్మల్ని పసిటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే అద్భుతాల వాణి ఆకాశవాణి. పాత కొత్త పాటల ప్రసారంలో వన్న తరగని వాణి ఆకాశవాణి. చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్.

0: आकाशवाणी के 90 गौरवशाली वर्ष अटूट विश्वास अनवरत साथ।
1: नवला स्रवंती धारावाहिक। ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో

ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. పేరెన్నికగన్న రచయితల కలం నుంచి జాలువారిన, అందరి మన్ననలను అందుకున్న నవలలను ధారావాహికగా మీకు సమర్పిస్తోంది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతాలు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం 12 పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:45. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమై 103.2, 107.5 మెగాహెర్ట్స్పై రేపు ఉదయం

0: నమస్తే సార్.
1: నా వాయిస్ ఓకేనా?
0: ఓకే సార్.
1: రేడియోలో కూడా వస్తున్నా కదా నా? మీ వాయిస్ కూడా ఓకే. రైట్ ఓకే, చాలండి. ఒక నెంబర్ చాలండి.